0: ఈ పాట వినేసి వచ్చాక మనం మాట్లాడుకుందాం. ఎంతలోపు గుర్తు తెచ్చుకుంటా.
1: సంకురాత్రి

అండ్ ఇవాళ నా అదృష్టమో ఏమో గానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి బర్త్డే కూడా ఇవాళనే. సో మనం మన టాపిక్ గురించి మాట్లాడుకుంటూనే ఆయన రచించిన కొన్ని పాటలను ప్లే చేస్తూ లింక్ చేస్తూ మన టాపిక్ కి మన టాపిక్ కి మాట్లాడుకుందాం. అండ్ ఇందాక నేను అన్నగల కంచి కామకోటి పరమాచార్యుల వారు ఏమన్నారు అని అంటే, అంటే నాతో డైరెక్ట్ ఏమనలేదు, బట్ ఆయన పుస్తకంలో ఏమన్నారు అని అంటే, మనకందరికి ఒక ఇంటర్ప్రిటేషన్ ఉంటది కదా, లైక్ వాట్ ఎవర్ వీడు ఒకసారి ప్రే చేస్తే అయిపోతుంది, పని అయిపోతుంది అని అంటారు. బట్ ఆయన ఏమంటారు అని అంటే, ప్రే చేసి అంటే భక్తి ఈజ్ నాట్ జస్ట్ ప్రేయింగ్, అంటే అక్కడ గుడికి వెళ్ళి ఓ నమస్తే సార్ నమస్తే అని ఇట్లా రెండు నమస్కారాలు కొట్టి ఒక కొబ్బరికాయ కొట్టడమే కాదు, దెర్ ఈస్ వే బియాండ్ దట్. ఎట్లా అంటే యాక్షన్స్, నీ యాక్షన్స్ లో నీ భక్తి కనబడాలి. నీ మొక్కడం ఈజ్ జస్ట్ ది బిగినింగ్, మొక్కడం మంచిది కాదు అని అనట్లే, బట్ యాక్షన్స్ ఆర్ ది మెయిన్ మోటో అని అంటారు ఆయన. దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ నీకు యాక్షన్స్ కావాలి అని అంటే నాలెడ్జ్ కూడా కావాలి కదా, నాలెడ్జ్ లేకపోతే ఎట్లా? ఆ నాలెడ్జ్ గురించి కూడా ఆయన చెప్తారు, లైక్ హౌ యూ హ్యావ్ టు పెంపొందించుకోవడం అంటారు కదా, ఆ నాలెడ్జ్ ని ఎట్లా పెంపొందించుకోవాలనే దాని గురించి కూడా ఆయన చెప్తారు. దానికి ఆదర్శం ఎవరట అని అంటే హనుమంతుడు. ఎస్, హనుమరాయుడు, ఐ మీన్ హనుమంతుడిని ఎగ్జాంపుల్ గా తీసుకుని, లిటరల్ గా ఆయన లైఫ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుని హౌ యూ కెన్ ప్రోగ్రెస్, వెదర్ ఇట్స్ ఇన్ యువర్ వ్యవహారిక జీవితం, అంటే ఫర్ దోస్ ఆఫ్ యూ హు డజంట్ నో వాట్ ఇస్ వ్యవహారిక జీవితం, లైక్ ఇప్పుడు మనం అమెరికాలో మనం చేసే పనులన్నీ ఉంటాయి కదా, అది వ్యవహారిక జీవితం, ఇట్స్ లైక్ అవర్ ప్రొఫెషనల్ లైఫ్. ఇన్ అడిషన్ టు ప్రొఫెషనల్ లైఫ్ యూ నీడ్ టు హ్యావ్ యువర్ స్పిరిచువల్ లైఫ్, అది లేకపోతే నీ మెంటల్ బ్రేక్ డౌన్ వచ్చి ఈ లొల్లిలన్నీ ఇన్స్టాగ్రామ్ లో చూస్తూ ఉంటాం కదా, దానికి కారణం ఏంటి అని అంటే యూ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ప్రొఫెషనల్, యూ డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ది అదర్ ఆస్పెక్ట్. అదేంది, ఈ 2 గంటలు వింటే మీకే అర్థమవుతుంది అనమాట. ఇప్పటికైతే ఫస్ట్ పాట వినండి, దాని తర్వాత షో వినండి.

Sempre todo MVP es con Dave.

సేమ్ ఈ పాటలెక్కన ఈ పాటలు చెప్పిండ్రు కదా, ఇట్లా ఈ బాధ ఉంటే అట్లా చేయాలి, ఆ బాధ ఉంటే ఇట్లా చేయాలి అంటే మనం ఇందులో మాస్ లెవెల్లో కాకపోయినా మనం ఎట్లా అంటే పరమాచార్యులు చెప్పినట్టు మన హనుమాన్నే లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుని ఆయన దగ్గర నుండి ఏం నేర్చుకోవచ్చు, అసలు ఏం చేశాడు తెలియాలి అని అంటే మీరు వినాలి ఎఫ్ఐ విత్ ధీరజ్. అంటే మీకేమైనా డౌట్లు ఉంటే కాల్ చేసి అడగండి, బట్ నేను మొదలెడతా. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడే ముందు ఐ నీడ్ టు లెట్ యు నో ద సోర్సెస్ రైట్. నేను వేసుకున్న సోర్సెస్ ఏంటి అని అంటే ఒకటి ఉత్తరాఖండ. ఉత్తరాఖండ లోపల ఈయన పేరేంది మన రాముల వారు అగస్త్యుని అడుగుతారు అనమాట, ఏంది అసలు ఈ హనుమంతుడు ఉన్నాడు కదా నాకు ఇక్కడ ఇక్కడ కూర్చొని ఉన్నాడు ఆ పెద్ద మనిషి అసలు ఎవరు, నాకు ఆయన గురించి తెలియాలి, కథ తెలియాలి. ఎందుకనంటే ఆయన చూడనీకేమో లంకను మొత్తం కాల్చి వచ్చిండ్రు, బట్ నా దగ్గరనేమో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అంటున్నాడు. అసలు ఈయన నటిస్తున్నాడా లేకపోతే ఈయన గొప్పతనం ఏంది అన్నట్టు అంటారనమాట. అప్పుడు అగస్త్యుల వారు హనుమంతునికి ఇచ్చే ఒక ఎలివేషన్ ఉంటది భయ్యా. అసలు ఐ మీన్ అంటే నువ్వు ఇప్పటి వరకు సినిమాలలో చూసే ఎలివేషన్ ఇస్ నథింగ్, అంత బాగా చెప్తారనమాట అగస్త్యుల వారు హనుమంతుని గురించి. అదేంది అనేది పాట తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకు నీకు అది తెలియాలి అని అంటే మొత్తం అసెన్స్ ఆఫ్ హనుమాన్ చాలీసా స్టార్ట్ ఫ్రమ్ దిస్ ఉత్తరాఖండ, ద డైలాగ్ బిట్వీన్ అగస్త్య అండ్ శ్రీరామ. ఓకే ఈ పాట వినేసి వచ్చండి.

0: ಹನುಮಾನ್ ಮಾಬಾರ ವೈಯ್ಯ ಹನುಮಾನ್ ಮಾಮ ಭಕ್ತ ಹನುಮಾನ್ ಮಾ ರಕ್ಷಣಿ ದೇವಿ ಹನುಮಾನ್ ಮಮ್ಮು ಆದು
1: సారీ ఇందాక సోర్సెస్ చెప్తూ మధ్యలోనే మర్చిపోయినా, ఒక్క ఉత్తరాఖండ్నే కాదు, సుందరకాండ, ఉత్తరాఖండ, సామవేదం గారి ప్రవచనాలు అండ్ ఈ ప్రాసెస్ లోపల కొన్ని కొన్ని టర్మ్స్ ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ వెస్టర్న్ పీపుల్ పర్స్పెక్టివ్. దాని కొరకు ద లాస్ట్ డేస్ ఆఫ్ సాక్రటిస్ అని ఒక పుస్తకం, వీటన్నిటినీ చదివి అంటే మొత్తం చదివినట్టు కాదు, కొన్ని కొన్ని పాయింట్స్ చేకూర్చి షోకి తయారై వచ్చినానమాట అది. అండ్ ఇన్ అడిషన్ టు దిస్, ఇప్పుడు ఎక్కడ మొదలెడదాం అని అంటే, అగస్త్యుల వారు హనుమంతుని వృత్తాంతం రామునికి చెప్పేటప్పుడు ఒక దగ్గర స్టార్ట్ చేస్తాడు. అసలు హనుమ అనే పదం ఈయనకి ఎట్లా వచ్చిందో తెలుసా రామ అని అంటే, అప్పుడు చెప్తారు ఏంది అని అంటే, హనుమంతునికి జస్ట్ అంటే వజ్రాయుధం తాకింది కాబట్టి హనుమ అనే కాదు, ఈ హను అనే పదం, ఈ హను అనే పదానికి వేదఘోషలో ఆర్ అమరకోశం లోపల చాలా పదాలు ఉంటాయి. ఒకటి హనువులు అని అంటే దౌడలు అని అర్థం. రెండోది ఏంటి అని అంటే, ఈ దౌడల నుండి వచ్చే పదాలు ఎట్లాంటివి అని అంటే, ఎదుటి వాళ్ళకి మంచి చేకూరేవి. మనకు సంస్కృతంలో ఒక శ్లోకం ఉంటుంది కదా, సత్యం బ్రియాత్ ప్రియం బ్రియాత్ నబ్రియాత్ సత్యం అప్రియం అన్నట్టు, హనుమంతుడు ఇదే తంతు ఫాలో అవుతాడు. ఫస్ట్ నిజాలు మాట్లాడతాడు, నిజాలు మాట్లాడాలని చెప్పి ఎదుటోడు హర్ట్ అయ్యే లెక్క మాట్లాడాడు. ఒకవేళ ఏదైనా సిచ్యువేషన్స్ లో ఎదుటోడు హర్ట్ అవుతాడని తెలిసినప్పుడు ఈయన గమ్మన కూర్చుంటాడు పాపం. ఎప్పుడు ఎక్కడ ఎట్లా చెప్పాలో అట్లా చెప్పే తెలివి ఉన్నది హనుమంతునికి ఇది. సో ఇదంతా ఎట్లొచ్చింది అనంటే, చిన్నప్పుడు ఆయన మీకు అందరికి ఆ కథ తెలుసు కదా, పండానుకొని పైకోతాడు, పైకోత వజ్రాయుధం వేస్తాడు, అదంతా అయిపోతుంది. దాని తర్వాత హను అనే దానికి ఇంకో పదం ఏంది అనంటే, అస్త్రాలకు ఒకడు అస్త్రవాన్, లైక్ బేసికలీ హను ఈజ్ నథింగ్ బట్ అస్త్రాలకు ఒక మనిషి పర్సానిఫికేషన్ చేస్తే అదే హనుమాన్ అనమాట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనం మళ్ళా మాట్లాడదాం. ఇన్ని అస్త్రాలు ఉన్నప్పుడు ఎవడన్నా ఏమంటాడు, మనం ఎవడరా ఒడిచేది అన్నట్టు అంటారు కదా, బట్ హనుమాన్ అట్లా అన్నాడు.

0: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
1: Sure. How many people are we expecting?
0: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
1: Idi office party a leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi. India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
1: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India చేరిపోతే న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ @ mypursue.com.
2: రేడియో సిరబి రీవిజిట్.
3: బిల్డింగ్ ఈ స్కూల్ అనుకొని ఏం లాభం?
4: అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీస్ ఉంది కదా,
5: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా అండ్ డిఎస్ ఇంక్.
6: ఫ్రెష్ క్వాలిటీ కూరలు, గ్రాసరీస్ విత్ సింపుల్ ఆన్లైన్ ఆర్డర్, మై హోమ్ గ్రాసెస్ డాట్ కామ్.
7: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
8: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
9: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తాం.
10: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
11: Happy 4th birthday, Radio Surabhi, and team andar ke guda birthday wishes on celebrating 4 magical musical years with Radio Surabhi. And Radio Surabhi vintuna prathi oka listener ke guda wishing you all a very magical musical day. Ilane enno enno wonderful birthday celebrate cheskovalani korukuntu mee India RJ Madhu Shravanti.
12: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
13: హాయ్ ద మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
14: So guys, welcome back. Manam already ardha ganta ipogottesnam indake ikkada appam saripain. యా, ఇందాక ఇక్కడ నాకు కూడా గుర్తుకు లేదు. సో ఇక్కడ యా హనుమాన్ చాలితో స్టార్ట్ చేయాలి కదా. ఫస్ట్ లెసన్ ఏంటి అని అంటే హౌ హనుమాన్ గ్రూ అప్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన గురువు ఎవరు, హనుమంతుని గురువు ఎవరో తెలిస్తే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. ఎందుకు మీకు ఇది తెలియాలి అని అంటే, ఆ గురువు శిష్య అనుబంధంలో హీ నాట్ ఓన్లీ లెర్న్ సంథింగ్ రిలేటెడ్ టు నాలెడ్జ్. మన ఇప్పుడు మనమున్న కరెంట్ ట్రెండ్ లో, కరెంట్ వరల్డ్ లో నీకు నాలెడ్జ్ ఏడ పడితే ఆడ దొరుకుతుంది భయ్. యూట్యూబ్ లో దొరుకుతుందా, రెడిట్ లో దొరుకుతుందా, ట్విట్టర్ లో దొరుకుతుందా, యూడమీలో దొరుకుతుందా, ఏడ పడితే ఆడ దొరుకుతుంది. ఇట్స్ నాట్ అబౌట్ నాలెడ్జ్, ఇట్స్ అబౌట్ విజ్డమ్ అనేది మన పెద్దోళ్ళు చెప్తారు. సో వేర్ యూ హ్యావ్ టు అప్లై దట్ నాలెడ్జ్ అని చెప్పే నీకు నీకు ఒక గురువు కావాలి. సో వాట్ అనేది ఎవడన్నా చెప్తాడు, వై అండ్ హౌ అనేది చెప్పేటోడే గురువు. సో ఆ హనుమంతునికి కూడా అదే, నీకు వేదాలు ఎట్లా వస్తాయి అది వేరే విషయం, బట్ నీకు తెలుసుకోవాల్సింది ఏంది అని అంటే జ్ఞానం ఎట్లా వస్తుంది, అది పాయింట్. మనకు ఒక కాలర్ కాల్ చేస్తారు.

సో పాయింట్ ఏంటంటే ఇందాక ఇక్కడ యా వై అండ్ హౌ అనేది మనకు సత్య గారు కాల్ చేసి చెప్పారు వాట్ ఈస్ ది ఆన్సర్ అని. నేను మళ్ళీ అడుగుతున్నా, హనుమంతుని గురువు ఎవరు? ఒకవేళ మీకు తెలిస్తే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. ఇప్పుడు మనం హనుమంతునికి వాళ్ళ గురువు గారు ఎట్లా చదువు చెప్పారు అనే దాని గురించి మాట్లాడుకుందాం. దీనివల్ల మీకేమొస్తుంది అని అంటే, దెర్ ఆర్ టూ థింగ్స్, నాలెడ్జ్ గానీ విజ్డమ్ గానీ యూజువల్ గా టూ ఆట్రిబ్యూట్స్ ఉంటుంది. ఒకటి ఫిజికల్ రియల్మ్ లో, అంటే హౌ వెల్ యువర్ బాడీ ఈస్, అండ్ సెకండ్ థింగ్ ఈజ్ అబౌట్ మెంటల్ రియల్మ్, అంటే క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు ఎట్లా ఆలోచిస్తావు. ఈ రెండు విషయాల గురించి హనుమంతుడికి ప్రాపర్ ట్రైనింగ్ ఉంటుంది అన్నమాట. ఫిజికల్ కంటే ఎట్లా అని అంటే, మనకు తెలుసు కదా సూర్య నమస్కారాలుగా వెయ్యి సూర్య నమస్కారాలు ఇవన్నీ ఉంటాయి. ఇన్ అడిషన్ టు దిస్, బాడీని ఎట్లా ఫిట్ ఉంచుకోవాలి అదంతా చెప్తారు. అది మనం జిమ్ గురించి మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకున్నప్పుడు చూద్దాం. బట్ మెంటల్గా ఎట్లా స్ట్రాంగ్ కావాలి. ఇమాజిన్ వీఆర్ అట్ ఎ కరెంట్ వరల్డ్ వేర్ ఇన్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రొడక్టివిటీ హ్యాక్స్, డోపమైన్ రిలేటెడ్ థింగ్స్, అండ్ ఆల్సో సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలు, సెల్ఫ్ హెల్ప్ వ్లాగ్స్ ఇవన్నీ మస్తు ఉన్నాయి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే మొత్తం వాళ్ళే ఉంటారు. లైక్ వీఆర్ ఓవర్లోడెడ్ విత్ ఇన్ఫర్మేషన్, బట్ స్టిల్ మనం ఇంకా వీఆర్ కైండ్ ఆఫ్ ఇన్ టు యాంగ్జైటీ, కన్ఫ్యూజన్. అంటే మీరేనే కాదు, నేను కూడా ప్రతి ఒక్కళ్ళం ఇంకా దీనికి గురవుతాం. ఎందుకు? ఈ ఎందుకు అనే దాని నుండి పుట్టిందే లైక్ వాట్ ఎవర్ షో దట్ ఐఎమ్ మేకింగ్ నౌ. ఈవెన్ దో వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అబండెంట్ ఉన్నా కూడా ఈ లొల్లులంతా ఎందుకు వచ్చి పడ్డాయి రాబోయ్ అని అంటే, విజ్డమ్ లేదు కాబట్టి. ఆ విజ్డమ్ గురించి ఈ పాట అయిపోయినాక మాట్లాడు.

అసలు టిఎఫ్ఐకి ఒక రెండు రోజులలో ఏమన్నా న్యూస్ వచ్చిందా? ఒకటేమో పెద్ద ట్రైలర్ అయితే, ఇంకోటి తారకన్న బర్త్డే. అసలు ఆ గ్లింప్స్ ఏమన్నా పీకుండానా? యా కొంతమంది ఏమో అది సలార్ అది ఇది అని అంటారు, కానీ బట్ కొన్నేళ్ల తర్వాత తారకన్న నా లెవెల్లో చూసినాం. ఎందుకంటే నా దేవరా అంత హయ్యలే, నా వార్త కూడా అంత ఆ లెవెల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలే. బట్ ఒక్కసారి ఆ సలార్ లో, ఐ మీన్ సలార్ అంటున్నా సారీ, మన డ్రాగన్ లోపల ఆ ఫిజిక్ పట్టుకొని మాట్లాడతాడు చూడు, అది పీక్ అనిపించింది. అండ్ ఆఫ్ కోర్స్ తారకన్న బర్త్డే కూడా నిన్న జరిగింది. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే తారకన్న. ఎప్పుడన్నా దేవుని దగ్గర ఛాన్స్ ఉంటే ఇరగలవచ్చు, మాట్లాడుకోవచ్చు. ఎందుకనంటే తారకన్న దగ్గర ఉన్న పౌరాణికాల పైన ఉన్న అవగాహన నీలాంటి నాలాంటి వాళ్ళ దగ్గర అసలుకే ఉండదు. సో వన్ డే ఎప్పుడో అప్పుడు స్టూడియోలో కూర్చొని ఇట్లా మాట్లాడే రోజు వస్తుందని కలగంటూ ఆ ఈశ్వరుణ్ణి ప్రే కడతాం. హై, ఇప్పటికైతే ఇంకో పాట వినేసి వచ్చేయండి, దాని తర్వాత మనం మన టాపిక్ లోకి వెళ్దాం.

సో ఎట్లా అయితే తారక నాకు యాక్టింగ్ పైన, డైరెక్టింగ్ పైన, సాంగ్స్ పైన, పౌరాణికాల పైన, హిస్టరీ పైన, తెలుగు భాష పైన పట్టెట్లుంటుందో దట్, అంటే ఇంగ్లీష్ లో దాన్నే ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ అని అంటారు. అంటే రకరకాల కళల దగ్గర నుండి కొన్ని కొన్ని ఆస్పెక్ట్, ఐ మీన్ కొన్ని అంటే అన్ని తెలుసుకుని ఎక్కడ వాడాలో దాన్ని అక్కడ వాడే తత్వమే ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్. అపారెంట్లీ హనుమంతుని కూడా అదే ఉంటుంది. మీకు ప్రూఫ్ ఏంది అని అంటే, రాముడు లక్ష్మణుడు ఎప్పుడైతే హనుమంతుని ఫస్ట్ టైం మీట్ అవుతారో, ఆయన ఒక పదంతో రాముడు లక్ష్మణునికి చెప్తాడు, ఈ వాక్కోవిధుడు అని. వాక్కోవిధుడు అని అంటే ఎట్లా అంటే, ఇతనికి లైక్ ఋగ్వేదంలో ఉన్న ధారణా శక్తి, యజుర్వేదంలో ఉన్న స్ఫురణా శక్తి, సామవేదంలో ఉన్న ఇంకేదో శక్తి, వీటన్నిటిని కలిపి మాట్లాడే తెలివి ఈయనకున్నది. ఒక్క సెంటెన్స్ లోపల మల్టిపుల్ థింగ్స్ ని అలవోకగా చెప్పగలిగే శక్తి ఉన్నప్పుడు దిస్ ఇస్ లైక్ యువర్ స్మార్ట్. అది ఆయన అబ్జర్వ్ చేస్తాడు, అబ్జర్వ్ చేసి చెప్తాడు. సో ఇది మనం నేర్చుకోవాల్సింది. ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ఉంటే ఏమైతుంది అని అంటే, యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ వెన్ థింగ్స్ గో రాంగ్. మన దరిద్రం ఏంటంటే, మన జనరేషన్స్ కి వి డజంట్ నో దట్ థ్రెష్ హోల్డ్. ఓకే, ఇక్కడ నేను సైడ్ లైన్ అవుతున్నా, ఇక్కడ నా బతుకు బిస్కెట్ అవుతుంది అని తెలియదు కాబట్టి మనం అస్సాం కి దారి తీస్తా ఉంటాం అన్నమాట. సో యూ హ్యావ్ టు డెవలప్ ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్. ఇన్ అడిషన్ టు దిస్ దేర్ ఆర్ లాట్ మోర్. ఇదంతా నేను ఎక్కడ నుండి చెప్తున్నానంటే, ఒకటే పదం, ఒకటే నాట్ పదం, ఒకటే స్టాన్సా, విచ్ ఇస్ కాల్డ్ జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర. దాని నుండి గింత కంటెంట్ వస్తుంది అంటే 40 లైన్లు పోయి, 40 లైన్ల నుండి ఎన్ని వస్తాయి చెప్పు. ఐ మీన్ లైన్లు అనద్దేమో, చౌపాయలు అనుకుంటా. ఇప్పటికైతే పాట వినేసి వచ్చేయండి, మనం మళ్ళీ మాట్లాడదాం.

ఇందాకని అన్నా కదా ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ అని. అపరెంట్లీ అరిస్టాటిల్ గారు ఒక పాయింట్, ఐ మీన్ అరిస్టాటిల్ గారేనా అరిస్టాటిల్ గారే, ఓకే ఓకే, వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. సో అరిస్టాటిల్ గారు ఏమంటారంటే, నోయింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ది విజ్డమ్. లైక్ నీకు బయట జరిగే నాలెడ్జ్ అంతా వెల్ అండ్ గుడ్, దట్స్ ఆల్ గుడ్, బట్ ఆ నాలెడ్జ్ ని నీకు అనుగుణంగా నువ్వు ఎట్లా అప్లై చేస్తావు, దట్ ఈస్ ద ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ విజ్డమ్. ఇది తెలిసిన వాడు ఎవడు అని అంటే మన హనుమ. ఎట్లా? నువ్వు మీరు అబ్జర్వ్ చేయండి, ఆయన మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ లోపల, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సుగ్రీవుడు అందరూ వానర వీరులను పిలిచినప్పుడు మనోడు పాపం ఎక్కడో నాలుగో వరుసలోనో ఐదో వరుసలోనో ఉంటాడు. లైక్ హీస్ లైక్ ఎ కామన్ మ్యాన్. అప్పటి వరకు ఓన్లీ మాట బలం బుద్ధి బలమే ఉంటుందని అనుకుంటారు ఆయన, దాని పేరేమంటారు, బాహుబలం ఎవరికి తెలియదు. అయితే సరే, ఓకే ఓకే, మనకి ఇప్పుడు ఆ ఎలివేషన్ ఎందుకులే గాని హనుమంతుణ్ణి ఇట్లా పిలుస్తారు. పిలిస్తే అందరిని అడిగినాక హనుమంతుని అడుగుతూ మీరేమంటారు అని అంటే ఆయన ఒక ప్లాన్ చెప్తాడు. ప్లాన్ చెప్తే హనుమ ఫెల్డ్ లైక్ ఓకే, మనం ఇది చెయ్యాలి, ఇది చెప్పేది పాజిటివ్, ఐ మీన్ మేక్ దట్ మేక్ సెన్స్ అని అంటే ఎస్ ఇట్ డస్ అని వీళ్ళందరూ అగ్రీ చేస్తారు. దానికైనా రీజనింగ్ ఇస్తారు. ఇది ఎట్లా చెప్తారు దీనికి అని అంటే, అంటే నేను ఆ ఇన్స్టెన్స్ మళ్ళీ చెప్తా. ఎట్లా అంటే, విభీషణుడిని తీసుకొచ్చి లంక బార్డర్ లోపల కూర్చోబెడితే అందరూ ఏ గాయన ఎట్లా తీసుకొస్తావు, చంపేద్దాం, ఆయన మళ్ళా మనల్ని కష్టం చేస్తాడు, మనం చంపేవాడు దొప్తాడు, అది అని ఎంతైనా రాక్షసుడు అది ఇది అని అంటే, వీళ్ళకి ఎవరికి లంక లోపలికి వెళ్ళి అక్కడ జరిగింది ఏందో తెలిసిన ఎక్స్పీరియన్స్ లేదు. బట్ రాముడు ఎంత గొప్పవాడు అని అంటే వాళ్ళందరిని అడుగుతాడు ఒకసారి, పెద్దోళ్ళ ఎక్స్పీరియన్స్ కనుక్కుందాం, లైక్ వాట్ డస్ దే హ్యావ్ టు స్పీక్ అని. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, అంగదుడు, నలుడు, నీలుడు, వీళ్ళందరిని అడుగుతాడు. అప్పుడు హనుమంతుడు, నేను ఇది అబ్జర్వ్ చేసిన సారు, నువ్వు అంటే నీకు తెలియదని కాదు, నీకు తెలుసు నువ్వు మనిషిని ఈజీగా పసిగట్టగలవు, బట్ నేను అబ్జర్వ్ చేసింది ఇది. నేను లంక పోయినప్పుడు విభీషణుడు ఒక్కడే ఆడ రామజపం చేసుకుంటా, ధర్మాన్ని ఫాలో అవ్వకుంటా ఇట్లా చేస్తా ఉండే. సో నాకున్న వాళ్ళ లోపల అక్కడ మొత్తం లంకలో ఈయన ఒక్కడే ధర్మాన్ని అధ్యయిస్తాడు. ఇదంతా మాట్లాడి ఒక్కసారి సుగ్రీవునికి చూసి, ఏమో ఈయన విన్నాడేమో నీ కథ, నువ్వు మీ అన్నని ఇట్లా రాముడు చంపేడు కదా అధర్మాన్ని ఫాలో అవుతున్నాడని, ఆ కథ విని ఈయన కూడా జాయిన్ అవుతాడేమో అని అనుకున్నాడు, ఐ మీన్ అని చెప్తాడు. ఒక్కసారి సుగ్రీవుడు ఇట్లా చల్లబడి, నువ్వు రైట్ హనుమా, నువ్వు రైట్ అని చెప్పి ఈయన అలౌ చేస్తాడు. ఈ వృత్తాంతం మనకు ఎట్లా తెలుస్తుంది అంటే, దిస్ ఇస్ లైక్, ఒకవేళ మీరు మైథాలజీ పరంగా చూసిండ్రు అనుకో, ఏముంది అక్కడ ఒక జరిగింది ఆ ఇన్సిడెంట్ ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు అని అనుకుంటావు. ఇన్సిడెంట్ ఎక్స్ప్లెనేషన్ ఒక్కటే హనుమాన్కున్నది కాదు, ఆ ఇన్సిడెంట్ ని ఎవరికి నొప్పించకుండా ప్రాపర్ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తోటి విత్ రిఫరెన్సెస్ ప్రొవైడ్ చేయడం ఇస్ ది స్కిల్. ఇది మన హనుమాన్ దగ్గర ఉంటది, అది మనం మళ్ళా మాట్లాడుకుందాం. ఇప్పటికైతే ఈ పాట వినేసి వచ్చేయండి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఈ వీకెండ్ గ్రాసరీస్ ను తీసుకొస్తావా?
3: దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
5: ఆయుర్వేదం లో ఫుడ్ ఎంత ముఖ్యమో, సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్, ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్. అట్ శ్రీకృష్ణ విలాస్, ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వేర్ కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సాస్. ఆర్ కాల్ 469-269-6476.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. ఫ్రమ్ కేఆస్ టు clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: ఈ పాటలో ఆ దీవరా అనే లిరిక్స్ ఉంటాయి, సంస్కృతం వర్సెస్ ఏదైతుంటాయో అపారెంట్లీ దాని పేరేమంటారు, సముద్రాన్ని లంఘించేటప్పుడు హనుమంతుడు ఫేస్ చేసే మెంటల్ సిచ్యువేషన్స్ ని గురించి డిస్క్రైబ్ చేసిందని ఉంటారు. కానీ వీళ్ళు మన సినిమా మార్చేసిండ్రు, అది వేరే విషయం. బట్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఈస్, ఎంత గొప్ప కార్యం చేసే శక్తి ఉన్నా ఆయన ఏం చేస్తాడు అనంటే, ఇది నా వల్ల కాదండి జరిగింది, ఇదంతా రాముని వల్ల జరిగింది, నేను బెబ్బే, నాకు అసలు ఏం చేత కాదన్నట్టు అంటాడు. ఇది హనుమంతుని యొక్క గొప్పతనం. లైక్ ఈవెన్ ఆఫ్టర్ అచీవింగ్ ఎవ్రీథింగ్ హీ ట్రైస్ టు స్టే హంబుల్. మన అదృష్టము దురదృష్టము, ఐ వుడ్ రాదర్ సే మన దురదృష్టం ఏంటంటే, మన జనరేషన్ లోపల అస్సలు కనబడని గుణమేంద్రా అని అంటే ఇదే, బీయింగ్ హంబుల్. హ్యూమిలిటీ, ఐ గెస్ హ్యూమిలిటీ ఇస్ రైట్ వర్డ్. యా, అండ్ ఇంత చేసి ఇంత చేసామని చెప్పుకుంటాం. ఐ మీన్ నేను కూడా అందులో కండి. ఆ గుణాన్ని మెల్లగా మార్చేయడం, దాని గురించే తులసీదాస్ గారు ఒక పాయింట్ అంటారు, నీ జ్ఞానం వచ్చినాక ఏం చేయాలంటే నువ్వు విర్రవీగిపోవద్దు. నెక్స్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ లైక్ దేవుని కొరకు అర్పించాలి. హౌ? రామదూత అదలిత బలధామ. అంటే ఎంత అన్లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ బలం ఉన్నా కూడా ఆయన ఇట్లా పోయి నేను రామదూతని మాత్రమే. హనుమంతునికి ఎంత మంచి మంచి పేర్లున్నా ఆయనకి ఇష్టమైంది ఏంటట అంటే రామదూతనే. నువ్వు నన్ను రామదూత అని పిలుచు, ఎంత కృషి అయిపోతాడు అని అంటే అంత కృషి అయిపోతాడు. అది కొంచెం లెంత్ ఎక్కువైంది. ఇప్పటికైతే ఈ పాట వినేసి వచ్చేయండి, మనం మళ్ళా మాట్లాడుకుందాం దీని గురించి. ఐ మీన్ మళ్ళా ఇన్ ది సెన్స్ ఇదే టాపిక్ అని, ఇదే పాయింట్ అని కాదు, వేరే పాయింట్.
1: అమ్మయ్యా కులిమణాలు వచ్చేసారా?
2: ఏం రావటమో, జరిగిన గొడవ తలుచుకుంటుంటే భయంగా ఉందండు. నువ్వు కాని వాళ్ళు దొరికితే చంపేస్తారు.

ఈ స్టాండ్ దగ్గరికి వెళ్తే రామదూత అతడిత బలధామ అంజని పుత్ర పవన సుత నామ, ఇది మనకు తెలిసిన విషయం. మనం ఇప్పుడు తెలియని విషయం గురించి మాట్లాడుకుందాం. తెలియని విషయం ఏంది అని అంటే, ఇఫ్ యు ఎవర్ రెడ్ విక్టర్ ఫ్రాంకిల్స్ బుక్, ఆ పుస్తకం పేరే ఉంటుంది ఇన్ సర్చ్ ఆఫ్ మ్యాన్ సర్చ్ ఫర్ మీనింగ్ ఏదో ఉంటుంది, వాట్ ఎవర్, విక్టర్ ఫ్రాంకిల్స్ పుస్తకంలో ఒక పాయింట్ ఉంటుంది ఏంది అని అంటే, ఎవరికైతే బతకడానికి ఒక కారణం ఉంటుందో, ద పర్సన్ హు నోస్ హీస్ వైఫ్ కెన్ ఎనీ హౌ ఫైండ్ హీస్ హౌ, అంటే ఎందుకు అని తెలిస్తే ఎలా అనేది ఎట్లాగైనా నువ్వు ఫైండ్ అవుట్ చేస్తావు. దీనికి లిటరల్ ఎగ్జాంపుల్ హనుమంతుడు. ఎట్లా ఎట్లా అని అంటే, సీతమ్మను వెతకనీకి వీళ్ళందరూ కిందికి వస్తారు, ఏడికి సదర్న్ డైరెక్షన్ కి వస్తారు. సదర్న్ డైరెక్షన్ కి వెళ్తే అందరు ఒక దగ్గర హోప్ వదిలేసుకుంటారు, ఈ అమ్మ ఎట్లా పోవాలరా భయ్య, అక్కడ సముద్రం ఉన్నది, మనకేమో అడ్రస్ తెలియదు, రిటర్న్ పోతే సుగ్రీవుడు వేసేస్తాడు, ముందడికి పోతే సముద్రం ఉంది దూకి దాచిపోతాం. ఇప్పుడు ఎట్లా అంటే, హనుమంతుడు ఒక్కడు అటు తిరిగి దీని పేరు మీద ఈ డిప్రెషన్ లో ఉండే సచ్చిపోని దరిద్రులు అందరూ నేను ఎట్లా అని ఆలోచిస్తా అని చెప్పి ఆయన హీ స్టార్ట్స్ ఇమాజినింగ్ థింగ్స్. అంటే ఒకవేళ లంకకు వెళ్తే అక్కడ ఏముంటది, అసలు అక్కడ ఎక్కడుంటది, సో ఇట్లా ఇమాజిన్ చేసుకుంటాడు. ఇమాజిన్ చేసుకుని మేనిఫెస్టేషన్ అంటారు కదా, ఆ మేనిఫెస్టేషన్ నిజం అవ్వనీకి లిటరల్ గా సంపాతి ముందడికి వచ్చేస్తాడు. సంపాతి ముందడికి వచ్చి ఎవర్రా మీరు అంతా అన్నట్టు అడుగుతారు. లైక్ ఈ సంపాతి కథ వేరే ఉంటది రామాయణం లోపల, దట్ ఈస్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ స్టోరీ, అది మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. దాని తర్వాత ఇదంతా అయిపోయినాక జాంబవంతుడు వస్తాడు. నేను ఇది మస్తు సార్లు చెప్పిన, జాంబవంతుడు హనుమంతునికి ఎట్లా ఎలివేషన్ ఇస్తాడు ఏంది అని, అది ఈ పాట అయిపోయినాక మాట్లాడుకుందాం. బట్ రిమెంబర్ దిస్, హీ లిటరలీ మేనిఫెస్టెడ్ హౌ హీస్ గోయింగ్ టు ఫైండ్ సీతమ్మ బిఫోర్ ఎవ్రీ అదర్ వానర్ అడిక్ట్. వాళ్ళ శక్తులు, వాళ్ళ యుక్తులు, వాళ్ళ అదంతా వచ్చే ముందు హనుమంతుడు అటు సైడ్ తిరిగి, ఆ ద్రోణ పర్వతము ఒక పర్వతం ఉంటది, ఐ డోంట్ నో గైస్, ఒకవేళ మీరు సుందరకాండ వింటే ఏ పర్వతం మీద నుండి హనుమంతుడు లంకకు దుంకుతాడు, ఒకవేళ మీకు తెలిస్తే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. ఇప్పటికైతే పాట వినేసి వచ్చేయండి.

అట్లా జాంబవంతుడు హనుమంతుడు కాల్ లెవెల్ ఎలివేషన్ ఇస్తాడు. ఇకపై విరచిద్దాం హనుమా ఇక భూ అని అంటే హనుమంతుడు అంటే సార్ నాకు కొంచెం అర్థం కాలేదు అని అంటే అప్పుడు జాంబవంతుడు చెప్తా నీ యొక్క గొప్పతనం నీకే గుర్తు చేస్తా అని చెప్పి అదంతా చెప్తాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఆయన పుట్టు పూర్వోత్తరాలు కాదు, అది ఎట్లయినా మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే ఎప్పుడైతే ఒక స్ట్రెంగ్త్ కి ప్రాపర్ దాని పేరు ఏమంటారు డైరెక్షన్ ఉండదో, ఒక పర్పస్ ఉండదో, ఆ స్ట్రెంగ్త్ దాని పేరు ఏమంటారు ఆరోగెన్స్ కి, ఇంకా పవర్ డ్రివెన్ నేచర్ కి అంకితం అయిపోతుంది. మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఎవడు అని అంటే వాలి ఏంది, అరే నా దగ్గరనే విపరీతమైన శక్తి ఉన్నది, నన్నే వాడరా ఓడించేది అని అనుకుంటాడు. అంటే నా ముందు అంటే మీకు తెలుసుగా వాళ్ళకి ఉన్న వరం ఏంటి అని అంటే ముందున్నోడి దగ్గర ఉన్న 50% బలం ఇనలోకి వచ్చేస్తుంది, ఆ గర్వం ఇనలోకి ఉంది. సో ఆ గర్వం రావడం వల్ల ఏమైతుంది అని అంటే ముందున్న సరైన కార్యక్రమాలు చేయకపోవడం, ధర్మాన్ని బిస్కెట్ చేయడం. ఇన్ని బిస్కెట్ అయినప్పుడు దేవుడు ఊరుకుంటాడా, అరే నువ్వు నీకు బిస్కెట్ తినిపిస్తారా అని చెప్పి పెద్ద బాణం వేసి బిస్కెట్ చేస్తాడు. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఇక్కడ హనుమకు కూడా వాలికంటే అందరికంటే ఎక్కువ బలం ఉంటుంది, బట్ ఆయనే ఆ బలాన్ని బిస్కెట్ చేసుకోలే, ఒక పెద్ద కార్యానికి అంకితం ఇచ్చిండు, ప్రసాదం పెట్టిండు, దాన్నే రామభక్తి అని అంటాం. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. సో నీకు మస్తు బలం వచ్చింది, మస్తు పైసలు వచ్చినాయి, మస్తు తెలివి వచ్చింది అని అంటే

యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ ది గ్రేటర్ కాజ్. అంటే నీకన్నా పెద్దలు ఒకటి ఉంది అని తలచి దానికి డెడికేట్ చేయడం, ఆ కాజ్ రామకార్యాన్ని నీ కార్యం అనుకోవడమే నీ యొక్క గొప్పతనం. సో దట్స్ ద రీజన్ సీతమ్మ గురించి జాడ వెతుక్కొని వచ్చినాక హనుమాన్ పట్టుకొని రాముడు ఒకటి అంటాడు, నేను ఎట్లా ఆలోచిస్తాను నువ్వు గట్లనే ఆలోచిస్తావు, నేను నీకు ఏమి ఇవ్వలేను, ఇగో తీసుకో అని చెప్పి ఒక హగ్ ఇస్తాడు, ఒక బ్రో హగ్ ఇస్తాడు అనమాట. ఈ బ్రో కోడ్ అనేది అప్ప నుండి వచ్చింది. బ్రోకి ఎంత కష్టం ఉన్నా ఆ కష్టం ముందు వీడు ఉంటాడు అని చెప్పనీకే హనుమంతుడు ప్రూఫ్ అనమాట. ఇప్పుడు ఒక పాట వినేసి వచ్చేద్దాం, దాని తర్వాత మనం మళ్ళా మాట్లాడుకుందాం.

అట్లా బ్రో బాధను చూసి తట్టుకోకపోవడమే, తట్టుకోకుండా ఎంత దూరానికైనా వెళ్లడమే హనుమంతత్వం అన్నమాట. ఇప్పుడు మీకు అర్థమైంది కదా హనుమంతుడి వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ ఏంటంటే రామదూత, హీ వాజ్ రామాస్ మెసెంజర్. ఇప్పుడు మీరు అడగొచ్చు, అరే సరే ఇదంతా మాయ, మేము సినిమాలలో మస్తు చూసినాం, మొన్ననే హనుమానాన్ని తీసిండు అందులో చూసినాం, ఇదంతా ఓకే, బట్ మా పోరగాళ్ళు ఏం నేర్చుకోవచ్చు, మేమేం నేర్చుకోవచ్చు మీరు అడగొచ్చు. సో బై ఎనీ ఛాన్స్ ఇఫ్ యూ హ్యావ్ సీన్ దిస్ కరెంట్ జనరేషన్, పాత జనరేషన్ తోటి కంపేర్ చేస్తే వీఆర్ కంపారిటివ్లీ మోర్ అడిక్టెడ్. దేనికి అడిక్టెడ్ అని అంటే కొంతమంది సిగరెట్లకు కావచ్చు, కొంతమంది తాగనికి కావచ్చు, కొంతమంది గంజాయికి కావచ్చు, కొంతమంది సోషల్ మీడియా కావచ్చు, కొంతమంది బిట్లు చూడడానికి పాన్ హబ్ గాని అలవాటు అయిపోతారు. ఇది ఎందుకు అని అంటే నీ బుర్ర ఖాళీ ఉన్నప్పుడు ఇట్ కైండ్ ఆఫ్ సీక్ సిమ్యులేషన్, అంటే ఏదో చేస్తున్నా అని నీకే దాని పేరేమంటారు బ్రెయిన్ చెప్తుంది, అరే నువ్వు మా ఖాళీ ఉండట్లేదు, యూఆర్ డూయింగ్ సంథింగ్, యూఆర్ డూయింగ్ సంథింగ్ అని నీకే నచ్చ చెప్తావు, దాన్నే సిమ్యులేషన్ అని అంటారు. ఈ సిమ్యులేషన్ అనేది నీకు ఎప్పుడు ఎక్కువ అవుతుంది అని అంటే వెన్ యూ ఆర్ అడిక్టెడ్ టు సంథింగ్, అంటే నువ్వు కమ్మున పోయి ఆడ సిగరెట్ కొట్టంగానే రే నేను బ్రెయిన్ చాలా ఫాస్ట్ గా పనిచేస్తుందా అని అనుకుంటావు, యాక్చువల్లీ అక్కడ అంత సీన్ లేదు, జస్ట్ నీకు అక్కడ కవర్ అప్ ఇస్తున్నది బ్రెయిన్ అంతే. ఇది మీకు మన రామాయణానికి ఎట్లా కంపేర్ చేయొచ్చు అని అంటే వాలిని ఒక రాక్షసుడు ఛాలెంజ్ చేస్తాడు, ఛాలెంజ్ చేసినప్పుడు ఏ నువ్వేంద్ర నన్ను ఛాలెంజ్ చేసేదని చెప్పి ఈయన ఆగకుండా పోతాడు. సో ఇట్స్ లైక్ రెచ్చగొట్టడం అంటారు కదా, రెచ్చగొట్టడం. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి సోషల్ మీడియా అడిక్షన్, పవర్ ఉన్న వాళ్ళకి ఏంటి అని అంటే ఒకటి గెలిచినమా, రెండు గెలిచినమా, మూడు గెలిచినమా, మనం ఎవడన్నా ఛాలెంజ్ చేస్తే వాడిని ఇరగదోమినమా, ఇదే ఉంటది. సో దిస్ ఈస్ ది అడిక్షన్ విచ్ పవర్ఫుల్ పీపుల్ హ్యావ్.

0: మీరు అందుకనే కొంత కొన్ని దేశాలు కొంతమంది రాజులు కొంతమంది హవలయాలని చూస్తే గిట్లనే ఉంటారు. వాళ్ళకి ఏంది అని అంటే ఒక దగ్గర ఉండరు వాళ్ళు, వేరే దగ్గర పోయి నాశనం చేసి లోకాన్ని మొత్తం నాకిపిస్తారు అనమాట.
1: ఇప్పుడు అదంతా ఎందుకులే, మనం ఇప్పుడు ఒక పాట వినేసి వచ్చేద్దాం, దాని తర్వాత ఈ పవర్ఫుల్ పీపుల్ దగ్గర మన జనరేషన్ ఏం నేర్చుకోవచ్చు అని అంటే
0: బేసికలీ వాళ్ళ బ్రెయిన్ అంతా ఖాళీ ఉంటది, ఏం చేయదు ఆడ. సో అందుకనే ఈ సిమ్యులేషన్ ని వాళ్ళు కోరుకుంటారు. ఒకవేళ నీకే పర్పస్ ఉంది, నీకే ఒక మంచి పని చేయాలని నీకు ఒక కోరిక ఉంది అని అంటే యు డోంట్ డూ దీస్ కైండ్ ఆఫ్ షిట్. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది మీ పోరగాళ్ళకి చెప్పాల్సిందే. వెదర్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వెదర్ యువర్ కిడ్స్ మైండ్ ఈజ్ ఎంటీ. మన ఇంగ్లీష్ వాళ్ళు కూడా అంటారు కదా, ఎంటీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్ స్పేస్ ఓ వర్క్ ప్లేస్ ఓ ఏదో అట్లా అనమాట. దీన్ని మన రామాయణంలో ఆవిష్కరించిండ్రు. ఇప్పటికైతే సూర్యన్ గారు అడిగిన ఒక పాట ప్లే చేసేద్దాం, దాని తర్వాత మనం మళ్ళా మాట్లాడుకుందాం.

0: ఎంత మాట్లాడినా అసలు హనుమాన్ గురించి మాట్లాడితే అసలు అలుపు అనేది రాదన్నమాట. అంటే ఫర్ దట్ మ్యాటర్ హనుమానే కాదు, ఏదైనా మంచి విషయం గురించి మాట్లాడేటప్పుడు దాని గురించి రీసెర్చ్ చేసినప్పుడు అసలు అలుపు అనేది రాదని అంటున్నాను అనమాట. అలుపు రాకపోయినా బ్రేక్ వస్తుంది కదా, ఒక బ్రేక్ వెళ్ళి మళ్ళీ వచ్చేద్దాం.
1: రేడియో సిరబి రీవిజిట్.
2: స్కూల్ అనుకుని ఏం లాభం?

0: అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా,
1: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా అండ్ డిఎస్ ఇంక్.
2: ఫ్రెష్ క్వాలిటీ కూరలు, గ్రాసరీస్ విత్ ఎ సింపుల్ ఆన్లైన్ ఆర్డర్, మై హోమ్ గ్రాసెస్ డాట్ కామ్.
3: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినావా, నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవడానికి.
3: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ ఆస్ట్రో రామ్జీ డాట్.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్ ఆర్ కాంటాక్ట్ గోపాల్ పున్నంగి అట్ 214-868-7538.
5: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
7: వాట్ ఆర్ డేర్, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
8: నేనేం వండలేదు ఈరోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
9: గంటన్నర అయిపోగొట్టాం, ఇంత గంటన్నర అయిపోగొట్టినా కూడా ఇంకా 4 చౌపాయిలోనే ఉన్నాం. మనం కొన్ని అడ్వర్టైజ్మెంట్లు చూద్దాం, దాని తర్వాత మళ్ళీ మన టాపిక్ లోకి వెళ్దాం. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన జనరేషన్ లో చాలా మందికి కుమతి ఎక్కువ ఉంటుంది, సుమతి తక్కువ ఉంటుంది. సుమతి అంటే అమ్మాయి కాదు, గుర్తుపెట్టుకో. అండ్ గైస్, మన రేడియో సులభి జాతర రాబోతుంది. ఎప్పుడు అని అంటే జూన్ 7, మీకు ఆల్రెడీ తెలిసిందే. ఎక్కడ అంటే ఫిస్క్ ఆఫ్ ఫ్లయర్స్ ఈవెంట్. సో రిజిస్ట్రేషన్స్, ఓటింగ్, నామినేషన్స్, టికెట్స్ ఫర్ కళ్యాణం, ఎవ్రీథింగ్ ఒక్కటే దగ్గర దొరుకుతుంది. ఎక్కడ అంటే www.radiosulabhi.com/rsj. ఈసారి ఏమేమి ఉంటాయనంటే, మన దగ్గర డెలిషియస్ ఫుడ్ బోత్ ఫుడ్ బూత్స్, ఎక్సైటింగ్ వెండర్ స్టాల్స్, ఆర్జే అవార్డ్స్, కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్, డాజ్లింగ్ ఫ్యాషన్ షో, స్టార్ట్అప్ స్ట్రీట్ అండ్ ఎ బిగ్ సర్ప్రైజ్ ఫినాలే వెయిటింగ్ జస్ట్ ఫర్ యూ. ఇవన్నీ ఎప్పుడు అని అంటే జూన్ 7 మాత్రమే. ఫర్ స్పాన్సర్షిప్స్ కాల్ ఎస్ ఎట్ 516-851-6919 ఆర్ ఈమెయిల్ admin@radiosurabhi.com. మన జాతరని మన వేడుక లెక్క జరుపుకుందాం. ఏ టు బి authentic south indian flavors now made easy with A2B's new range of instant mixes, powders, masala, paste and pickles. From fluffy ragi idlis to tangy gongura rice, enjoy traditional taste in minutes only at A2B Frisco and Little Elm. Visit a2btexas.com or call 214-872-2345. Mega power leader board. Attention all Radio Surabhi listeners. India Cash and Carry and Madira and Masala proudly bring you the Radio Surabhi Jatara Mega Power Leaderboard, one of the first of its kind leaderboard shows on Radio Surabhi. Join the excitement every Saturday from 11:30 a.m. to 12:30 p.m. and Tuesdays during Surabhi Detour from 5:30 p.m. to 6:30 p.m. Mega Power Leaderboard brought to you by India Cash and Carry and Madira and Masala only on Radio Surabhi. SNR Insurance. Life can change in an instant, but your health coverage doesn't have to. Kada? So, okavela mee job poyina, insurance emannaina, lopatalu untayi kada. So, andukane SNR Insurance undi. They are here to help you find affordable coverage for you and your family, quickly and stress-free. లొల్లి లోపాట లేకుండా, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి అది ఇది చేసే లొల్లి లేకుండా జల్ది ఇస్తారనమాట. ఫ్రమ్ హెల్త్ టు ట్రావెల్, డెంటల్, విజన్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్, దే హావ్ గాట్ యు కవర్డ్. SNR Insurance. మైత్రీస్ రెస్టారెంట్, అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ క్యూజిన్. వాళ్ళ దగ్గర బస కూడా మస్తు మంచిగా ఉంటుంది. హిల్ టాప్ లొకేషన్ ఇస్ విత్ అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వనీకి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బఫే, ఈవినింగ్ స్నాక్స్, మంచి ఛాయ్, ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ ఉంటుంది అనమాట. ఇంతేకాదు, మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంకెట్ సర్వీసెస్ వీళ్ళ దగ్గర ఉంటాయి. సో ఎందుకు వెయిట్ చేస్తున్నారు? విజిట్ మైత్రీస్ ఇండియన్ క్యూజీన్, నో సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. మదీరా అండ్ మసాలా, దిస్ మెమోరియల్ డే మండే మదిరన్ మసాలా హర్వింగ్ ఈజ్ ఆనరింగ్ ద రియల్ హీరో.

అక్కడ మా సీతమ్మ కూడా ఇట్లనే బాధపడతా ఉన్నప్పుడు మా హనుమయ్య పోయి, అమ్మా నువ్వేం బాధపడకు, నీ కొరకు సైన్యం నేసుకుని మీ ఆయన అక్కడ ఉన్నారు, మేము నువ్వు పర్మిషన్ ఇస్తే ఇప్పటి నుంచి తీసుకెళ్లగలుగుతా, బట్ ఐ నో నువ్వు మీ మన అయ్య గురించి వెయిట్ చేస్తావు అని నాకు తెలుసు అని చెప్పి ఆమెకు ఊరడగలిగిస్తాడు. అఫ్ కోర్స్ ఆమె ఫస్ట్ భయం

ఆట కలిగించిండ్రు అని అంటే, అమ్మా నీ కొరకు రాముడు అక్కడున్నాడు. అంటే నేను ఎగ్జాక్ట్ రామాయణం ఉన్నాడు చెప్తలే, కొంచెం దాని పేరు ఏమంటారు సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నట్టు నేను కూడా కొంచెం నా ఇమాజినేషన్ లిబర్టీస్ తీసుకున్నా. అమ్మా నువ్వు ఇక్కడ టెన్షన్ పడ మాకు, నీ కొరకు రాముడు అక్కడ ఉన్నాడు వచ్చేస్తున్నాడు, మొత్తం మనం లంకని వేసి వాడబోతున్నాం. ఇట్లా రావణాసురుడిని నీ కాళ్ళ దగ్గర పడేసి వాడు క్షమాపణ అడిగినాకనే నిన్ను రిటర్న్ తీసుకోబోతాం, దీనికి పూచి నేను అని అనగానే కథ మన ఖుషి అయిపోతుంది. దట్స్ ఇట్ మ్యాన్, ఐ గాట్ మై కాన్ఫిడెన్స్ బిడ్డ అని చెప్పి ఆమె పాపం హనుమంతుడిని బ్లెస్ చేస్తుంది. అప్పుడు ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం హనుమంతునికి అరే నాకు ఆకలి అవుతున్నది కదా నేను ఏం చేయాలి అంటే, మీరు ఒక కార్టూన్ హనుమాన్ చూస్తే నా లెక్కనే మీరు కూడా రిలేట్ చేసుకోగలుగుతారు. సో ఇప్పుడు సీతమ్మ మంచి కనుగొన్నాడు, నెక్స్ట్ ఏం చేయాలి నా తక్షణ కర్తవ్యం ఏంటో, హీ డజంట్ వెయిట్ ఫర్ అదర్స్. అంటే రాముడు నాకు ఇది మాత్రమే చెప్పిండు, సీతమ్మను గెలవమనే చెప్పిండు, నేను అక్కడనే ఆగిపోతే నాకు వేరే వానరులకు తేడా అయింది, ఇప్పుడు నేను వీళ్ళ శక్తి వీళ్ళ యుక్తి వీళ్ళ భక్తి వీళ్ళందరికీ ముక్తి ప్రొవైడ్ చేయాలి. ద హోల్ అండ్ సోల్ ప్రొవైడర్ ఎవరు? హనుమాన్. సో మొత్తం రభస రచ్చ అన్ని ఒకేసారి చేసి పడేస్తాడు. ఈ రచ్చ చేసే విషయంలో హనుమంతుడిని మించిన వాళ్ళు లేడు. ఈ పాట వినేసి వచ్చేయండి, దాని తర్వాత ఈ రచ్చ చేసినాక ఈయన రావణాసురునితో ఎట్లా మాట్లాడిందో చూద్దాం. సో ఇక్కడ సీతమ్మతోటేమో ఒక కొడుకు లాగా ఒక బుచ్చి కోతి లెక్క మాట్లాడతాడు, అక్కడ రావణాసురుడు ఇంద్రజిత్తు వీళ్ళతో ఎట్లా మాట్లాడతాడు అని అంటే వాళ్ళ జీలో బి తీసేటట్టు మాట్లాడతాడు. ఇప్పటికైతే పాట వినేసి వచ్చేద్దాం.

నెక్స్ట్ వచ్చే చౌపా ఏంటి అని అంటే కుమతిని వారు సుమతికే సంగి. ఇది మనం లంకాదహనానికి మంచిగా వాడుకోవచ్చు అనమాట. కుమతిని వారు అని అంటే, ఫర్ దోస్ ఆఫ్ యూ హూ డజంట్ నో, కుమతి అని అంటే దరిద్రగొట్టు ఆలోచనలు వచ్చే బుర్ర, అంటే నాలాంటి వాళ్ళకి బేసికల్లీ. నాకైనా దరిద్రుడు ఒక అతను ఉండే ఆ కాలం లోపల లంకలో ఉండే కొంతమంది రాక్షసులు, ఎప్పుడు సీతమ్మని చంపేద్దామా, ఎప్పుడు సీతమ్మని ఇంకేదో చేద్దామా అని ఒకడు ఉంటుండే అనమాట. సో బేసికలీ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, హనుమాన్ అండర్స్టాండ్స్ యువర్ ఇంటెంట్ బెటర్ దాన్ ఎనీబడీ. ఇప్పుడు నేను ఇంత మాట్లాడుతున్నా బట్ నేను మళ్ళీ ఏమైనా గలీజ్ పనులు చేసినా అనుకో, ఫస్ట్ రాక్షసులకైనా ముందు నన్ను వేసుకుంటారు. ఎందుకంటే నేను ఆన్ పేరు చెప్పి మరి తప్పు చేస్తా కదా, అప్పుడు తోకతోటి నీకుందరా చోటుగా అని చెప్పి వేస్తాడు అనమాట. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, నన్ను వేయడం వాళ్ళని వేయడం కాదు, ఫస్ట్ ఎట్లా సామధాన దండ భేద ఏదో ఉంటది అనమాట. సో నాలుగు విధాలు ఉంటాయి. వీళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా, అయ్యా నమస్కారం, నా పేరు హనుమ, నన్ను మారుతి అని అంటారు, నేను రామదూతని, ఇక్కడికి వచ్చిన మా సీతమ్మని చూడడానికి, జర నీకు ఒక ఛాన్స్ ఉంది, ఇప్పుడు మీరు ఒకవేళ సారీ చెప్తే ఇప్పటిదిప్పుడే వీళ్ళు అయోధ్యకు వెళ్ళిపోతారు, ఈ లొల్లేముండదు, నువ్వు నీ లంక నీళ్ళుకో, మేము అటు వెళ్ళిపోతాం, మా కోతులందరం అడవిలోకి వెళ్తామని అంటే ఈయన ఒఫెన్సివ్ గా ఫీల్ అవుతారు. ఎవరు? రావణాసురుడు. సో ఫస్ట్ వినమ్రతగా వచ్చి చెప్తాడు, నేను ఇట్లా వచ్చిన, జర వదిలేయండి, మీ క్షమాపణ చెప్పే ఛాన్స్ ఉంది, సీతమ్మను వదిలేయండి అని అంటే మనోడు వినడు. పాయింట్ నెంబర్ వన్. నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే, డిఫరెన్స్ చూడండి. మీ తమ్ముడు చూడు ఎంత మంచిగా ఉన్నాడు, మంచి ధర్మాన్ని ఫాలో అవుతున్నాడు, నువ్వు కూడా అట్లా ధర్మాన్ని ఫాలో అవ్వచ్చు కదా అని డిఫరెన్స్, అంటే నాట్ ది ఎగ్జాక్ట్ సేమ్ వర్డ్స్ బట్ ఆల్మోస్ట్ భేదాన్ని ట్రై చేస్తాడు డిఫరెన్షియేట్ చేయడానికి. ఇట్లా డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఇంద్రజిత్ అనుకో, ఐ మీన్ సారీ, మేఘనాథుని కోపం వస్తుంది. మేఘనాథుని కోపం వచ్చి మా హనుమంతుని తంతాడు. తంటే మనోడు కింద పడతాడు, బొంగుబి కదలడు. అరే నువ్వేందా నన్ను అనేది చోటు కాని, నేను ఒక్కసారి దాంతో అక్కడ పోతావు, నేను నీకు దొరికింది నువ్వు పట్టుకున్నందుకు కాదు, నువ్వు బాణం వేసినందుకు కాదు, నేను ఇక్కడ లోపలికి రావాలని ఆలోచించి వచ్చిన గానీ నీ ధైర్యానికి నీ బలానికి సంబంధమే లేదురా చోటు అని చెప్తే వాని ఈగో హర్ట్ అవుతాడు. వీనిగో హర్ట్ అవ్వడం చూసి వాళ్ళ తండ్రి ఫీల్ అవుతాడు. ఇప్పుడు బేసికలీ మన జనరేషన్స్ లోపల చూసినాం అంటే, ఇప్పుడు నువ్వు ఒక కొడుకుని ఏమని అనగానే తండ్రికి ఈగో హర్ట్ అవుతుంది. ద సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ రామాయణ. సో కొడుకు తప్పు చేస్తే దాన్ని కరెక్ట్ చేస్తే తండ్రికి కోపం వచ్చినట్టు, మేఘనాథుడిని హనుమంతుడు కరెక్ట్ చేస్తే రావణాసురుడిని కోపం వస్తుంది. ఓ వీనికి ఈ కోతి తోకను అంటించండి అని అంటే పాప మనోడు అబ్బా అంత తీరున్నా మీకు అని చెప్పి పట్టుకోండా చూద్దాం అని చెప్పి తోకను పెద్ద చేస్తాడు. మీకు ఆ కథ అంతా తెలిసిందే. లాస్ట్ కట్ చేసి చేసి సరే అంటించిండ్రు కదా, ఇక మీ చావు మీరు రావండి అని చెప్పి తోకను పట్టుకొని దుంకుతాడు. దుంకిన ప్రతి జాగా అట్లా మంటను టక్ అని టచ్ చేసుకుంటూ పోతాడు. ఎక్కడెక్కడైతే ముట్టుకుంటాడో అక్కడక్కడ నాశనం అయిపోతుంది అది. సో ఎక్సెప్ట్ ఫ్యూ ప్లేసెస్, ఒకటి త్రిజట గారిల్లు, ఒకటి విభీషణుని గారిల్లు, ఈ రెండిల్లు తప్ప మిగతా ఇల్లులన్నీ కత్తం స్వర్ణ బంగారం కాస్త స్వర్ణ బూడిద అయిపోతుంది. ఇది మనం గుర్తుపెట్టుకొని మనం మళ్ళొచ్చి మాట్లాడుకుందాం. ఎప్పటికైతే ఈ పాట వినేసి వచ్చేయండి.

సో అట్లా కుమతిని వారి సుమతికే సంగీతాన్ని నేర్చుకున్నాం కదా, అట్లా ఎవరికైతే కుమతులు ఉంటుందో వాళ్ళ పతనం మొదలైతుంది. ఆ పతనానికి ఎవరు మొదట అడుగు వేస్తారు అని అంటే హనుమంతుడు లంకా దహనం ద్వారా చూపెడతారు. నెక్స్ట్ థింగ్, సుమతికి మంచి జరుగుతుంది అనడానికి కూడా ప్రూఫ్ మనోడే. సుమతికే సంగీ, సుమతులతోటి ఉండేది ఎవరు? మన హనుమంతుడే. ఎట్లా? సీతమ్మ మంచిది, విభీషణుడు మంచివారు, త్రిజట మంచిది. సో వాళ్ళందరికీ మంచి అయ్యేటట్టు హనుమాన్ చూసుకున్నాడు. ఇది ఈ తత్వం గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏదైనా లైక్ దిస్ ఈస్ ది బేస్ ఆఫ్ ఎంటైర్ ఏమంటారు అది మన ధర్మం, వేదం, వేదాంతం అని అంటారు కదా, ఇది ఒక్కటే బేస్ బై కుమతి కేసంగి. సారీ సారీ, సుమతి కేసంగి కుమతి, అదే మర్చిపోయినా, సారీ. ఈ పాట వినేసి వచ్చేయండి, నేను ఏం మాట్లాడాలనుకుంటున్నాను మళ్ళీ గుర్తు తెచ్చుకొని మాట్లాడతా. ఈ పాట వినేసి వచ్చేయండి.

0: నిన్నగా చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, కుమతిని వారు సుమతి కే సంగి. నీకు దరిద్రగొట్టు ఆలోచనలు వచ్చినప్పుడు ఒక్కసారి స్టెప్ బ్యాక్. ఎందుకు అనంటే, సైన్స్ లోపల, ఐ మీన్ సైన్స్ అంటే సైకాలజీ లోపల, దెర్ ఇస్ దిస్ థింగ్, అంటే నువ్వు రిపిటేటివ్ గా ఏదైతే యాక్షన్స్ ఆర్ థాట్స్ వస్తా ఉంటాయో దట్ లీడ్స్ యూ టు యువర్ ఎమోషనల్ స్టేట్. సో నువ్వు అంటే నీకు అర్థమవుతుంది, ఒక 10 రోజులు నీవు నువ్వు అబ్జర్వ్ చేసినావు అంటే ఓకే ఈ పని నేను ఇప్పుడు స్టార్ట్ చేసినా, ఓకే దిస్ ఈస్ గోయింగ్ టు లీడ్ టు దిస్ పర్టిక్యులర్ పని, ఆ పని వన్ వర్క్ వన్ విల్ లీడ్ టు వర్క్ టూ, వర్క్ టూ విల్ లీడ్ టు వర్క్ త్రీ, అండ్ వర్క్ త్రీ విల్ లీడ్స్ టు వర్క్ ఫోర్. ఇవన్నీ దరిద్ర కొట్టు పనులు కాబట్టి యూ విల్ స్టే డిప్రెస్డ్. ఈ ఏదైతే చైన్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయో దట్ ఈస్ కాల్డ్ యువర్ ఎమోషనల్ స్టేట్. సో త్రీ విల్ లీడ్స్ టు వర్క్ ఫోర్. ఇవన్నీ దరిద్ర కొట్టు పనులు కాబట్టి యూ విల్ స్టే డిప్రెస్డ్. ఈ ఏదైతే చైన్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయో దట్ ఈస్ కాల్డ్ యువర్ ఎమోషనల్ స్టేట్. సో నువ్వు ఇది అర్థం చేసుకున్నావు అని అంటే యూ కెన్ డెఫినెట్లీ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ హ్యావ్ దట్ సుమతి. ఇది చెప్పనీకే కుమతిని వారు సుమతి కే సంగి అని అన్నారు. అండ్ గైస్, దీంతో మనం ఇప్పుడు ఎండ్ చేద్దాం. యాజ్ ఐ ఆల్వేస్ సే, నాహం కర్త హరి కర్త. అందరు జాగ్రత్తగా ఉండండి.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 9 PM.

0: to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. Celebrate proudly, celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
1: Radio Surabhi Revisits.
2: Windstorm related property claims, replace residential and commercial roofs, held to net contracting.
3: Indian Cardinal, unique Desi burger joint with spicy Indian fast food.
1: Thank you for being in our journey.
4: అన్ని పెట్టుకున్నాన్రా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
6: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
7: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. From fresh produce, rotis to everyday puja essentials, one name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

ఆంధ్రప్రదేశ్ సంస్థ రాజేశ్వరి. 7 ఎకరాలపై 4 సంవత్సరాలు దివ్యంగా పూర్తి చేస్తున్న సందర్భంగా మీకు మీ టీం అందరికీ శుభాకాంక్షలు. అలాగే మీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ప్రసార ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

0: ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే.
1: ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

0: చందు, ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
2: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
6: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
7: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్. ఆర్ కాల్ 817-819-8888.
8: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
9: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
10: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com ఆర్ రైట్ టు సపోర్ట్ @ mypursu.com.
11: నోడి ముందు నువ్వెంతటి బాగి నోడి ముందు, చిన్న చూపు చూసి నోడి ముందు నువ్వెంతటి బాగి నోడి ముందు.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్మ.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఎంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కత్తిమీసాం. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేడ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: కనగ కనగ కమనీయం, అనగ అనగ రమణీయం, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7th ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సిరివి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సిరివి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
1: టు రిజిస్టర్ అస్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com, కాల్ అస్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 ఆర్ ఈమెయిల్ అట్ admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: Radio Surabhi Revisit. Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
4: Larsen Travels mee mottam tour ni sampurnanga plan chestundi. Larsen Travels tho mee tour ni book cheskondi, travel badalni marchipondi.
5: So Asia, we serve authentic Indo-Chinese. Thank you for being in our journey.
6: Namaste Rajeshwari garu. Here's wishing your Radio Surabhi a glorious 5th anniversary and may your success continue. God bless you. My favorite song would be Swagashi Udatharma from Mr. Pellam. Is one of the most beautifully written, composed and romantic depictures by Bapu Garu. Nana Mama, they worked very hard on this poem. So if you can, play it for me. Thank you.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతునవ్విస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే, ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

0: రేడియో సురభి రీవిజిట్.
1: మా అమ్మాయికి ఎస్ఏటి ఏసీటి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
2: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి
3: చంపేస్తున్నాయి.
4: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు. అదే 107.9 FM HD3 లో మీ అందరూ మీ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
5: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Vallembari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
8: Happy 4th birthday Radio Surabhi and team andarke kuda birthday wishes on celebrating 4 magical musical years with Radio Surabhi. And Radio Surabhi vintuna prathi oka listener ki kuda wishing you all a very magical musical day. Ilane enno enno wonderful birthday celebrate cheskovalani korukuntu. Me, India RJ, Madhu Shravanti.
9: Singamalle nuvvu shikharamu cheru.

పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్, ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి, టాడా బాబాయ్, థ్యాంక్ యూ.

ಔರಮ್ಮ ಕಚ್ಚಲ್ಲ ಆಲ

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరఫీ 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరఫీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరఫీ నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరఫీ రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట అయినా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Revisit. Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
2: Larsen Travels me mottam tour ni sampurnanga plan chestundi. Larsen Travels tho mee tour ni book cheskondi, travel badalni marchipondi.
3: Indonesia, we serve authentic Indo-Chinese. Thank you for being in our journey.
4: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
5: కనగ కనగ కమనీయం, అనగ అనగ రమణీయం, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
6: టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
7: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
8: India ki teleport aithe enta baaguntundo.
9: What if India was just a tap away?
10: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit mypursue.com or write to support@mypursue.com.
11: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4వ యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైర గాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఎంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమీసాం. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, హియర్స్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ ఫిఫ్త్ యానివర్సరీ అండ్ మే యువర్ సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చర్ ఇస్ బై బాపు గారు. నాన్న మామ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ ఫామ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
1: Yes sir.
0: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
0: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
2: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
3: నమస్తే రాజేశ్వరి గారు, here's wishing Radio Serabi a glorious 50th anniversary and may your success continue. God bless you. My favorite song would be Swagashi Vadatharma from Mr. Pellam. It's one of the most beautifully written, composed and romantically picturized by Bapu Garu. Nana Mama, they worked very hard on this song. So if you can, play it for me. Thank you.

0: రేడియో సురభి రీవిజిట్.
1: మా అమ్మాయికి ఎస్ఏటీ ఏసీటీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
2: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు బాబోయ్ చంపేస్తున్నాయి.
3: Check out the retail glow pop. That's our water systems to understand the right and wrong. What's a place in your life?
0: Thank you for being in our journey.

0: హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తీరు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.
1: Hello boys and girls, this song is steady get it through.

సంగరాజేశ్వర రాజేశ్వరి ఏడేశ్వరపై 4 సంవత్సరాలు విభిన్న పూర్తి చేస్తున్న సందర్భంగా మీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. ఇలాగే మీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయ్యం ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

ചാവക്കായ് റേഡിയോ സുരഭി. ഇവ ഒക്കെ എമോഷൻ. നീ മീ ഭാർഗവി ഓൾ ദ വേ ഫ്രം ഹൈദരാബാദ് ആൻഡ് ചാലാ ചാലാ ഹാപ്പിഗാ ഉണ്ട്. അന്നർക്കി നമസ്കാരം. ആൻഡ് റേഡിയോ സുരഭി ആനിവേഴ്സറി സന്ദർഭంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాడా బాబాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెలవు 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెలవులో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెలవు నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెలవు రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలీ

చెప్పండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమే స్వామి. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తెలుగునేస్తాం. థ్యాంక్ యూ.

ఏంటి సోమి మ్యామ్ సునీత స్కూల్ కాలేదు. అయినా ఇలా జరుగుతుందని నీకు ముందే తెలిసింటే పాత పుస్తకం దొరకకుండా చేసి ఉండొచ్చు కదా. సరే రేపైనా సునీత స్కూల్కి వచ్చేటట్టు చూడు.

0: taketaketa. Are made in Andhra student ante ardham vivarista. Naligina dress manta chalena kaapu konta yavaru anukonanta.
1: What is in the most awaited event of the year? Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramalasan cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meeru vinnadi correcte, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
6: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
1: Radio Surabhi Revisit.
7: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అడిటికే బజ్జీ లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్, అడయార్ ఆనంద్ భవన్.
8: శివ, ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా. చౌరస్తా.
1: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుత్రోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీలు రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

ಕನ್ನಡ ರೇಡಿಯೋ ರಾಜ ಸರಿ ರೇಡಿಯೋ ಸುರಭಿ 4 సంవత్సరాలు ఫిగ్యూర్ గా పూర్తి చేస్తున్న సందర్భంగా మీకు మీ టీం అందరికీ శుభాకాంక్షలు. అలాగే మీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ప్రసార ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

0: Radio Surabhi, 107.9 FM, HD3.
1: Radio Surabhi Revisit. Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
2: Lost and Travels, me mottam toni sampurnanga plan chestundi. Lost and Travels to me toni book chesukondi, travel badalni marchipondi.
3: So Asia, we serve authentic Indo-Chinese. Thank you for being in our journey.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514.
7: కనగ కనగ కమనీయం, అనగ అనగ రమణీయం, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
8: టు రిజిస్టర్ అస్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com, కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.

అమ్మ ఆవకాయ్ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సిరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సిరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సిరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సిరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జన్.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సుర్భి జాతర అండ్ మా రేడియో సుర్భి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సుర్భి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం ఎట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026 So see you all at Radio Surbhi Jatra on June 7th.
1: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం రేడియో సురభి
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas అమెరికాలో తెలుగు నేస్తం
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: Hi, నేను మీ బ్లూబెర్రీ మఫిన్ నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్ రియల్ ఫ్రూట్ కాదు
4: హై దర్ మఫిన్ నేను ఇండియా టుడే పేస్ట్రీని నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ గా తయారు చేశారు జీరో ఆర్టిఫిషియల్ కలర్స్ MSG ఫ్రీ ఏం చెప్పను ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్ ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ థాలీ ఫుడ్ డెజర్ట్స్ నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ స్టాప్ ఈటింగ్ SAG factory made food experience the one of a kind difference with India Today Bakery now open in South Lake 151 North Nolan Drive South Lake or call 817-819-8888
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా
6: yes sir
5: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్ ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ ఆప్షన్ సి తాళీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్
6: సార్ ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం ఇట్స్ చాట్ తాళీ అండ్ క్యాటరింగ్
5: యూర్ అబ్సల్యూట్లీ రైట్ రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్ ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్
7: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: Radio Surabhi Revisit.
8: Pallu chuppu antunna. We have Shine Star Dental Care. Our very own Telugu dentist.
9: Chala pagadbandi ga plan chesarandi ivanni.
8: Spice rack undi kadandi. Vaalle anta chusukuntaru. Aaya, Khali, Rumali Roti, Natukori Curries and much more. Be Mar Indian Cafe.
0: Thank you for being in our journey.
10: అందరికీ నమస్కారం నేను మీ విఎన్ ఆదిత్య రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి అలాగే టీం అందరికి ఆర్జేలుగా ఉన్న వాళ్ళు టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమేస్తాము. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత వందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తెలుగు నేస్తం. థ్యాంక్ యూ.

0: మిసాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరేవయ్యల్లా, అలా బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబీ గ్లోరియస్ 5th anniversary and may success continue. God bless you. My favorite song would be Sogasthi Udatharma from Mr. Pallam. It's one of the most beautifully written, composed and romantically picturized by Bapu Garu. Nana Mama, they work very hard on this farm. So if you can, play for me. Thank you.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తేలు శ్రోతలందరికి కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

0: கனக கனக கமனியம் அனக அனக ரமணீயம் சீதாராம கல்யாண வைభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లైయర్స్ లో జరగబోయే మీ రేడియో సిరివి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సిరివి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
1: టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 5168516919 ఆర్ ఈమెయిల్
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: We got blow, we got style. Making move with a smile.

రాజేశ్వరి. 7 ఫిబ్రవరి 4వ సంవత్సరాన్ని దివ్యంగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభమందరు.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాడా బాబాయ్. థ్యాంక్ యూ.

0: అయితే ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే.
1: ప్రేమంటే మాటల్లో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో చిరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో చిరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో చిరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో చిరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జన్మ

0: papalali.
1: Vachasindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And Ma Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatram alasam cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aithe, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: మా అమ్మాయికి ఎస్ఏటీ ఏసీటీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
7: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
8: చెక్ అవుట్ రిటైల్ గ్లో హోమ్.
9: దట్స్ ఆల్ అబౌట్ సిస్టమ్స్ టు అండర్స్టాండ్ ద వైటల్ రోల్ వాటర్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్.
10: థాంక్యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఎంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమేస్తాం. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, హియర్ విషింగ్ రేడియో సెరబీ గ్లోరియస్ 5th anniversary అండ్ మే సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగశివుడి తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామా, ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ ఫార్మ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

0: కనగ కనగ కమనీయం, అనగ అనగ రమణీయం, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సిరివి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సిరివి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 5168516919 ఆర్ ఈమెయిల్
1: ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF Agtech INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0211.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులుగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియలాగానే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

கனடாவியர்ஸ்டன் ராஜேஸ்வரி ஏழு சிறப்பு நாலு சம்சாரம் இவ்வளவு பூர்த்தி చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికి చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికి శుభం జరుగుతుంది.

0: కట్టుకుంటాం ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7.
3: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
4: హాయ్ రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
1: రేడియో సురభి
5: రీవిజిట్.
6: అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా,
7: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా అండ్ బిఎస్ ఇంక్.
8: ఫ్రెష్ క్వాలిటీ కూరలు, గ్రాసరీస్ విత్ సింపుల్ ఆన్లైన్ ఆర్డర్, మై హోమ్ గ్రాసెస్ డాట్ కామ్.
1: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 @ 919-491-4514.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరఫీ 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరఫీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరఫీ నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరఫీ రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జన్.

0: ఇచ్చారు.
1: వైరల్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
2: Chappan sir, what you'd like to order?
3: Baya, in the specials me dagara?
2: Actually, there are many. Hot idli, ghee dosa, me doda, A to B executed special tali, this bread of cheese dosa, pani dosa, honey chili, garlic, lotus, and amki pani tikka, which I make up a parata.
3: Hindi bro, can you know? And specials matram alina.
2: Inka onne, Chappan dara, me repare na authentic vegetarian, Jain or vegan food crave just narante.
4: Adayar Anand Bhavan, A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A2B Adyar Anand Bhavan's Weekend Breakfast Buffet. Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
5: Radio Surabhi Revisit. Give you confessions, a chance to bloom. Sakshi Jewelers.
6: Shalini, Dallas lo jarige functions lo decoration lo appi jarugutunnayata.
7: Ikkada Vivid Flowers and undanta ippudu telisindi.
8: Experts ni nammukunte mana jeevitham saafiga saagipothundi.
9: Law Officers of Janeta.
10: Thank you for being in our journey.
11: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
12: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
13: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సుర్భి జాతర అండ్ మా రేడియో సుర్భి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సుర్భి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం అట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసి

0: చేసుకోండి tinyurl.com/rscolatum2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th. రేడియో సురభి రీవిజిట్.
1: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
2: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
3: Check out Retail Glow Pro.
4: That shall water assistance so you understand the right and wrong, what a place in your life.
0: Thank you for being in our journey.
5: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
6: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888. India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
7: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India chellipothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue is just an app. It's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support@MyPursue.com.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Hi, name me Blueberry Muffin. Nan 40% preservative jo chese. In fact, na flavor kuda artificial. Real fruit kaadu.
2: Hi there, Muffin. Nenu India Today pistini. Nan ee roju poddune India Today bakery lo fresh ga tayar chesaru. Zero artificial colors. MSG free. Yen cheppanu? I am an overachiever. India Today is an experience. Thali, food, desserts. Nenaithe oka celebrity akkada. Stop eating sad factory made food. Experience the one of a kind difference with India Today Bakery. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
3: Radio Surabhi Revisit. Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
4: Larsen Travels mi mottam toni sampurnanga plan chestundi. Larsen Travels to me toni book cheskondi, travel badal ni marchipondi.
5: Asia, we serve authentic Indo-Chinese. Thank you for being in our journey.
6: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
7: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
8: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com. Or write to support@mypursu.com.
9: Atra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
10: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramala sanchayakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్ టెక్సస్ అమెరికాలో తెలుగు నేస్తం.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Ayurvedam lo food enta mukhyamo, surroundings kuda ante important. The calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Vilas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Me weekday tiffins nunchi, Sunday family feast taka. Sri Krishna Vilas gives you a space where conversations flow, hearts relax, and every bite feels like home. Sri Krishna Vilas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476.
2: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు

All right. Good morning, everyone. Hello, Narendra Bonara. This is Giri Ramaraju on DFW Morning Vibes with Giri. And every day, lagane iroz guda Guru varu Morning Vibes lo unnam. Irozu mano ka manchi karyakraman cheddam. Ninna Junior NTR and Manchu Manoj ki sambandhinchina show manam chesam kada. నిన్న మనం మిస్ అయింది ఏంటంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి జయంతి నిన్న. అయితే వారి మీద కార్యక్రమం చేయాలంటే ఆల్రెడీ మన వేణనే మనకు అందించేశారు, బట్ కొంచెం డిఫరెంట్ గా సీతారామ శాస్త్రి గారు అందుకున్న అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ చిత్రాలలో నుంచి కొన్ని పాటలు ఈరోజు మనం విందాం. ప్రతి పాటకే ఆయనకు అవార్డు రావాల్సిందే, అందులో డౌటే లేదు. బట్ మరి గవర్నమెంట్ కు సంబంధించినంత వరకు వారి డైనమిక్స్ అండ్ ఈక్వేషన్స్ వేరే ఉంటాయి, కాబట్టి వారు అందుకున్న అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాటలకు సంబంధించిన కార్యక్రమాన్ని మీ ముందు తీసుకుని వచ్చేసాను. అదే క్రమంలో నేను వినిపిస్తున్న మొట్టమొదటి పాట, సినిమా పేరు తెలిస్తే కాల్ చేయండి 9726361966.

0: శృతిలేలు చిత్రం నుంచి మనం విన్న ఆ పాట. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. మీరు వింటున్న కార్యక్రమం DFW మార్నింగ్ వైబ్స్ విత్ గిరి రామరాజు. కొద్దిసేపట్లో నాతో పాటు అవినేష్ జాయిన్ అయ్యే అవకాశం ఉంది, బట్ వారి గురించి గాలం వేసి ప్రయత్నిస్తున్నా అనమాట. వారు వస్తున్నారా, మరి ట్రాఫిక్ లో స్ట్రక్ అయ్యారా ఏంటి అనేది. ఆబ్వియస్లీ యూనో మనందరికి ఆ స్ట్రగుల్స్ ఉంటాయి కదా, పొద్దున పూట ట్రాఫిక్ స్ట్రగుల్స్ మనకున్నట్టుగానే తనకు కూడా కొన్ని ఈవినింగ్ ట్రాఫిక్ ట్రబుల్స్ ఉంటాయన్నమాట. అది మనం అర్థం చేసుకుని పెద్ద మనసుతోటి ఒకవేళ వచ్చినా రాకున్నా కార్యక్రమాన్ని మాత్రం నేను కంటిన్యూ చేయడానికి స్టూడియో నుంచి మీకు అందించడానికి ఉన్నాను. నా పేరు గిరి రామరాజు, మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. కమర్షియల్ బ్రేక్ కి చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మిగతా పాటలు విందాం. ఈలోపు ఒక ప్రకటన చూసుకుందాం. మన రేడియో సురభి జాతర గురించి మీ అందరికి తెలిసిందే, జూన్ 7, 2026 ఫ్రిస్కో ఫ్లైర్స్ లో జరగబోతుందండి. అండ్ ఈసారి వీఆర్ కమింగ్ అవుట్ విత్ ఎ డివైన్ ఇంటర్వెన్షన్ అనమాట. సీతారామ కళ్యాణంతో పాటు కోలాటంతో పాటు అండ్ అక్కడ మనకి వెండర్ బూత్స్, ఫుడ్ బూత్స్ కూడా ఉండబోతున్నాయి. అండ్ ప్లీజ్ మార్క్ యువర్ క్యాలెండర్స్, జూన్ 7, 2026 ది రేడియో సురభి జాతర. వీఆర్ బ్రింగింగ్ అవుట్ విత్ సేమ్ ఎక్సైట్మెంట్ అండ్ ఈవెన్ మోర్ మచ్ మోర్ బెటర్ బెటర్ బెటర్ యూనో ఫెసిలిటీస్ అండ్ ఎమ్యూనిటీస్ అనమాట. ఈసారి ఇండోర్ లో జరగబోతుంది. మరిన్ని విశేషాలు బ్రేక్ తర్వాత మాట్లాడదాం, స్టే ట్యూన్డ్.
1: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్కా?
3: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
2: అక్కా. లైవ్ దోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్కా. అక్కా
3: ఇంకా వెయిట్ చేస్తారంటే ప్లేట్ తీసుకో.
4: రాజునాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజునాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. ఈ ఈవెంట్స్ ని గ్రాండ్ గా

0: J&D Rajula's Kitchen to free delivery options and guaranteed best in class taste. For bookings call 972-879-7999.
1: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగుదేశం. శాస్త్రి గారు రాసిన ఒక పాటకు సంబంధించిన ప్రిల్యూడ్ అందిస్తా. ఇది ఏ పాటో తెలిస్తే స్టూడియోకి కాల్ చేయండి 972-636-1966.

కొద్దిపాటి పాట అయితే ప్లే అయిందండి, మరొక్కసారి ప్లే చేస్తున్నాను. ఇది ఏ పాట, సినిమా పేరు తెలిసినా కాల్ చేయండి 9726361966.

సరే, మీరు అలా ఆలోచిస్తుండీ. ఈలోపు ఏ టు బి అడియార్ ఆనంద్ భవన్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ గురించి ఒకసారి మాట్లాడదాము. అండ్ దే ఆర్ లొకేటెడ్ ఇన్ ఫ్రిస్కో అండ్ లిటిల్ అన్, రెండు లొకేషన్స్ లో ఉన్నాయి. 214-872-2345 ఇస్ దేర్ ఫోన్ నంబర్ ఆర్ విజిట్ www.a2btexas.com. లెట్స్ లిసన్ టు దిస్ సాంగ్. అండ్ శాస్త్రి గారి కెరియర్ లోనే ఒక మకుటాయమైన పాట, హియర్ ఇట్ ఇస్.

శాస్త్రి గారి పాటలు వింటుంటే ఇంకా మనం వాటి గురించి మాట్లాడుకునేది ఏం లేదండి. ఆ పాటలో ఉన్న నిగూఢ అర్థంని అర్థం చేసుకుని దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది నాకున్న పర్సనల్ అభిప్రాయం అనమాట. ఆయన ఆల్రెడీ చెప్పేశారు తన పాటల ద్వారా మాటల ద్వారా. ఇంకా మనం దాని గురించి ఒక్కొక్క లైన్, అసలు ఒక్కో లైన్ ఒక్కొక్క యూనో టెక్స్ట్ బుక్ అనమాట బేసిక్ గా. ఈ పాటలో కూడా చూసుకుంటే అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని ప్రపంచం అందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా. అసలు ఇంకందులో ఇంకా డైసెక్ట్ చేసేది ఏముండదు అనమాట. రెండు లైన్లలో ఒక లైన్లోనే మనకి నిగూఢ అర్థం అర్థమైపోతుంది. నెక్స్ట్ పాట వినిద్దాం, ఫ్రమ్ ద మూవీ స్వర్ణకమలం. ఇంకా ఈ పాట గురించి అసలు నేను ఏమాత్రం మాట్లాడను, సాంగ్ ని జస్ట్ ఎంజాయ్ చేయడమే. అయితే ప్రీలుడ్ అయితే అందిస్తా, ఏ పాటో తెలిస్తే కాల్ చేయండి 9726361966.

మరొక్కసారి వినిపిస్తా. ఇది ఏ పాట? స్వర్ణకమలం సినిమా నుంచి. ఈ పాట ఏ పాట తెలిస్తే కాల్ చేయండి 9726361966. మరొక్కసారి ఇందాక నేను చెప్పిన పదం మాట ఏంటంటే, శాస్త్రి గారి పాటలు వింటున్నప్పుడు కేవలం మనం వినాల్సిందే, ఇంకా దాంట్లో ఆ ఏమంటారు ఆ లైన్స్ ని మనం అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది ఏంటి అనేది మన పర్సనల్ లైఫ్ ని బట్టి ఆధారపడి ఉంటుంది గాని, బట్ ఈ పాటకు సంబంధించినంత వరకు మరొక్కసారి ఆ ప్రిల్యూడ్, ఇది ఏ పాట తెలిస్తే కాల్ చేయండి 9726361966.

0: అదన్నమాట సంగతి. సో మనకి కపుల్ ఆఫ్ కాల్స్ ఏదో మిస్ అయినట్టున్నాయి, మీరు మళ్ళీ కాల్ బ్యాక్ చేసండి, నేను మిమ్మల్ని ఆన్ ఎయిర్ ఆర్ ఆఫ్ ఎయిర్ తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఈరోజు నమస్కారం అండి, రేడియో సురభి మీ పేరు?
1: గుడ్ మార్నింగ్ అండి, నేను కిరణ్ మాట్లాడుతున్నాను.
0: మీ పేరండి? కిరణ్ గారు.
1: కిరణ్.
0: వావ్, కిరణ్ ఆర్ కిరణ్ మై, ఫుల్ నేమ్ చెప్పండి.
1: కిరణ్ మై.
0: వెరీ నైస్, వెరీ నైస్. హ్యాపీ హ్యాపీ థర్స్డే అండి.
1: యా, మీకు కూడా అండి.
0: తప్పకుండా చెప్పండి మేడం.
1: చాలా మంచి సాంగ్ తోని మీరు నా డే స్టార్ట్ చేసింది ఈరోజు.
0: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.
1: చెప్పారా ఎవరైనా ఈ సాంగ్?
0: చెప్పలేదు, మీరు చెప్పండి పాట. ఏ పాట?
1: ఓం నమో నమో నమ శివాయ, మంగళ ప్రదాయ కోతురంగ తే నమ శివాయ, గంగయా తరంగి తోతమాంగ తే నమ శివాయ.
0: ఓ మై గాడ్, కిరణ్మయ్య గారు మీ వాయిస్ అసలు నిజం, మీరు సంగీతం నేర్చుకున్నారని అనుకుంటున్నాను, నాకు తెలియదు మరి. అరే వా, అసలు ఆల్మోస్ట్ ఆల్ యూనో పి సుశీల గారు లాగా పాడారండి మీరు.
1: మీరు పొద్దున పొద్దునే మోసేస్తున్నారు.
0: అట్లనే కాదు, నిజంగా వాయిస్ చాలా బాగుంది. అంటే వాయిస్ అంటే పాట మీకు అది తెలిసిపోతుంది మనకి, అది అంటే యూనో స్వరం గానీ లేకుంటే శృతి అంటారు కదా, శృతియా ఏమంటారు దాన్ని? యా, సో అది తెలిసిపోతుంది. బ్యూటిఫుల్ సింగింగ్ అండి, అసలు యూనో ఎక్సలెంట్.
1: థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ, నేను ఒక 100 times చూసుంటా మూవీ.
0: ఆల్ అన్ని ఆల్ డైమెన్షన్స్ ఉంటాయి అన్నమాట, కామెడీ ఉంటుంది అండ్ ఎమోషన్ ఉంటుంది, బిట్ ఆఫ్ ఎ రొమాన్స్ ఉంటుంది దాంట్లో లిటిల్ బిట్, అండ్ ఆల్సో ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ యూనో సంగీతానికి సంబంధించిన అన్ని మాడ్యూల్స్ ఉంటాయి అన్నమాట ఈ సినిమాలో. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ మై గారు, మీకోసం ప్రత్యేకంగా ఈ పాట ఫుల్ సాంగ్ వినేద్దాం.
1: థ్యాంక్ యూ సో మచ్, బాయ్ అండి.
0: ఎక్సలెంట్, థ్యాంక్స్ అండి, బాయ్. దట్ వాజ్ కిరణ్ మై గారు మన కోసం పాట పాడి మరీ వినిపించారనమాట. అస్సలు మామూలుగా లేదన్నమాట వారి వాయిస్, అంటే పాడుతున్నప్పుడు పాట పాడుతున్నప్పుడు. లెట్స్ లిసన్ టు దిస్ సాంగ్ యాజ్ ఇట్ ఈస్ గా. డెఫినెట్లీ పి సుశీల గారికి చాలా క్లోజ్ గా ఉన్న వాయిస్ లాగా నాకైతే అనిపించింది. లెట్స్ లిసన్ టు దిస్ సాంగ్, హియర్ ఇట్ ఈస్.

ఈ పాటలో మృదంగం వాయించిన విద్వాంసులకు రావాలండి నంది అవార్డు. నంది అవార్డు ఏంటి, అసలు నేషనల్ అవార్డు కూడా వచ్చేంత స్థాయిలో మృదంగం వాయించారనమాట. ఆ విద్వాంసులు ఎవరో గాని వారికి సాష్టాంగ వందనాలు. పాట గురించి మాట్లాడుకుంటే, నాదం నకారం, మంత్రం మకారం, స్తోత్రం శికారం, వేదం వకారం, యజ్ఞం యకారం, అండ్ సురభి రేడియో సకారం. ఓం నమ శివాయ. అది విషయం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ మయ్య గారు, ఆ పాటని లైక్ చేసి మీరు పాడి మరీ వినిపించారు, అండ్ ధన్యవాదాలు మీకు. ఆల్ రైట్, మరొక పాటకు సంబంధించిన శాస్త్రి గారికి నంది అవార్డులు తీసుకొచ్చిన పాటలు ఈ రోజు మనం వింటున్నాము. కొద్దిసేపటి పాటు వినేసి మళ్లీ దాని తర్వాత మనం వేరే థీమ్ లోకి వెళ్లే ప్రయత్నం చేద్దాం. మీ కాల్స్ ను బట్టి ఆధారపడి ఉంటుంది. మీరు ఈ ప్రోగ్రామ్ లైక్ చేస్తే ఇదే థీమ్ లో మనం కంటిన్యూ అయిపోదాం, లేదంటే నా ప్లేలిస్ట్ నేను ప్లే చేస్తూ ఉంటాను. ఆల్రైట్, సో నెక్స్ట్ పాటకు సంబంధించి, అండ్ ఈ పాట ఇంకా నెక్స్ట్ సాంగ్, ఇక మనకి సాంఘిక జీవితంలో దైనందిన జీవితంలో మనం గోత్రం అవుతున్న ప్రతి ఒక్క బిట్ ని ఈ పాటలో శాస్త్రి గారు మనకు అందించారు. ప్రీల్యూడ్ అందిస్తా, ఏ పాటో తెలిస్తే కాల్ చేయండి 972-636-1966. లెట్స్ లిసన్ టు దిస్. వాట్ సాంగ్ ఇస్ దిస్?

అంతవరకే. మరొక్కసారి ప్లే చేస్తున్నా. ఇది ఏ పాట? చాలా సులువైన ప్రశ్న, గుర్తుపడితే చెప్పండి. 9726361966 ఈజ్ ద స్టూడియో నంబర్.

0: గుడ్ మార్నింగ్ అండి. రేడియస్ రవి మీ పేరు?
1: గుడ్ మార్నింగ్ గిరి గారు. ఇది జగమంత కుటుంబం నాది.
0: సూపర్ అండి. చైతన్య గారు కదా? ఎలా ఉన్నారు సార్?
1: ఆల్ గుడ్ అండి.
0: ఆర్ యూ హ్యాపీ? సన్ రైజర్స్ హైదరాబాద్ అడ్వాన్స్.
1: ఇంకొక మ్యాచ్ అది కూడా కొట్టేస్తే సెకండ్ ప్లేస్
0: వెళ్తుంది. దట్స్ మోర్ ఇంపార్టెంట్.
1: సెకండ్ ప్లేస్ వెళ్తే ఇంకా బెటర్.
0: ప్రాబ్లమ్ ఇస్ దే ఆర్ ప్లేయింగ్ బెంగళూరు. ప్లే ఆఫ్ లోకి వచ్చినాం కాబట్టి డెఫినెట్లీ ఒక రకంగా అది మంచి ప్రాక్టీస్ గేమ్ అనుకోని అనుకోవచ్చు.
1: ఈవెన్ మన ఒకవేళ థర్డ్ ఉంటే మేబీ ఫోర్త్ వాళ్ళు ఉంటే ఎలా అయినా ఆడాల్సిందే.
0: ఇన్ ఎనీ కేస్ యు నో ఇట్స్ ద సేమ్ థింగ్, సో వీల్ హావ్ టు వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ చైతన్య గారు. గుడ్ మార్నింగ్ అండి. రేడియో సురభి మీ పేరు?
2: గుడ్ మార్నింగ్ అండి. నా పేరు సందీప్.
0: సందీప్ గారు గుడ్ మార్నింగ్ సార్, ఎలా ఉన్నారు?
2: నా బాగున్నానండి. ప్లే చేసిన సాంగ్ చక్రం మూవీ అండి. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాది.
0: సంసార సాగరం నాది, సన్యాసం శూన్యం కూడా నాదే.
2: సన్యాసిగా
0: ఏం రాశారు?
2: బోత్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ లైఫ్ అన్ని నావేనండి.
0: అది మన దైనందిన జీవితంలో ప్రతి ఒక్క లైన్ ని ఈ పాటలో డిస్క్రైబ్ చేశారు మన శాస్త్రి గారు.
2: నాకు ఈ పాట నచ్చుతుంది అండి. కాకపోతే ఇంకోటి కొంచెం పాజిటివ్ అంటే కొంచెం అబ్బీ సాంగ్ ఉంటుంది, ఒకే ఒక మాట అని మూవీలో.
0: ఒకే ఒక మాట, ఓకే.
2: అది బాగా నచ్చుతుంది.
0: ఓకే సార్, ఆ పాట కూడా వినండి.
2: అది ఎలా ఒక చరణం ఎలా అవుతుంది అంటే, నువ్వు రాక ముందు జీవితం గురుతైన లేదని, నిన్ను కలుసుకున్న ఆ క్షణం, సారీ నేను అంత కుని నన్ను వదిలిపోదని.
0: నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఒక పని చేద్దాం, ఆ పాటే వినిపిద్దాం మన శ్రోత అందరి కోసం. ఓకేనా? పర్ఫెక్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గెస్సింగ్ దట్ అండ్ లెట్స్ లిసన్ టు సందీప్ గారు కొన్ని ఈ పాట ఇప్పుడు మనం వినిద్దాం. థ్యాంక్స్ రాబ్ సందీప్ గారు.
2: థ్యాంక్ యూ.
0: ఆల్ రైట్, నేను అందించిన ప్రీలియుడ్ లో మంచి తత్వం ఉంటుంది. బట్ మన శ్రోత గారు కాల్ చేసి డెఫినెట్లీ డ్రైవ్ టైమ్ ఈజ్ యువర్ టైమ్ కాబట్టి వారు అందుకున్న ఈ పాట వినేద్దాం. చక్రం సినిమా నుంచి జగమంత కుటుంబం నాది నెక్స్ట్ ప్లే చేస్తా. బట్ ఇప్పుడు మాత్రం సందీప్ గారు మన కోసం పాడి వినిపించిన ఈ పాట వినేద్దాం. ఓకే ఒక మాట, హియర్ ఇట్ ఇస్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: రేడియో సురభి రీవిజిట్. కుబీరా జ్యువెలర్స్, మార్క్ ఆఫ్ క్రాఫ్ట్మెన్షిప్ అండ్ ఎలిగెన్స్. లాసన్ ట్రావెల్స్ మీ మొత్తం టూర్ ని సంపూర్ణంగా ప్లాన్ చేస్తుంది. లాసన్ ట్రావెల్స్ తో మీ టూర్ ని బుక్ చేసుకోండి, ట్రావెల్ బాధల్ని మర్చిపోండి. ఇండోనేషియా, వి సర్వ్ ఆథెంటిక్ ఇండో చైనీస్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
3: అన్ని పెట్టుకున్నానా? ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
5: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్

0: 9864 for international travel, medical, student insurance. SNR Insurance. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichin atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తం. మీరు వింటున్న కార్యక్రమం DFW మార్నింగ్ వైబ్స్ విత్ గిరి రామరాజు. అండ్ ఈరోజు అవినాష్ గారు ఉండాలి, బట్ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వారు ఈరోజు సెలవు తీసుకున్నారు. అండ్ రేపు మళ్లీ అవినాష్ ప్రత్యక్షమవుతాడు, బట్ ఈరోజుకి మాత్రం నేను మీ వ్యాఖ్యాత ఈరోజు 10 గంటల దాకా సెంట్రల్ స్టాండర్డ్ టైంలో ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగునిస్తాం. సందీప్ గారు కోరిన పాట ఇందాక మనం కొద్దిపాటి విన్నాము, ఇప్పుడు మళ్లీ కంటిన్యూ చేద్దాం.

పాట మైకంలో ఈ సినిమాలో నటించిన హీరో ప్రభాస్ గారినే మనం మర్చిపోతాం అన్నమాట. అది సీతారామ శాస్త్రి గారి పాటకున్న పవర్ వింటే.

ప్రభాస్ నటించిన చక్రం సినిమా నుంచి మనం విన్న ఆ పాట. అంటే ఒక్కోసారి ఎట్లా ఉంటాయంటే అండి, ఆ సినిమాకి సంబంధించిన హీరోనే కాదు, పాటలు మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళందరూ కూడా హీరోలే అనమాట. అఫ్ కోర్స్ హీరోయిన్స్ కూడా ఎవరైతే ఫీమేల్ ప్లేబ్యాక్ సింగింగ్ అని లేకుంటే ఎవరైతే ఇచ్చారో అందరూ కూడా వారందరి సహకారంతో సినిమా ముందుకు వెళ్తుంది. అండ్ ఈ పాట సందీప్ గారి కోరిక మేరకి మనం వినిపించాం చక్రం సినిమా నుంచి. నేను యాక్చువల్లీ జగమంత కుటుంబం నాది పాటకు సంబంధించిన ప్రీల్యూడ్ అందించాను, దానికి సరైన సమాధానం ఇస్తూ వారు కోరిన ఈ పాట మనం వినేశాం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. నెక్స్ట్ ఒక పాట వినిపిస్తా, ప్రీల్యూడ్ లేదు, నెక్స్ట్ పాట డైరెక్ట్ గా వినిపిస్తా. అండ్ ఈ పాటకు కూడా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి నంది అవార్డు వచ్చిందనమాట. ఈ పాట మనం చాలా అరుదుగా వింటుంటాం గాయం సినిమా నుంచి. గాయం చిత్రంలో అందరం అనుకున్నాం అది ఏ పాట, అది అలుపన్నది ఉందా అనే పాటకి వస్తుందని అనుకున్నారు, గాని ఆ పాటకు కాదు. ఇప్పుడు ఈ పాట నెక్స్ట్ వినిపించబోయే పాటకి సీతారామ శాస్త్రి గారికి నంది అవార్డు దక్కింది. ఏ పాట? లెట్స్ లిసన్ టు దిస్.

ప్రతి నిమిషం ఊరికే నిప్పుల జలపాతం కత్తి కొనలై వర్తమానం బ్రతక దుశాంతిక పోతం బంగారు భవితకు పునాది కాగల యువత ప్రతాపాలు భస్మాసుర హస్తాలై ప్రగతికి సమాధి కడుతుంటే శిరసు వంచినరిగో ఎగిరే భరత పతాకం చెరుగుతుంది ఆ తల్లి చరితలు విశ్వ విజయాల విభవం స్వరాజ్యమవలేని స్వరాజ్యమిదు.

అది శాస్త్రి గారు రాసిన కొన్ని పాటలలో వారికి స్టేట్ నంది అవార్డు వచ్చిన కొన్ని పాటలు మనం వినేశాం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. మరి అలాంటి జాన్రాలను ఉన్న పాటలు ఇంకేమన్నా మీకు తెలిస్తే రిక్వెస్ట్ చేయండి. బట్ నేను మాత్రం మూవ్ ఆన్ అవుతూ నా ప్లేలిస్ట్ లో ఉన్న పాటలను ఇప్పుడు ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు మనం కొన్ని సమంత గారి పాటలు వినే ప్రయత్నం చేద్దామండి. ఎందుకంటే వారు కొత్త సినిమాతోటి మన ముందుకు రాబోతున్నారు. ఇంకా రిలీజ్ కాలేదు మా ఇంటి బంగారం సినిమా. అది సూపర్ డూపర్ హిట్ కావాలని ఆకాంక్షిస్తూ అండ్ సమంత గారి పాటలు కొన్ని వినే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ 45 మినిట్స్ వరకు. లెట్స్ లిసన్ టు ది సాంగ్ ఫ్రమ్ ద మూవీ. తెలిస్తే కాల్ చేయండి 9726361966. వన్స్ అగైన్ వెరీ హ్యాపీ బర్త్డే టు జూనియర్ NTR గారు.

మనకిప్పుడే అందుతున్న సమాచారం ఏంటంటే అండి, ఫ్రిస్కోస్ అప్కమింగ్ మేయర్ రోల్ రన్ ఆఫ్. మీకందరికి తెలిసిందే, ఫ్రిస్కో మేయర్ ఎలక్షన్స్ లో రన్ ఆఫ్ లోకి వెళ్లారు మార్క్ హిల్ అండ్ రాడ్ విల్హార్ అనమాట. సో ఫ్రిస్కోస్ అప్కమింగ్ మేయర్ రోల్ రన్ ఆఫ్ ఈస్ క్విక్లీ బికమింగ్ వన్ ఆఫ్ ద సిటీస్ మోస్ట్ క్లోజ్లీ వాచ్డ్ ఎలక్షన్స్ ఇన్ ద డెకేడ్స్. బేసిక్ గా లాస్ట్ 15-20 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ యొక్క ఎలక్టోరియల్ దీంట్లో ఫ్రిస్కో మేయర్ రోల్ ఎలక్షన్ ఏదైతే ఉందో చాలా మంది చాలా క్లోజ్ గా వాచ్ చేస్తున్నది. ఎవరు గెలుస్తారు, అసలు రాడ్ విల్హార్ గెలుస్తారా, మార్క్ హిల్ గెలుస్తారా అనేది రన్ ఆఫ్ లో జూన్ 2 తర్వాత మనకు తెలిసిపోతుంది. అండ్ యా, సో వీఆర్ ఆల్ చాలా కాంపిటీషన్ మధ్యలో వాళ్ళిద్దరు రన్ ఆఫ్ లోకి వెళ్లారు. అండ్ రాడ్ విల్హార్ గారు మన రేడియో సురభికి కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు, స్వయంగా వారిని నేనే ఇంటర్వ్యూ చేశాను. సో డెఫినెట్లీ హూ విల్ విన్ అనేది మనకి రాబోయే కొద్ది రోజులలో తెలిసిపోతుంది. మిక్కీ జే మేయర్ సంగీతంలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు సినిమా నుంచి సమంత గారు నటించిన ఈ పాట వినేద్దాం. లెట్స్ లిజన్ టు దిస్. 6 అడుగులుంటాడా

ఇప్పుడు ప్లే చేసిన ప్రిలూడ్ ఏ పాట తెలిస్తే కాల్ చేయండి 972-636-1966. మరొక్కసారి ప్రిలూడ్ ప్లే చేస్తున్నా. చంద్రబోస్ గారు రాసిన పాట ఇది. ఏ పాట

0: చాలా తక్కువ నిడి ఉన్న ప్రిలియుడ్ కదా, సో 5 సెకండ్లు మాత్రమే ఉంది. మీరు గుర్తుపట్టి నాకు స్టూడియోకి కాల్ చేయండి. ఈలోపు నేను మైత్రీస్ రెస్టారెంట్ ప్రకటన ఒకటి మనం చదువుదాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గానీ లంచ్ గానీ లంచ్ బఫే గానీ ఏదన్నా సరే వీ హ్యావ్ మైత్రీస్ రెస్టారెంట్ అవైలబుల్. అండ్ ఇది వచ్చేసి ఓవింగ్ సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో, ఈ 3 లొకేషన్స్ లో ఉంటుందండి మైత్రీస్ రెస్టారెంట్. అండ్ యూ విల్ హ్యావ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫన్ ఓవర్ దేర్, ఇంక్లూడింగ్ ద ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్. అండ్ ఆల్సో మనకి బెస్ట్ క్యాటరింగ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. సో ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అట్ మైత్రీస్ రెస్టారెంట్. ప్లీజ్ కాంటాక్ట్ దెమ్. మనకు కాలర్ వస్తున్నారు, వారిని ఆన్ ఎయిర్ తీసుకుందాం. గుడ్ మార్నింగ్, రేడియో సురభి అండి.
1: హాయ్ అండి.
0: హాయ్ అండి, మీ పేరు?
1: ఎంత చక్కగా ఉన్నావే పాట అండి.
0: సూపర్ అండి, వండర్ఫుల్ గెస్. మీ పేరు?
1: కనియా అండి.
0: కనియా గారు చాలా చక్కగా గెస్ చేశారు మీకు, మీరు కూడా.
2: The most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatram alasan cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meeru vinnadi correcte, free Kolatam at Jatara. Aithe ventini register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
4: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
5: What a day, I'm completely exhausted. Dinner plans enti?
6: Nenu em undaledi roju dinner ki. Dinner plans enti?
2: Every time okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai, corporate lunch buffets nunchi interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked Mughlai curries beyond comparison. Madeira and masala, a royal feast in every meal. 1900 Marketplace Boulevard.
7: అన్నన్ రోడ్ టైప్ లో అలా అలా పనుంటే ఎంత వస్తుంది?

0: అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ. కొన్ని ప్రాంతాలలో మనకు అట్లా కనిపిస్తుంటుంది అన్నమాట. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. అండ్ ఈ సినిమా చూసారా మీరు థియేటర్ లో చూస్తుంటారు మోస్ట్లీ? చాలా బాగుంటుంది. అండ్ ఇందాక నేను అన్నట్టుగా ఆ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వాతావరణాన్ని మొత్తం చూపిస్తారు అన్నమాట సినిమాలో.
1: అవునవును. నాకు బాగా ఏం గుర్తంటే ఆ సినిమాకి మన తర్వాత పవన్ కళ్యాణ్ ఇచ్చారు రామ్ చరణ్ ని కిస్ చేస్తారు అనమాట స్టేజ్ మీద. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంత బాగా నచ్చేసి ఐ థింక్ అంటే పవన్ కళ్యాణ్ యూజువల్లీ ఏ మూవీకి ఇట్లా ఎండోర్స్మెంట్ టైప్ లేకుంటే ఇది బాగుంది అని అంటే యూజువల్లీ ఏం చెప్పాడు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ దట్ సింగిల్ ఇన్సిడెంట్ వేర్
0: రెండో విషయం ఏంటంటే రామ్ చరణ్ గారి కెరియర్ లో మగధీరా ఇస్ అ బిగ్ హిట్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ధ్రువ తర్వాత ఇంకా రామ్ చరణ్ నెక్స్ట్ లెవెల్ లోకి వెళ్ళిపోయాడు. రంగస్థలం తర్వాత, ధ్రువ తర్వాత ఇంకా ఆర్ఆర్ఆర్ టేకన్ ఇట్. అండ్ పెద్ద చాలా హోప్స్ తోటి వస్తుంది, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అంటే మనోడు వచ్చేస్తున్నాడు చూద్దాం. ఆల్రెడీ డాలస్ కి లాస్ట్ ఇయర్ వచ్చారు రామ్ చరణ్ గారు. అవినాష్ లేడు ఈరోజు, తను కొంచెం పర్సనల్ విజిట్ తోటి బయటకు వెళ్ళాడు. సో ఈరోజు నేను ఒక్కడే ఉన్నాను.
1: అతను అంటే ఇండియాలో
0: ఉంటారండి? హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తారు తను. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసిన హీ హాస్ గాట్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ బేసిక్ గా, యునో హీఈస్ ఇన్ టు టీఎఫ్ఐ, టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో తనకి కాంటాక్ట్స్ అవన్నీ ఉంటాయి. అందుగురించి మూవీస్ గానీ కొత్తవి పాత చాలా బాగా మాట్లాడతారు.
1: డైలీ ఆఫీస్ కి వెళ్తున్నప్పుడు డ్రైవ్ లో మీది ఛానల్ మ్యాండేటరీ,
0: మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంటాడు. బట్ ఈ రోజు కొంచెం పర్సనల్ విజిట్ వల్ల తను రాలేకపోయాడు. సో మళ్ళీ రేపు వస్తాడు మార్నింగ్, హిల్ బియర్.
1: ఓకే,
0: థ్యాంక్ యూ సో మచ్ సుమన్ గారు. థ్యాంక్స్
1: అండి. గుడ్ డే.
0: All right, so that was Suman Garu. And also manaki mana inkoka aatmiya shrota kuda call chesi manaki saraina samadhanam icharu. Enta sakkaga unna ee paata ippudu manam vinadam. Chandra Bose garu rasaru, chaala beautiful ga rasaru andi lyrics from the movie Rangasthalam cinema nunchi ee paata manandar kosam.

వేరుశనగ ఆయన ఎంత బాగా వర్ణించారండి చంద్రబోస్ గారు. అసలు వేరుశనగకాయ మీరు అది చెట్టు ఇట్లకో అది పైకి వచ్చిన తర్వాత మీరు అది ఒలుచుకొని తినండి, ఆ టేస్టే వేరు. అసలు మీరు వేరుశనగకాయ తినాల్సింది అట్లా అనమాట, ఉడికించుకొని దాంట్లో ఉప్పు వేసుకొని తినడం కాదు. వేరుశనగకాయ ఎప్పుడైతే ఎప్పుడు తినాలంటే దాన్ని ఇట్లా వెంటనే భూమి నుంచి ఇట్లా తీసిన తర్వాత ఒలుచుకొని మీరు తినండి. దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ వేరుశనగకాయ టేస్ట్ ఉంటుంది. అదే టేస్ట్ మనకు అందించారు చంద్రబోస్ గారు. అలాగే కట్ట మీద నడుచొచ్చుకుంటూ కడవ నువ్వు నడుమున పెడితే, ఆహా అసలు ఏం లిరిక్ కదా అది. గ్రామీణ ప్రాంతాలలో మనకు తరచుగా కనిపించే సన్నివేశాలు అన్నమాట ఇవన్నీ. లైవ్ గా మనం చూస్తుంటాము. మన సొంత ఊరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇవన్నీ మీరు ఎంజాయ్ చేయండి. అమెరికాలో ఉన్నప్పుడు మనం డెఫినెట్లీ వేరుశనగకాయలు కూడా తింటాం, అట్లేం లేదు. బట్ సొంత ఊరు వెళ్ళినప్పుడు ఇవన్నీ ఎంజాయ్ చేయాలని నేను డెఫినెట్లీ ప్రార్థిస్తున్నా. అండ్ అందరికి కూడా ఇండియా వెళ్లే అవకాశాలు ఉంటాయి 3 వీక్స్ 4 వీక్స్ కి. అట్లీస్ట్ ఒక 1 వీక్ మనం మన గ్రామీణ ప్రాంతాలలో స్పెండ్ చేసి వస్తే ఆ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అన్నమాట. అది విషయం. ఆల్ రైట్. రంగస్థలం సినిమా నుంచే నేను ఒక బిట్ వినిపిస్తా. ఈ పాట పాడిన ఒరిజినల్ సింగర్ ఎవరో తెలిస్తే కాల్ చేయండి 9726361966. ఈ పాట పాడిన ఒరిజినల్ సింగర్ ఎవరు? సినిమాలో మాత్రం పాట మార్చారు, ఎందుకు మార్చారు అనేది కూడా ఆ డైనమిక్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా గానీ, బట్ ఈ పాట పాడిన ఒరిజినల్ సింగర్ ఎవరు?

మరొకసారి వినిపిస్తా, ఈ వాయిస్ ఎవరిది, తన పేరేంటో తెలిస్తే కాల్ చేయండి 9726361966. అన్ఫార్చునేట్లీ వారి వాయిస్ సినిమాలో లేదు. ఎందుకు లేదు అనేది దానికి డైనమిక్స్ ఉన్నాయి, వారు కూడా అగ్రి అయ్యారు. బట్ ఈ వాయిస్ ఎవరిది?

ఈ పాట పాడింది శివనాగులు గారండి. అండ్ ఒరిజినల్ గా, బట్ సినిమా డైనమిక్స్ ప్రకారం రామ్ చరణ్ తేజ్ గారికి లిప్ సింకింగ్ కుదరకపోవడం వల్లన ఈ పాట చిత్రంలో మన దేవిశ్రీ ప్రసాద్ గారు చిత్రం సినిమా కోసం, మరి సినిమా వెర్షన్ మాత్రం దేవిశ్రీ ప్రసాద్ గారు పాడారు. బట్ శివనాగులు ఇస్ ద ఒరిజినల్ సింగర్. యూ కెన్ లిసన్ టు హిజ్ యునో ది రా వాయిస్ అన్నమాట. ఒక గ్రామీణ వాతావరణంలో ఉండే ఒక సింగర్ ఎవరైతే ఉంటారో వారికి ఉన్న వాయిస్ ఉంటుంది. మరి శివనాగులు గారు మరి వేరే సినిమాలలో వచ్చారా రాలేదో నాకు తెలియదు, కానీ ఈ పాట మాత్రం చాలా అద్భుతంగా పాడారు. బట్ చిత్రంలో మాత్రం ఈ పాట పెట్టలేదు. కొద్దిగా లిటిల్ బిట్ కాంట్రవర్సీ అయిన తర్వాత దేవిశ్రీ ప్రసాద్ గారు ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇస్తూ ఎందుకు పెట్టలేదు అనేది ఒక కూలంకుషమైన క్లారిటీ కూడా ఇచ్చారు. సినిమా డైనమిక్స్ ఎలా ఉంటాయంటే, నీకు ఒక్కోసారి మనకి అక్కడ కుదరకపోతే ఖచ్చితంగా దాన్ని రీప్లేస్ చేసి ఆ ఒరిజినల్ సింగర్ క్రెడిట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఆడియో క్యాసెట్లు మాత్రం ఒరిజినల్ సింగర్ క్రెడిట్స్ పెట్టేస్తారనమాట. అదే జరిగింది ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా అనే పాటలో శివనాగులు గారికి. అది విషయం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సమంత గారు నటించిన అల్లుడు శ్రీను సినిమా నుంచి ఈ పాట వినేద్దాం.

ఆల్ రైట్, మనం విన్న పాట అల్లుడు శ్రీను సినిమా నుంచి. హౌ ఇస్ ఇట్ క్రికెట్ క్లీన్ బౌల్డ్ అనే కార్యక్రమం మనం రేడియో సురభి జాతర సందర్భంగా నిర్వహిస్తున్నాము. అండ్ దానికి సంబంధించిన ఒక ట్రివియా ఇప్పుడు మీ అందరి కోసం. ల్యూక్ రాంకీ అనేది ఒక ఫార్మర్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అనమాట. తను రెండు కంట్రీస్ కి రిప్రజెంట్ చేశాడు. ల్యూక్ రాంకీ, ఒకటి ఆస్ట్రేలియా, ఇంకో కంట్రీ ఏంటిది తెలిస్తే కాల్ చేయండి 9726361966. ల్యూక్ రాంకీ అనే ఒక క్రికెటర్ రెండు కంట్రీస్ కి వికెట్ కీపింగ్ బ్యాటర్ గా రిప్రజెంట్ చేశారనమాట. ఒకటి ఆస్ట్రేలియా, రెండో కంట్రీ ఏంటిది కాల్ చేయండి 9726361966.

అభిషేక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ వండర్ఫుల్ గెస్. ఎస్, లీవ్ క్రాంకీ 2014 అండ్ 2019 మధ్యలో మొదట ఆస్ట్రేలియాకు ఆడాడు, దాని తర్వాత న్యూజిలాండ్ కూడా రిప్రజెంట్ చేశాడు ల్యూక్ రాంకీ. ఐ మీన్ అటు ఇటు అయ్యి ఉండొచ్చు, ఫస్ట్ న్యూజిలాండ్ తర్వాత ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా న్యూజిలాండ్, ఏదైనా సరే రెండు కంట్రీస్ కి రిప్రజెంట్ చేసిన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ల్యూక్ రాంకీ. అండ్ సందీప్ గారు అభిషేక్ గారు సరైన సమాధానం ఇస్తూ వారు ఒక చిత్రం నుంచి పాట కోరారన్నమాట. ఆ చిత్రంకి సంబంధించిన ఒక డైలాగ్ చెప్తాను, అది ఏ సినిమాను తెలిస్తే మీరు చెప్పండి. 972-636-1966. ద డైలాగ్ ఇస్, మొదటి సంవత్సరంలో ఒక పిల్ల చేరింది, ఆ పిల్ల అంటే నాకు చాలా ఇష్టం, ఆ పిల్లను మినహాయించి మిగతా వాళ్ళంతా మీ ఇష్టం, కక్కుర్తి పడకండి. తరగతి గదులు పెరిగే కొద్దీ వస్తూనే ఉంటారు, మీకు అవకాశాలు ఉంటూనే ఉంటాయి. అండ్ ప్రతి తరగతి గదికి వెళ్లి ఈ ఇదేదాన్ని నేను చెప్పలేను అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుందన్నమాట. అది ఏ సినిమాలో డైలాగో తెలిస్తే కాల్ చేయండి. 972-636-1966. అండ్ అభిషేక్ గారు కోరిన చిత్రం నుంచి ఆ పాట నేను వినిపిస్తా, బట్ ఈలోపు మీరు ఈ డైలాగ్ ఏ సినిమాలో ఆలోచిస్తుండండి, నేను ఈలోపు ప్రకటన చదువుతుంటా అనమాట. ఆల్రైట్, సో మదిరా అండ్ మసాలా రెస్టారెంట్ ఈస్ ఎ న్యూ అండ్ కోజీ రెస్టారెంట్ అండ్ యూ కెన్ ఎంజాయ్ స్పెషల్ 15% డిస్కౌంట్ ఆన్ యువర్ యునో డిన్నర్ వెన్ యూ డైన్ ఎట్ దేర్ రెస్టారెంట్ ఆర్ when you are with your guests or anything, and you can receive a free appetizer along with dessert on house anamata. Alage May 25th tariku veterans day sandarbhanga varu different various offers mention chestunnaru. All you need to do is as a veteran and valid id military id unte matram akkadiki velipai vaalla offers ni avail cheskune avakasham untundi. And the lunch will be served between 11:30 a.m. and 3 p.m. డిన్నర్ టైమింగ్స్ వచ్చేసి సాయంకాలం 6 గంటల నుంచి 11 గంటల దాకా. మదిరా అండ్ మసాలా, దే ఆర్ లొకేటెడ్ అట్ 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్ ఇన్ అర్వింగ్, టెక్సాస్. అభిషేక్ గారు ఒక పాట కోరారు, మళ్లీ నేను చెప్తున్నా, అది చిత్రం ఏ సినిమా తెలిస్తే కాల్ చేయండి, దానికి సంబంధించిన డైలాగ్.

0: మళ్ళీ మీకు చెప్తున్నాను. మొదటి సంవత్సరంలో ఒక పిల్ల చేరింది. ఆ పిల్లంటే నాకు చాలా ఇష్టం. ఆ పిల్లను మినహాయించి మిగతా వాళ్లంతా మీ ఇష్టం. కక్కుర్తి పరకండి. తరగతి గదులు పెరిగే కొద్దీ మీకు అడిషనల్ గా ఆపర్చునిటీస్ ఉండనే ఉంటాయి. అండ్ యునో, ఇదే సమాచారాన్ని నేను ప్రతి తరగతి గదికి వెళ్లి చెప్పలేను, మీరు వెళ్లి చెప్పండి. ఆ పిల్ల పేరు. తెల్లటి వస్త్రం ధరించింది, పై వస్త్రం గులాబీ రంగు. ఇది ఏ సినిమాలో డైలాగ్? తెలిస్తే కాల్ చేయండి 9726361966. కొంచెం డైలాగ్ అటు ఇటు అయితే నన్ను మన్నించండి, బట్ అభిషేక్ గారు కోరిన పాట నేను బ్రేక్ తర్వాత వినిపిస్తా. ఈలోపు మీరు ఇది ఆలోచిస్తుండండి. అండ్ నేను జియో పాలిటిక్స్ లో ఏం నడుస్తుంది అనేది మీకు న్యూస్ అందిస్తా అనమాట. ఇరాన్ తో యుద్ధం మామూలుగా జరగట్లేదు. గ్యాస్ ప్రైజెస్ మనకు తెలుస్తూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ 4.5 దాకా వెళ్ళిపోయిందండి. డాలస్ లోనే 4.5 ఉంటే కాలిఫోర్నియాలో అటు సైడ్ ఎంత ఉంటుందో మీరు ఆలోచించుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని గ్యాస్ పంపులలో 4.19, 4.25, 4.30 దాకా వెళ్ళిపోయింది అనమాట. $4.30. ఏదో ఒక ఇంకా ఎక్కడన్నా మారుమూల ప్రాంతాలలో మీరు వెళ్తే అక్కడ ఏమన్నా మీకు $3, $3.50 అట్లా దొరుకుతుందేమో, గానీ సిటీలో మాత్రం $4.50 ఉంది. దానికి కారణం ఏంటంటే ఇరాన్ యుద్ధం నడుస్తూనే ఉంది. మనకు ఒక కాలర్ వస్తున్నారు, వారిని ఆన్ ఎయిర్ తీసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి, మీ పేరు?
1: గుడ్ మార్నింగ్ అండి గారు.
0: హలో అండి. ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. తెల్లని వస్త్రం ధరించింది. కొంచెం మధ్యలో కొంచెం ఇంగ్లీష్ యూజ్ చేసా, బట్ ఆ డైలాగ్ లో ఏమాత్రం ఇంగ్లీష్ పదాలు ఉండవు అనమాట యాక్చువల్ డైలాగ్ లో. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ప్రయత్నం నేను చేశాను, బట్ దాట్స్ ద రైట్ ఆన్సర్ అర్జున్ రెడ్డి సినిమా నుంచి. థ్యాంక్స్. బ్రేక్ వస్తుంది, మళ్ళీ కలుద్దాం.
2: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 9 AM.

0: Radio Surabhi 107.9 FM HD3.
1: కనగ కనగ కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ అస్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
2: Manashanti, mental peace, masala dosa.
1: శ్రీ కృష్ణ విలాస్ కి రండి. 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీ కృష్ణ విలాస్ ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి ఇలాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం.

0: కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్, వన్ నేమ్ టు గో, హరేలి. హరేలి, బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ.
1: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. హీఈస్ ద టాపర్ ఆఫ్ ద స్కూల్, టాపర్ ఆఫ్ ద యూనివర్సిటీ, టాపర్ ఆఫ్ ద కాలేజ్, బట్ యాంగర్ మేనేజ్మెంట్ లో సున్నా. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని ఒక స్టూడెంట్ సర్జికల్ బ్లేడ్ పట్టుకున్న ఒక మర్డరర్ తో సమానం. ఎవరో స్టూడెంట్ ఇతనే. ఈ డైలాగ్ విందాం.
2: Yes, come in.
3: Ma'am, there's a medical camp. I have to make an announcement. Since most of the students speak Telugu, can I do it in Telugu?
2: Okay, go ahead.
3: Thanks, ma'am. Chudandi, meeku vishayam cheppadaniki vachina. Adhyapakaraliki ardham kaakunda okka padamu aanglam vaadakunda maatladutunnanu, sariga vinandi. మొదటి సంవత్సరంలో ఒక అమ్మాయి చేరింది. ఆ పిల్ల అంటే నాకు ఇష్టం. మీరెళ్ళి నెత్తికి నూనె పెట్టడాలు, చెప్పులు లేకుండా నడిపియడాలు, ఈ వివరాలు అడగటాలు, ఇవన్నీ చేయకండి. అమ్మాయి పేరు తెల్లని దుస్తులు ధరించింది, పై వస్త్రము గులాబీ రంగు. అదే మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? అర్థమైందా? ఆ అమ్మాయిని మినహాయించి మిగతా వాళ్ళంతా మీ ఇష్టం. ప్రకృతి పడకండి. ఈ తరగతులు పెరిగే కొద్దీ కొత్త తరగతులు వస్తూనే ఉంటాయి, మీకు అవకాశాలు బానే ఉంటాయి, స్పెషలీ మీ అబ్బాయిలకి. చూడరా, ఇట్లా తెలుసు బెదిరించట్లేదు. మబ్బు ముఖాలు పెట్టకండి, అధ్యాపకురాలు చచ్చిపోతుంది. మీ క్లాస్ అమ్మాయి లేరా?
2: వాళ్ళ రింగ్లో వాటర్ రావట్లేదంట, అందుకే రాలేదు.
1: సో అదనమాట అర్జున్ రెడ్డి సినిమా నుంచి నేను వినిపించిన, నా గళ్ళంలో వినిపించిన డైలాగ్, అండ్ ఆల్సో అర్జున్ రెడ్డి స్వయంగా వినిపించిన డైలాగ్. ఇప్పుడు అభిషేక్ గారు కోరిన ఆ పాట అదే సినిమా నుంచి వినేద్దాం. చాలా బ్యూటిఫుల్ సాంగ్, మధురమే అనే పాట. హియర్ ఇట్ ఈజ్. సమీరా భరద్వాజ్ గారు పాడారండి.

అర్జున్ రెడ్డి చిత్రం నుంచి మనం విన్న ఆ పాట. ఆల్ రైట్, సో ఇంట్రెస్టింగ్ న్యూస్. యునో, క్రికెట్ లీగ్ సంబంధించినంత వరకు మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతానికి రాంచీలో ఉన్నాడు అనమాట. రాంచీలో ఎందుకున్నాడంటే తన పర్సనల్ రీజన్స్ తోటి ఉన్నాడు. అండ్ గురువారం అంటే ఈరోజే యాక్చువల్లీ చెన్నై విల్ బి ప్లేయింగ్ దర్ లాస్ట్ మ్యాచ్ ఆఫ్ ద లీగ్. గుజరాత్ అగెన్స్ట్ గా ఆడుతుంది, బట్ మరి ప్రస్తుతానికి మాత్రం మనోడు రాంచీలో ఉన్నాడు అనమాట. బట్ మహేంద్ర సింగ్ ధోనికి సంబంధించినంత వరకు ప్రతి న్యూస్ ఈజ్ ఏ ఒక న్యూస్ అనమాట. తను రిటైర్మెంట్ ఇస్తాడా లేకుంటే నెక్స్ట్ సీజన్ ఆడతాడా, ఇదంతా యూనో రెగ్యులర్ గా మనకి గత 4-5 సంవత్సరాల నుంచి మనం వింటున్నాం. మరి ఈరోజు రాంచీలో ఉన్నాడు అని అంటే నెక్స్ట్ మ్యాచ్ కూడా ఆడే పరిస్థితి అయితే మాత్రం కనిపించట్లేదు. మరి యాక్చువల్ రిటైర్మెంట్ ఎప్పుడు ప్రకటిస్తారు అనేది టాబ్లాయిడ్స్ కానీ లేకుంటే పేపరాజీ కానీ లేకుంటే మిగతా మన అభిమానులం కానీ ఫ్యాన్స్ అందరం ఒక ఉత్కంఠతోటి చూస్తున్నాము. బట్ తను మాత్రం హ్యాంగింగ్ లో పెట్టేస్తున్నాడు. ఈ సీజన్ లో ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అండ్ గేమ్ కి సంబంధించినంత వరకు, లీగ్ కి సంబంధించినంత వరకు ఖచ్చితంగా చెన్నై నెక్స్ట్ మ్యాచ్ గెలిచే పరిస్థితి అయితే ఉంది. గెలవకుంటే ఆబ్వియస్లీ ఇప్పటికే ఆల్మోస్ట్ ఇంకా టేబుల్ నుంచి అవుట్ ఆఫ్ ద టేబుల్ వచ్చేసారు. బట్ ఆ మ్యాచ్ ఓడిపోతే మాత్రం ఆఫీషియల్లీ దే ఆర్ ప్రెటీ మచ్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ ఎంఎస్ ధోని లాస్ట్ మ్యాచ్ ఆడతాడా లేదా, మరి ఈ రోజు ఇప్పటి వరకైతే మాత్రం ఇంకా రాంచీలోనే ఉన్నాడు. సో ఆడే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఐ మీన్ చెన్నైకి సంబంధించినంత వరకు ఆల్రెడీ లాస్ట్ సీజన్ లో లాస్ట్ మ్యాచ్ ఆడాడు కాబట్టి ప్రెటీ మచ్ ఇంకా ఈ సీజన్ లో మనకి మహేంద్ర సింగ్ ధోని కనిపించకపోగా నెక్స్ట్ సీజన్ లో కూడా వచ్చే పరిస్థితి అయితే లేదు అనేది మనకొస్తున్న తాజా

సమాచారం ఫ్రమ్ ద క్రికెట్ లీగ్. అది ఇంట్రెస్టింగ్ న్యూస్ కదా. సో ధోనిని చూడడానికి స్టేడియంలో అభిమానులు మరి ఇప్పుడు ఎంతవరకు ఉన్నారో తెలియదు, కానీ ఒకప్పుడు మాత్రం ఉండేవాళ్ళు. బట్ ఇంకా ఇప్పుడున్న పరిస్థితులలో ఆ ఫాస్ట్ బౌలింగ్ ని గానీ స్పిన్ గానీ ఎదుర్కొనే సత్తా అండ్ ధైర్యం అండ్ స్కిల్ ఎస్పెషల్లీ ఆ ఫుట్ వర్క్ గానీ ఎంఎస్ ధోని దగ్గర లేదనేది అందరూ మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఈజ్ ఆల్రెడీ 42 అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఎప్పుడో గుడ్ బై చెప్పాడు, లీగ్ కూడా ఆడట్లేదు. సో మీకు మిడిల్లో లేకుంటే, ఐ నో ఇఫ్ యూఆర్ నాట్ ప్లేయింగ్ ఇన్ ద మిడిల్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద మ్యాచ్ ప్రాక్టీస్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కంటెండ్ ద ఇంటర్నేషనల్ లెవెల్ క్రికెటర్స్ అనమాట. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్, ఎస్పెషల్లీ బౌలర్స్ ఆర్ కన్సర్న్. సో ఎంఎస్ ధోని మరి ఇప్పటికైనా ఇంకా రిటైర్మెంట్ ఇచ్చేస్తే బాగుంటుంది అనేది మనందరం కోరుకుంటున్నది అండ్ ఆల్సో ఎక్స్పెక్ట్ చేస్తున్నది కూడా. ఎంఎస్ ధోని షుడ్ బి రిటైరింగ్ ఫ్రమ్ ద ప్రొఫెషనల్ క్రికెట్ అండ్ ఫోకస్ ఆన్ సమ్ అడ్మినిస్ట్రేటివ్ రోల్ ఆర్ ఎ పర్మనెంట్ యునో అడ్వైజర్ ఫర్ చెన్నై అండ్ టీమిండియా. ఆల్సో టీమిండియా కూడా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇన్ టెస్ట్ మ్యాచ్ క్రికెట్ లో. నిన్న టెస్ట్ మ్యాచ్ అండ్ ఆల్సో వన్ డే ఇంటర్నేషనల్ టీమ్ ని అనౌన్స్ చేశారు ఆఫ్ఘనిస్తాన్ అగెనిస్ట్ జరగబోయే సిరీస్ లో. మరి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ధోని సర్వీసెస్. సో ఇంకా ఆడడం నుంచి బయటకు వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ రోల్లో వెళ్లిపోతే బాగుంటుంది అనేది అందరి అభిప్రాయం.

మేజర్ లీగ్ క్రికెట్ మనకు తెలిసే ఉంటుంది, సియాటిల్ ఆర్కాస్ ఇస్ వన్ ఆఫ్ ద టీమ్స్ అన్నమాట మేజర్ లీగ్ క్రికెట్ లో. ఆ టీమ్ కి సంబంధించిన కో ఓనర్ సోమశేఖర్ గారు నిన్న పరమ పదించారండి. వారు వెంచర్ క్యాపిటలిస్ట్ ఆల్సో, క్రికెట్ టీమ్ కి ఓనరే కాకుండా హీఈస్ ఎ వెంచర్ క్యాపిటలిస్ట్ యాజ్ వెల్. అండ్ యా, సో శ్రీ రామకృష్ణన్ సోమశేఖరన్ గారికి రేడియో సురభి తరఫున అండ్ మా జట్టు సభ్యులందరి తరఫున కానీ వారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారికి, ఐ మీన్ హీజ్ ఎ బిగ్ టెక్కీ అనమాట, సియాటిల్ వాషింగ్టన్ లో ఉంటారు, టెక్ పరిశ్రమలో చాలా చాలా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయారు అనమాట 2026 సంవత్సరాలు కానీ. ఇన్ఫాక్ట్ ది బెస్ట్ ఇన్వెస్టర్ అని చెప్పి ఒక అవార్డు కూడా ఇచ్చారు, సీడ్ 100 జాబితాలో కూడా చోటు దక్కింది రీసెంట్ గానే, ఒక 2 డేస్ క్రితం. దాని తర్వాత వారు ఆకస్మికంగా మరణించారు. బట్ వారికి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుతూ మరి సోమశేఖర్ గారు సియాటిల్ ఆర్కాస్ అనే టీమ్ కి కో ఓనర్ అనమాట. సియాటిల్ ఆర్కాస్ ఎవరైనా మేజర్ లీగ్ క్రికెట్ ఫాలో అవుతుంటే సియాటిల్ ఆర్కాస్ దే మైట్ బి నోయింగ్ ఇట్. అండ్ యా, దే లాస్ట్ ఎ బిగ్ గన్ ఓవర్ దేర్. మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చేసి తన సొంత వెంచర్ క్యాపిటల్ ని మెయింటైన్ చేస్తున్న సోమశేఖర్ గారు నిన్న పరమ పదించారు, సీడ్ 100 జాబితాలో చోటు దక్కించుకున్నారు 2 రోజుల క్రితమే. అదనమాట మనకొస్తున్న తాజా సమాచారం ఫ్రమ్ ద కార్పొరేట్ వరల్డ్. మడ్రోనా వెంచర్ క్యాపిటల్ అనే దానికి ఎండీగా కూడా పనిచేశారు మొన్న మొన్నటి వరకు. ఇంకో పాట వినేద్దాం. పాటకు సంబంధించిన ప్రీల్యూడ్ అందిస్తా సమంత గారు నటించిన ఈ సినిమాలో. ఇది ఏ పాటో తెలిస్తే కాల్ చేయండి 9726361966.

ఆయా షేర్ లో ఉన్న నానికి ఈ సినిమాలో ఉన్న నానికి ఎంత తేడా ఉంటుందో మీకు తెలుసు. ఆ సినిమా పేరేంటో తెలిస్తే కాల్ చేయండి, ఆర్ పాట ఏదైనా తెలిస్తే కాల్ చేయండి. ఇది ప్రిల్యూడ్ వన్ మోర్ టైం.

0: ఆలోచిస్తుండండి. ఈలోపు నేను ఒక ప్రకటన చదువుతుంటా, మీకు టైం కూడా ఇవ్వాలి కదా, ఎందుకంటే నేను ప్లే చేసిన తర్వాత మీకు వినపడడానికి ఒక 20 సెకండ్ల టైం ఉంటుంది. మనకు ఒక కాలర్ వస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి, మీ పేరు?
1: గుడ్ మార్నింగ్ అండి, నా పేరు సాయి కృష్ణ. ఎలా ఉన్నారు?
0: ఐఎమ్ డూయింగ్ గుడ్ సాయి కృష్ణ గారు, మీరు ఎలా ఉన్నారు?
1: ఐఎమ్ ఆల్సో ఫైన్ అండి.
0: వెరీ నైస్, చెప్పండి సార్.
1: ఇందాక మీరు ప్లే చేసిన సాంగ్ నేమ్ సమంత గారి సాంగ్ ఎంతెంత దూరం నువ్వు బొమ్మన్న అనే సాంగ్.
0: సూపర్, వండర్ఫుల్ గెస్, థ్యాంక్ యూ అండి. మరొక కాలర్ వస్తున్నారు, వారితో కూడా మాట్లాడండి. హలో అండి, గుడ్ మార్నింగ్, రేడియో సురభి.
2: హాయ్ అండి, గుడ్ మార్నింగ్.
0: హాయ్ అండి, మీ పేరు?
2: నా పేరు గాయత్రి.
0: హలో గాయత్రి గారు, హ్యాపీ థర్స్డే టు యూ.
2: హ్యాపీ థర్స్డే అండి, థ్యాంక్ యూ. ఫస్ట్ టైం గారితో మాట్లాడటం చాలా హ్యాపీగా ఉందండి.
0: థ్యాంక్ యూ అండి, ఇట్స్ మై ప్లేజర్ యాజ్ వెల్, ఈక్వల్, ఐ మీన్ మ్యూచువల్ ప్లేజర్.
2: Yes. సో ఇప్పుడు మీరు సమంత సాంగ్ ప్లే చేశారు, అది ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమా అండి.
0: సూపర్ అండి, వండర్ఫుల్ గెస్. సాంగ్ ఒక్కసారి మీకు గుర్తుందా?
2: ఎంతెంత దూరం నువ్వు పోమన్నా.
0: సూపర్, చాలా బాగుంది నా పాట, ఇళయరాజా గారి సంగీతంలో. చూసారా ఈ సినిమా?
2: చూసానండి, థియేటర్ లోనే చూసాను.
0: ఆయా షేర్ లో ఉన్న నానికి ఈ సినిమాలో ఉన్న నానికి తేడా ఏంటి? చూసారా ఈ సినిమా?
2: చూసానండి, థియేటర్ లోనే చూసాను.
0: ఆయా షేర్ లో ఉన్న నానికి ఈ సినిమాలో ఉన్న నానికి తేడా ఏంటి?
2: చాలా చాలా డిఫరెన్స్ ఉంది అసలు. నాని అంటే మన ఇంట్లో అబ్బాయి క్లాస్ గా ఉంటాడు అన్న

0: వాట్ అ బ్యూటిఫుల్ వాయిస్ కార్తిక్ పాడిన ఆ పాట, అనంత శ్రీరామ్ గారి రచన. మనం విన్న ఆ పాట ఎటో వెళ్లిపోయింది మనసు సినిమా నుంచి, సమంత గారు అండ్ నాని గారు నటించిన ఆ చిత్రం నుంచి మనం విన్న ఆ పాట. ధన్యవాదాలు వన్స్ అగైన్ టు గాయత్రి గారు అండ్ సాయి కృష్ణ గారు ఫర్ గెస్సింగ్ దట్ రైట్ ఆన్సర్. ఆల్ రైట్, కమర్షియల్ బ్రేక్ కి మనం దగ్గర డిస్టెన్స్ లో ఉన్నాం కాబట్టి పాట మనం నెక్స్ట్, నేను ఒక పాట లైన్అప్ చేశా, ఆ పాటకు ఒక విశ్లేషణ కూడా ఉంది, అది నేను బ్రేక్ తర్వాత చెప్తాను. ఈలోపు ఒక ప్రకటన చూసుకుని మనం బ్రేక్ లోకి వెళ్లిపోదాము. అండ్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వారు వివిధ రకాల ఇన్సూరెన్స్ ఆప్షన్స్ మన ముందుకు తీసుకొస్తున్నారండి. ఇఫ్ యువర్ ఫ్యామిలీ ఈజ్ విజిటింగ్ ఆర్ ఎనీ గెస్ట్ ఆర్ ఎనీబడి ఈజ్ విజిటింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆర్ మీకు స్వతహాగా హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి అనుకుంటే ది వన్ అండ్ ఓన్లీ ప్లేస్ దట్ యూ షుడ్ విజిట్ ఈస్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. వారి ఫోన్ నెంబర్ 4694649864 ఆర్ విజిట్ www.snrinsurance.com టు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ యువర్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆప్షన్స్. బ్రేక్ లోకి వెళ్తున్నాము. మీరు వింటున్నారు DFW మార్నింగ్ వైబ్స్ విత్ గిరి రామరాజు. ఈ రోజు అవినాష్ గారు లేరు కాబట్టి నేను ఒక్కడే కార్యక్రమాన్ని రన్ చేస్తున్నాను. ఐ విల్ బి బ్యాక్.
1: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7.
2: కవింతలకి కేరింతలకి ఎరఫ్ అడ్రస్ రేడియో సురభి.
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
3: You're listening to Radio Surabhi 107.9 FM.
4: Radio Surabhi Revisit.
5: Palli chuppu mantuna.
4: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
6: Chala pagadbandiga plan chesarandi ivanni.
5: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru.
7: Aya, Haleem, Rumali Roti, Natakori Curries and much more. Peemar Indian Cafe.
8: Thank you for being in our journey.
9: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
10: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
9: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఘీ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, హంకీ పనీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా.
10: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
9: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
11: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
12: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
13: ఇప్పటిదాకా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
12: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
0: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. ఈ రోజుకు సంబంధించినంత వరకు ఆఖరి క్రికెట్ హౌ ఇస్ దట్ క్రికెట్ క్లీన్ బోల్డ్ కి సంబంధించిన ట్రివియా ఒకటి అడుగుతాను. దీనికి సమాధానం తెలిస్తే స్టూడియో కాల్ చేయండి 9726361966. ట్రివియా హియర్ వి గో. తమిళనాడు స్టేట్ నుంచి ఇద్దరు లెఫ్ట్ హ్యాండెడ్ ఓపెనర్స్ భారత్ జట్టుకు రిప్రజెంట్ చేశారండి. ఆ ఇద్దరు లెఫ్ట్ హ్యాండెడ్ ఓపెనర్స్ ఎవరు? స్టూడియో కాల్ చేసి చెప్పండి 9726361966. నేను టెస్ట్ మ్యాచ్ క్రికెట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. టెస్ట్ మ్యాచ్ క్రికెట్ లో తమిళనాడు స్టేట్ నుంచి రిప్రజెంట్ చేసిన ఇద్దరు లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ ఎవరు? కాల్ చేయండి. స్టూడియో నంబర్ 9726361966. ఒకరి పేరు నేను చెప్పేస్తా. ఒకరి పేరు సదగోపన్ రమేష్. రెండవ క్రికెటర్ ఎవరు? కాల్ చేయండి 9726361966. ఇద్దరు ఓపెనర్లే. ఆ రెండవ ఓపెనర్ ఎవరు? ఈ పాట విందాము. ఆ ప్రశ్నకు సమాధానం తెలిస్తే ఓకే, లేకుంటే ఈ పాటకు సంబంధించిన విశ్లేషణ పాట తర్వాత నేను మీకు మెన్షన్ చేస్తాను.

తమిళనాడు స్టేట్ నుంచి. మాధవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ గెస్ట్ అండి. తమిళనాడు స్టేట్ నుంచి శ్రీకాంత్ కృష్ణమాచారి కూడా టెస్ట్ మ్యాచ్ క్రికెట్ ఆడారు. బట్ నా ప్రశ్న ఏంటంటే, లెఫ్ట్ హ్యాండెడ్ క్రికెటర్ ఓపెనర్ ఎవరన్నమాట? కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా ఓపెనరే, బట్ హీ వాజ్ ఏ రైట్ హ్యాండెడ్ ఓపెనర్. ఒకరు సదగోపన్ రమేష్ అని నేను ఇచ్చాను, రెండవ వారు వచ్చేసి ఊర్కేరి రమన్, డబ్ల్యూవి రమన్ అని చెప్పి ఒక క్రికెటర్. మీకు యస్టర్ ఇయర్స్ 89-90 ఆ ప్రాంతంలో క్రికెట్ మీరు ఫాలో అయి ఉంటే, డబ్ల్యూవి రామన్ అని చెప్పి ఒక క్రికెటర్ మన భారతదేశానికి ఆడాడు. సౌత్ ఆఫ్రికా వెళ్లి అక్కడ చాలా స్ట్రగుల్ అయ్యాడనమాట. ప్రాబ్లం ఏంటంటే, ఇద్దరికి, సదగోపన్ రమేష్ అండ్ డబ్ల్యూవి రామన్ ఇద్దరికి డొమెస్టిక్ క్రికెట్ లో అసలు ఎక్స్ట్రాడినరీ రికార్డు ఉందన్నమాట. బట్ ఇంటర్నేషనల్ క్రికెట్ కు వచ్చేసరికి పెద్దగా సక్సెస్ కాలేదు. ఎందుకంటే వారి ఫుట్ వర్క్, సదగోపన్ రమేష్ ఫుట్ వర్క్ గానీ లేకుంటే డబ్ల్యూవి రామన్ ఫుట్ వర్క్ గానీ తీసుకుంటే, ఫ్రంట్ ఫుట్ వేసి డ్రైవ్ ఆడుతున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద బాల్స్ ఎడ్జ్ తగిలి సెకండ్ స్లిప్ ఆర్ థర్డ్ స్లిప్ కి క్యాచ్ ఇచ్చేవాళ్ళు అనమాట. కన్సిస్టెంట్ గా అలా అవుట్ అవుతుంటారు. మనకి డొమెస్టిక్ క్రికెట్ లో అంత స్వింగ్ అంత పేస్ ఉండదు కాబట్టి ఈజీగా రన్ స్కోర్ చేశారు. కానీ ఇంటర్నేషనల్ లో వాళ్ళు ఆడుతున్నప్పుడు అలెన్ డొనాల్డ్, షాన్ పాలక్, ఆర్ యునో ఎనీ ఆఫ్ ది యునో కర్ట్లీ అంబ్రోస్, కోర్ట్నీ వాల్ష్ వీళ్ళని కంటెంట్ చేస్తున్నప్పుడు ఫ్రంట్ ఫుట్ వేసి ముందరికి డ్రైవ్ ఆడుతున్నప్పుడు ఏమైందంటే, సెంటర్ ఆఫ్ ద బ్యాట్ తగిలేదు బదులు ఆ స్వింగ్ ఏదైతే ఉంటుందో బ్యాట్ ఎడ్జ్ తగిలి స్లిప్ లోకి వెళ్లేదు అనమాట. ఫుట్ వర్క్ ప్రాబ్లం ఉండేసి వాళ్ళు ఇంటర్నేషనల్ క్రికెట్ లో పెద్దగా సక్సీడ్ కాలేదు. బట్ నేను అడిగిన ట్రివియాకి సమాధానం, సదగోపన్ రమేష్ అండ్ డబ్ల్యూవి రామన్, ఈ ఇద్దరు క్రికెటర్స్ భారత్ జట్టుకి లెఫ్ట్ హ్యాండెడ్ క్రికెటర్స్ ఫ్రం తమిళనాడు రిప్రజెంటెడ్ టు ఇండియా. రైట్ హ్యాండెడ్ వచ్చేసి శ్రీకాంత్ కృష్ణమాచారి, డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మనందరికి తెలిసే ఉంటుంది. ఆయన ఇప్పుడు మాట్లాడినా సరే డేరింగ్ అండ్ డాషింగ్ గానే మాట్లాడతారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మాధవ్ గారు ఫర్ దట్ వండర్ఫుల్ గెస్. అలాగే గురువారం మార్చి ఒకటి పాట వినిపించారు కదా, ఆ పాట పాడింది రాహుల్ నంబియార్ గారండి. వారు లాస్ట్ ఇయర్ మనకి డాలస్ కి వచ్చారనమాట ఒక కాన్సర్ట్ కి. వచ్చినప్పుడు ఏమన్నారంటే, మమ్మల్ని ఏంటండి గురువారం మార్చి ఒకటి సాయంత్రం 5:40 ఇలా గంటలలో నిమిషాలలో సెకండ్లలో టైం లెక్క పెడితే పడవంటారు, బట్ కాన్సర్ట్ మాత్రం టైం కి స్టార్ట్ కాదని. ఎందుకంటారంటే కాన్సర్ట్ స్టార్ట్ కావడానికి సినిమాలు రికార్డ్ చేయడానికి తేడా ఉంటుంది. కాన్సర్ట్ కి మీకు ఆన్ ద స్టేజ్ అక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ అరేంజ్ చేసుకోవడానికి టైం పడుతుంది అనమాట. సౌండ్ ఇంజనీర్ విల్ బి చెకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్, అది సరైన శృతిలో ఉందా లేకుంటే మంచిగా ప్లే అవుతుందా లేదా అనేది దే వాంట్ టు మేక్ ష్యూర్, అండ్ దెన్ ఓన్లీ దే విల్ ప్రొవైడ్ ది ఆపర్చునిటీ టు ద సింగర్స్ టు పర్ఫార్మ్ ఆన్ ద స్టేజ్. అదర్వైజ్ ఆ ఎక్స్పీరియన్స్ ఉండదు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేయలేరు. సో సౌండ్ ఇంజనీర్ వాజ్ మేకింగ్ ష్యూర్ దట్ ఎవ్రీ సింగిల్ ఇన్స్ట్రుమెంట్ వాజ్ ఇన్ అలైన్ విత్ ద సింగర్స్ ఓవర్ దేర్. అండ్ కొంచెం లేట్ అయినా సరే దట్ కాన్సర్ట్ వాజ్ ఎ బిగ్ బిగ్ హిట్ అనమాట. రాహుల్ నంబియార్ గారు డాలస్ కి వచ్చి కాన్సర్ట్ లో ఈ పాట పాడారు. అండ్ స్వయంగా నేను అక్కడెక్కడ వెనకాల నిలబడి చూస్తున్నాను అనమాట, అసలు వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారని. వారు దే ఆర్ గెటింగ్ లిటిల్ ఫ్రస్ట్రేటెడ్ అంటే, టైం కి వచ్చాము కాన్సర్ట్ స్టార్ట్ కావట్లేదు అని అంటే, అక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ రెడీ కాలేనప్పుడు కాన్సర్ట్ స్టార్ట్ అయినా సరే దే డోంట్ ఎంజాయ్. సో దట్స్ ద రీజన్ దట్ యు నో ఇట్ గాట్ లిటిల్ డిలేడ్, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ వాజ్ ఎ బ్లాక్ బస్టర్ కాన్సర్ట్ బై రాహుల్ నంబియార్ అండ్ ఆల్సో కపుల్ ఆఫ్ అదర్ సపోర్టింగ్ సింగర్స్. అదనమాట గురువారం మార్చి ఒకటి పాటకు సంబంధించిన నాకున్న ఎక్స్పీరియన్స్. ఇంకొక పాట వినిద్దాం. ఈ పాట కూడా సమంత గారు నటించారు. ఇంకా ఈ పాటలో ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సర్కాజం ఉంటుంది, వినేద్దాము. హియర్ ఇట్ ఈస్.

పుష్ప ది బిగినింగ్ నేనే మార్చా టైటిల్. బాహుబలి ది బిగినింగ్ టైప్ లో పుష్ప ది బిగినింగ్ సినిమా నుంచి మనం విన్న ఆ పాట ఇంద్రావతి చౌహాన్ గారు పాడారండి. ఇంద్రావతి చౌహాన్ గారు ఎవరంటే మన మంగళి గారి చెల్లెలన్నమాట. మంగళి అంటే సత్యవతి రాథోడ్ వారి ఒరిజినల్ పేరు. ఇంద్రావతి చౌహాన్ ఇస్ దేర్ సిస్టర్స్ నేమ్. దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీతంలో మరొకసారి మనం విన్న పాట పుష్ప సినిమా నుంచి విన్నాము. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. లాస్ట్ అండ్ ఫైనల్ ట్రివియా ఈ రోజుకి సాంగ్స్ కి సంబంధించినంత వరకు ప్రీల్యూడ్ వినిపిస్తా. ఫైనల్ ప్రీల్యూడ్ ఇది ఏ పాట తెలిస్తే చెప్పండి 972-636-1966.

ఏమాయచే సవ్య చిత్రం నుంచి మనం విన్న ఆ పాట. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగునేస్తాం. ఆల్ రైట్, సో ఈ రోజుకి మరి నేను కార్యక్రమాన్ని కంక్లూడ్ చేసే సమయం అయితే ఆసన్నమైందండి. అండ్ మనకి చాలా మంది కాలర్స్ కాల్ చేశారు, ఈ రోజు మంచి పార్టిసిపేషన్ ఉంది. అండ్ బోత్ క్రికెట్ ట్రివియా యాజ్ వెల్ యాజ్ సాంగ్స్ కి సంబంధించిన ప్రీల్యూడ్ కూడా చాలా మంది ఎంజాయ్ చేశారు. అండ్ రేపు మళ్ళీ శుక్రవారం యథావిధిగా ఉదయం 7 గంటలకు మళ్లీ ప్రత్యక్షమవుతాం. నేను, నాతో పాటు హోప్ఫుల్లీ అవినాష్ గారు కూడా ఉంటారని ఆశిస్తున్నాను. అండ్ వీ విల్ హ్యావ్ ఫన్ యాజ్ యూజువల్ ఇన్ ద DFW ఫ్రైడే మార్నింగ్ వైబ్స్. యాజ్ ఆల్వేస్ ఐ సే, ఇఫ్ థర్స్డే ఇస్ ఎ ప్రీకెండ్, ఫ్రైడే ఇస్ ఎ వీకెండ్. అది విషయం. ఆల్రెడీ వీకెండ్ లో ఉన్నాం, అండ్ అఫ్ కోర్స్ లాంగ్ వీకెండ్ కూడా వస్తుంది కాబట్టి మీ అందరూ మంచిగా ఫ్యామిలీస్ తోటి, ఫ్రెండ్స్ తోటి మీ ప్లాన్స్ వేసుకునే ఉంటారు. అండ్ సెకండ్లీ, డాలస్ ఫోర్ట్ వర్త్ లో మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ కి 21వ తారీఖు అంటే ఇవాళ

last and final day of the school. And Ninna, I think most of the students have graduated as well. And big congratulations to all the students and parents who graduated from their respective schools and entering into the next grades. Anamata vallandarki next grades lalo kuda manchi, you know, idi ravalani aashistu aakankshistu mari Radio Surabhi daggara nunchi definitely last 4.5 samvatsaral nunchi mee andaru mammalni abhimanistunnaru and ade abhimananni konasaginchandi maato paatu మా రేడియో రన్ కావడానికి ముఖ్యమైన కారణం మా వ్యాఖ్యాతలో మేము ఉంటే డెఫినెట్ గా మా స్పాన్సర్స్ కూడా అన్నమాట. స్పాన్సర్స్ వచ్చేసి జాతర ఎస్పెషల్లీ ఈసారి మాటా సౌజన్యంతో మేము చేస్తున్నాము. అండ్ కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్ కూడా ఉండబోతున్నాయి. బై ద వే నిన్నటితోటి మన అవార్డ్స్ కి ఒక యూనో ఆఖరి ఘట్టం ముగిసింది. మీ ఓటు మీరు క్యాస్ట్ చేసుకున్నారు అనుకుంటున్నాము. ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారో ఆ సంగతి తర్వాత గానీ ఓటు హక్కుని వినియోగించుకోవడం అనేది ఇంపార్టెంట్. దట్ వాజ్ ద మెసేజ్ అవుట్ ఆఫ్ దట్ యునో ది ఆర్జే అవార్డ్స్ అనమాట. బేసిక్ గా మీ అందరు కమ్యూనిటీలో మన మమ్మల్ని మన కమ్యూనిటీ లీడర్ ని కూడా సపోర్ట్ చేస్తే వీ విల్ హ్యావ్ ఎ డాజిలింగ్ టైమ్ ఇన్ అవర్ రేడియో సురభి జాతర అలాంగ్ విత్ కోలాటం అండ్ శ్రీనివాస కళ్యాణం. అండ్ దిస్ ఇస్ ఎ ఫ్రీ ఈవెంట్ అండ్ వచ్చేసేయండి జూన్ 7 మనందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. బికాస్ మన జాతరని మనం ఒక వేడుకలాగా జరుపుకుందాం. అలాగే ఏటుబి అడియార్ ఆనంద్ వారు ఆనంద్ భవన్ వారు మనకి ఎప్పటి నుంచో చాలా సహకారం అందిస్తున్నారు. వారికి కూడా థ్యాంక్ యూ. 214-872-2345 ఇస్ దర్ ఫోన్ నెంబర్. అండ్ మెగా పవర్ లీడర్ బోర్డ్ ఈస్ ఎ బిగ్ బిగ్ సక్సెస్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దట్ ఈవెంట్. అండ్ ఆ గేమ్ వచ్చేసి ప్రతి శనివారం ఉదయం 11:00 నుంచి 12:30 ఉంటుంది. అండ్ ట్యూస్డేస్ కూడా సాయంకాలం కల్పనగర్ డ్రైవ్ టైమ్ లో ఉంటుంది 5:30 నుంచి 6:30. అలాగే ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వారు ఎప్పటి నుంచో మనకి అసోసియేట్ అయి ఉన్నారు. టు హ్యావ్ ద బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ కాంటాక్ట్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ 4694649864. అండ్ మైత్రీస్ రెస్టారెంట్ చాలా చాలా ఫేమస్ రెస్టారెంట్ అండి. మనకు తెలిసిన యూనో ఆత్మీయులే వారు రన్ చేస్తున్నారు. అండ్ అర్వింగ్ సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కోలో ఉంది. అలాగే మధిరా అండ్ మసాలా ఇస్ ఎ న్యూ రెస్టారెంట్ అండ్ లాంచ్. వారు 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్ ఇన్ అర్వింగ్ టెక్సస్. అండ్ వెటరన్స్ డే సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్ యూ నీడ్ టు డూ ఇఫ్ యూఆర్ ఎ వెటరన్ ప్లీజ్ క్యారీ ద మిలిటరీ ఐడి అండ్ అవైల్ దీస్ ఆఫర్స్. అండ్ ఈ రోజుకి గిరి రామరాజు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్. రేపు ఉదయం మళ్లీ కలుస్తాను. సమంత గారు నటించిన నూతన చిత్రం మన ముందుకు రాబోతోంది. మా ఇంటి బంగారం సినిమా నుంచి ఈ పాట వినేసి సైనింగ్ ఆఫ్ గిరి రామరాజు.

ఆల్ రైట్ సో సైన్ అప్ చేసే ముందు మరి హ్యాండ్ ఓవర్ కూడా చేయాలి కదండి. నా తర్వాత వాణి ఫ్రమ్ వ్యాంకోవర్, వాణి గారు మంచి కార్యక్రమంతో మన ముందుకు రాబోతున్నారు. ఆ కార్యక్రమం ఎలా ఉండబోతుంది అనేది వెంటనే మీరు ట్యూన్ ఇన్ అవ్వండి, అయ్యే ఉండండి. డోంట్ చేస్ ద నాబ్ బికాస్ దట్ ఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రామ్. 10 గంటల నుంచి 1 గంట దాకా సెంట్రల్ స్టాండర్డ్ టైమ్ లో వాణి ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
1: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
1: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
6: ఎస్,
5: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను.
7: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas' favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
7: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
8: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడేలో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి, అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈజ్ అవర్ కాన్సెప్ట్. నోరూరించి వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, ది ట్రెడిషన్ అండ్ ది జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 నార్త్ నాలెండ్ డ్రైవ్, సౌత్ లేక్, టెక్సాస్.
9: నేను మీ 4వ సింహం సాయి కుమార్. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 ఎఫ్ఎం HD3 లో మీకు అందుబాటులో. వినండి, ఎంజాయ్ చేయండి. రేడియో సురభి, మీ తెలుగు నేస్తం.
10: రేడియో సురభి శ్రోతలందరికీ నమస్కారం. మీ ప్రియమైన రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తంలో వాణి ఫ్రమ్ బ్యాంకోవర్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారం అవుతున్న వాణి ఫ్రమ్ బ్యాంకోవర్ అనే కార్యక్రమం ద్వారా ప్రతి వారం ఒక ప్రముఖ వ్యక్తి జీవితాన్ని పరిచయం చేస్తూ వారి సినిమాలలోని ఎన్నో అందమైన పాటలతో మీ ముందుకు వస్తున్నాను మీ వ్యాఖ్యాత వాణి ఉప్పుల. ఈరోజు మనం తెలుసుకోబోతున్న ప్రముఖులు తెలుగు సినిమా నటుడు, నిర్మాత, రాజకీయవేత్త, కనెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్, నట ప్రపూర్ణ శ్రీ మోహన్ బాబు గారి గురించి తెలుసుకుంటూ వారి చిత్రాలలోని పాటలని విన్నాం.

కనెక్షన్ కింగ్ నట ప్రపూర్ణ శ్రీ మోహన్ బాబు గారు, శ్రీ మంచు నారాయణ స్వామి నాయుడు గారు, శ్రీ లక్ష్మమ్మ దంపతులకు చిత్తూరు జిల్లా ఏర్పాటు మండలం స్వర్ణముఖి నదీ తీరంలో ఉన్న మోదుగనపాలెంలో 1952 మార్చి 19 జన్మించారు. మోహన్ బాబు గారి అసలు పేరు మంచు భక్తవత్సల నాయుడు. మోహన్ బాబు గారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు స్వంత బ్యానర్ పై మోహన్ బాబు గారు నిర్మించి నటించిన చిత్రం 1992 విడుదలైన బ్రహ్మ చిత్రం నుండి గురుచరణ్ గారి రచనలో, బప్పి లహరి గారి సంగీతంలో యేసుదాస్ గారు పాడిన ఈ పాట.

మోహన్ బాబు గారి విద్యాభ్యాసం ఏర్పేడు తిరుపతిలో జరిగింది. చెన్నైలో భౌతిక శాస్త్రంలో డిగ్రీని పూర్తి చేశారు. సినీ రంగంలో ప్రవేశించడానికి ముందు కొంతకాలం వ్యాయామ ఉపాధ్యాయుడిగా కూడా పనిచేశారు. మోహన్ బాబు గారు 1970ల ప్రారంభంలో అర్ధ దశాబ్దం పాటు దర్శకత్వ విభాగంలో కూడా పనిచేశారు. 1992లో బాక్సాఫీస్ ను బద్దలు కొట్టిన చిత్రం కలెక్షన్ కింగ్, మోహన్ బాబు గారు నటించిన అల్లరి మొగుడు చిత్రం నుండి కీరవాణి గారి సంగీత సారథ్యంలో సిరివెన్నెల వారి రచనలో బాలు గారు చిత్రగారు పడిన ఈ పాట.

దాసుడి నారాయణ రావు గారి దర్శకత్వంలో వచ్చిన స్వర్గం నరకం చిత్రంలో మోహన్ బాబు గారికి ప్రధాన పాత్రలో నటించే అవకాశం లభించింది. ఆ విధంగా తెలుగు సినీ రంగ ప్రవేశం చేశారు మోహన్ బాబు గారు. అదే చిత్రంలో దాస నారాయణ రావు గారు వారి పేరును మోహన్ బాబుగా మార్చారు. పెద్దరాయుడు చిత్రం నుండి కోటి గారి సంగీతంలో, శ్రీహర్ష గారి రచనలో ఏసాస్ గారు చిత్రగారు పాడిన ఈ పాట సంగీత సాహిత్య పరంగా అందరి హృదయాలను అత్తుకుంది. అదే పాట మీకు

మలయాళం చిత్రం ఆధారంగా తెలుగులో మోహన్ బాబు గారు, రామకృష్ణ గారు, శోభన గారు నటించిన అల్లుడు గారు చిత్రం శాస్త్రీయ భరితంగా దర్శకేంద్రుడు నిర్మించిన చిత్రంలో మోహన్ బాబు గారు అతి సహజంగా నటించారు. స్వరబ్రహ్మ స్వర సారథ్యంలో యేసుదాస్ గారు మరియు పూర్ణచందర్ గారు పాడిన ఈ త్యాగరాయ కృతిని

0: Babariza, Gaba Magarizani, Babariza, Gaba Banizaga, Babarizagama, Banizagama, Gadiniza, Nidamaba, Gadiniza, Gama, Pamagarizaniza, Pamagarizaniza, Gamagarizaniza, Gama, Gama, Gama, Baniba, Baba, Bizaniba, Bani, Giza, Sanitanida, Baba, Bani, Nidizanida, Baba, Baba, Sanida.
1: Vachesindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matravalasan chekunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
2: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
3: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
2: What is this address again?
4: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com. Oi,
5: lunch ke kadkana veldama?
6: Sorry, ee roju grocery day.
5: First veggies konali, tarvata mee inti vaipu velli pooja samanlu konali, then I have to get some fresh meat. I think veggies teeskunna chote snacks teeskunta, malli spices ki vere grocery store vellali.
7: No groceries kondaniki inni places ki velthunava?
8: Silly woman,
7: ippudu neeku anni reasonable prices lo India Cash and Carry lo dorukutayi kada. Farm fresh veggies to fresh halal mix, spices to snacks, everything under one roof.
1: Stop wasting time, money and gas at multiple stores. India Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
9: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
10: Sure. How many people are we expecting?
9: 5k anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
10: Idi office party a leka jatra?
9: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10k, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
11: నిర్మాతగా, నటుడిగా, నట ప్రపూర్ణ మోహన్ బాబు గారు 1995లో సాధించిన ఘన విజయం పెదరాయుడు చిత్రం. పాపారాయుడుగా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రంలో పెదరాయుడిగా, రాజాగా ద్విపాత్ర అభినయం చేశారు మోహన్ బాబు గారు. కోటి గారి సంగీత సారథ్యంలో భువన చంద్ర గారు రచించగా, బాలు గారు, చిత్ర గారు పాడిన ఈ పాట ఇప్పుడు మనం చెప్తాము.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే మార్నింగ్ ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంలో కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్, నట ప్రపూర్ణ, శ్రీ మోహన్ బాబు గారి పాటలతో కూడిన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు తమిళంలో నటించిన చిత్రం ఆధారంగా మోహన్ బాబు గారు, రామకృష్ణ గారు నటించిన తెలుగులో నిర్మించిన చిత్రం సోగ్గాడి పెళ్ళం. ఈ చిత్రం నుండి కోటి గారి స్వరకల్పనలో బాలు గారు, చిత్ర గారు పాడిన ఈ భువన చంద్ర గారి పాట ఇప్పుడు వింటాము.

విలన్ గా క్యారెక్టర్ నటుడిగా హీరోగా పేరు తెచ్చుకున్నారు మోహన్ బాబు గారు. ఆ తర్వాత ఆయన అనేక హిట్ చిత్రాల్లో నటించి సినిమా నిర్మాతగా కూడా మారారు. దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారి శిష్యుడిగా గుర్తింపు పొందారు. నట ప్రపూర్ణ మోహన్ బాబు గారి సినీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పిన గృహప్రవేశం చిత్రం నుండి సత్యంగారి స్వరకల్పనలో యేసుదాస్ గారు పాడిన ఈ గోపి గారి పాట

నటప్రపూర్ణ మోహన్ బాబు గారు నటించిన అల్లరి మొగుడు చిత్రం నుండి కీరవాణి గారి స్వరకల్పనలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచనలో బాలుగారు చిత్ర గారు పాడిన ఈ పాట మనం వినబోయే

రౌడీ గారి పెళ్ళాం చిత్రం. ఇది ఒక వీధి రౌడీని వినయ సంపన్నుడిని చేసిన భార్య కథ. ఒక రాక్షసుడిని రసాగణ్యుడిగా మార్చిన కథ. తమిళ చిత్రం కథ ఆధారంగా తెలుగులో మోహన్ బాబు గారు నటించిన సంచలన కథా చిత్రం. గురుచరణ్ గారి రచనలో, బప్పి నహరి గారి సంగీతంలో, ఏసుదాస్ గారు భావగర్భితంగా పాడిన ఈ పాట మీకోసం.

స్వర్గం నరకం చిత్రంతో సినీ ప్రయాణం ప్రారంభించిన మోహన్ బాబు గారు 520 చిత్రాలకు పైగా నటించారు. 181 చిత్రాల్లో హీరోగా నటించి నవరసాలు పండించారు. ఆయన హీరోగా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాన్ని సృష్టించడంతో అభిమానుల గుండెల్లో కలెక్షన్ కింగ్ గా కొలువయ్యారు. అలాగే నిర్మాతగా మారి 50కి పైగా చిత్రాలు నిర్మించి సక్సెస్ఫుల్ నిర్మాతగా కూడా పేరు తెచ్చుకున్నారు. మోహన్ బాబు గారు గ్రేసీ సింగ్ నటించిన తప్పు చేసి పప్పుకూడు చిత్రం నుండి ఎంఎం కీరవాణి గారి స్వర కల్పనలో జొన్న విత్తుల గారి రచనలో యేసుదాస్ గారు పాడిన ఈ పాట

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యు నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: Mr. Avinash, మీ మీద ఒక క్షమించిన అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
3: Guilty, Your Honor. Guilty of good taste. Yes.
4: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
3: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను.
5: When it's that good, you can't help but go back. Taste the world it yourself at Babaji, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
6: What is this address again?
5: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
7: అన్ని పెట్టుకున్నారా? ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
8: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
9: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR Insurance. Enroll on SNRinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
10: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
11: దర్శకేంద్రుడు రాఘవేంద్రుడి దర్శకత్వంలో మోహన్ బాబు గారు మొదటిసారిగా కథానాయకుడిగా నటించిన చిత్రం అల్లుడు గారు. శతదినోత్సవాలు జరుపుకున్న ఈ చిత్రం నుండి కెవి మహాదేవన్ గారి స్వరకల్పనలో యేసుదాస్ గారు చిత్ర గారు పాడిన ఈ అన్నమయ్య కీర్తన

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే మార్నింగ్ ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమంలో కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్, నట ప్రపూర్ణ, శ్రీ మోహన్ బాబు గారి పాటలతో కూడిన తెలుగు చిత్రాల్లో ఎక్కువగా మోహన్ బాబు గారికి పాటలు పాడారు. రౌడీ గారి పెళ్లం చిత్రం నుండి రసరాజు గారి రచనలో, బప్పి నహరి గారి సంగీతంలో బాలు గారు, చిత్ర గారు పాడిన ఈ పాట

చిరాయి రౌడీలు ఏ కోదండరామరెడ్డి గారి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రంలో కొణిదెల చిరంజీవి గారు, రాధిక గారు, మంచు మోహన్ బాబు గారు, రావు గోపాలరావు గారు ప్రధాన పాత్రలు పోషించారు. కిరాయి రౌడీలు చిత్రం నుండి చక్రవర్తి గారి సంగీతంలో, వేటూరి గారి రచనలో సుశీల గారు పాడిన ఈ పాట మనం వినబోయే

మోహన్ బాబు గారు నటించిన పెద్దరాయుడి చిత్రం నుండి కోటి గారి సంగీత సాహిత్యంలో భువన చంద్ర గారు రచించగా బాలు గారు చిత్ర గారు పాడిన ఈ పాట మీకు

కన్నడలో విజయవంతమైన మూగన సేడు అనే సినిమాను మూగవారి పగ పేరుతో తెలుగులో నిర్మించారు. 1983లో విడుదలైన ఈ చిత్రానికి దర్శకత్వం బోయిన సుబ్బారావు గారు కాగా, ఈ చిత్రంలో మోహన్ బాబు గారు, కవిత గారు జంటగా నటించారు. అదే చిత్రం నుండి సత్యం గారి సంగీతంలో, వేటూరి గారి రచనలో బాలు గారు, సుశీల గారు పాడిన ఈ పాట

గారు సౌందర్య గారిలో ముఖ్య పాత్రను పోషించిన పోస్ట్ మ్యాన్ చిత్రం నుండి గంటాటి కృష్ణ గారి రచనలో వందే మాత్రం శ్రీనివాస్ గారి సంగీత సమర్పణలో జయశ్రాస్ గారు సుజాత మోహన్ గారు పాడిన ఈ అచ్చతెలుగు పాట ఇప్పుడు విన్నాము.

0: the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramala sanchekunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: Hi. నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
2: హై రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
3: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
4: Yes sir.
3: Rajuraj Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
4: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chaat, thali and catering.
3: You're absolutely right. Rajuraj Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli ravalanipisthe. Also offer catering because their food is so irresistible.
5: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
0: చందు, మరి వండనా?
6: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
0: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
6: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
7: పట్నం వచ్చిన పతివ్రతలు చిత్రం నుండి సత్యంగారి సంగీతంలో సుశీల గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాం.

0: వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3. అమెరికాలో తెలుగు దేశంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే మార్నింగ్ ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంలో కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్, నట ప్రపూర్ణ, శ్రీ మోహన్ బాబు గారి పాటలతో కూడిన
1: కోదండరామిరెడ్డి గారు దర్శకత్వం వహించగా మోహన్ బాబు గారు తన నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై నిర్మించిన మోహన్ బాబు గారు, మీనా గారు ప్రధాన పాత్రల్లో నటించిన పుణ్యభూమి నాదేశం చిత్రం నుండి బాలు గారు పాడిన ఈ పాట.

సినీ రంగానికే పరిమితం కాకుండా విద్యారంగంలోకి ప్రవేశించి తన విద్యా సంస్థ శ్రీ విద్యానికేతన్ ద్వారా పేద విద్యార్థులకు రాయితీ విద్యను అందిస్తున్నారు. కళారంగంలో విద్యారంగంలో మోహన్ బాబు గారు చేసిన విశిష్ట సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2007లో పద్మశ్రీతో సత్కరించింది. మోహన్ బాబు గారు రామకృష్ణ గారు నటించిన సోగ్గాడి పెళ్లాం చిత్రం నుండి యేసుదాస్ గారు పాడిన ఒక చక్కటి

గారు చిత్రం నుండి స్వరబ్రహ్మ గారి సంగీతంలో ఏసాస్ గారు పూర్ణచంద్ర గారు ఆలపించిన ఈ త్యాగరాయ కృతిని ఇప్పుడు విందాము.

0: Radio Surabhi 107.9 FM HD3.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Ayurvedam lo food enta mukhyamo, surroundings kuda ante important. The calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Villas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Me weekday tiffins nunchi, Sunday family feast daka. Sri Krishna Villas gives you a space where conversations flow, hearts relax, and every bite feels like home. Sri Krishna Villas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476.
2: కనగ కనగ కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సర్వీ జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటవారి సౌజన్యంతో రేడియో సర్వీ అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
3: Radio Surabhi Revisit.
4: Immigration anagane prashnalamayam adoka vichitra valayam vaatiki ekeka samadhanam akulalla.
5: Roju edo okati kottaga tinalanipiste head to Desi Bites.
6: I asked you to come to our place.
7: Our place, Indian cuisine.
8: Thank you for being in our journey.
9: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Soho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Soho, powering possibilities with Radio Surabhi.
10: Meet Vittunaru, Radio Surabhi, 107.9 FM HD3. Americano, Telugunestamlo, Prati Guruvaram. సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే మార్నింగ్ ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంలో కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్, నట ప్రపూర్ణ, శ్రీ మోహన్ బాబు గారి పాటలతో కూడిన
11: మోహన్ బాబు గారు చలన చిత్రాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా ప్రవేశించి 1995 నుండి 2001 వరకు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. సీతమ్మ పెళ్లి చిత్రం నుండి వేటూరి కార్యక్రమం నుండి జానువారుగా బాలు గారు సంగీతాన్ని స్వరపరిచి పాడిన ఈ చెల్లి పాట

మోహన్ బాబు గారు, రమ్యకృష్ణ గారు మరియు శోభన గారిలో నటించిన అల్లుడు గారి చిత్రం నుండి స్వర బ్రహ్మ కేవి మహాదేవన్ గారి స్వర సారథ్యంలో, గురుచరణ్ గారి రచనలో ఏసుదాస్ గారు మరియు చిత్ర గారు పాడిన ఈ ముద్దపంతి పాట ఇప్పుడు

సినిమాలో ఒక పాట అయిన రసరాజు గారితో రాయించటం నటులు నిర్మాత అయిన మోహన్ బాబు గారికి సెంటిమెంట్ అట. రసరాజు గారి పాట ఉంటే తన సినిమా హిట్ అవుతుందని అల్లుడు గారి చిత్రం నుండి ఒక నమ్మకంగా ఏర్పడిందట. మోహన్ బాబు గారికి ఆ నమ్మకాన్ని నిలబెట్టడం కోసం మోహన్ బాబు గారు దివ్య భారతి గారు నటించిన దొంగ పోలీస్ లో యేసుదాస్ గారు పాడిన ఈ పాట రాయించుకున్నారట. అదే పాట ఇప్పుడు

మొగుడు చిత్రంలో కిరమణి గారి స్వరకల్పనలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అతి లలితమైన గ్రాంధిక భాషలో రాసిన పాట ఇద్దరు గాయకుల మధ్య జరిగే స్పర్ధ గీతం. ఇద్దరు గాయకుల వల్ల పాడింది మాత్రం ఒక్కరే, వారే మన బాలు గారు. అదే పాట ఇప్పుడు మనం

0: ఇప్పుడు డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్ గా పేరు పొందిన మోహన్ బాబు గారి కొన్ని డైలాగ్స్ విందాం.
1: గుర్రానికి కళ్ళల్లో బలం, సింహానికి నోట్లో బలం, గరుడ పక్షికి కంట్లో బలం, ఈ రాయలసీమ రామన్న చౌదరికి ఒళ్ళంతా బలమేరా. రామన్న రామన్న
2: భారతీయులంతా నాకు స్నేహితులు. మా వంటవాడు భారతీయుడు, మా తోటవాడు భారతీయుడు, మా పనివాడు భారతీయుడు, మా దీపాలు ముట్టించేవాడు భారతీయుడు.
1: అడగంటి అలుస, నిమ్మకాయ పులుస, కోడికూర దినుస, కంట్లు నలుస అంటూ లెక్చర్లు మాట అడుసుల్లో
3: తొక్కేస్తాడు.
4: రిలేషన్షిప్ బిట్వీన్ టూ పర్సన్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ మస్ట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ వాటర్, బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ ఎ ఫిషర్ మ్యాన్.

నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపు జరగబోయే దాని గురించి ఆలోచించను. ఈ రామన్న పాదం తగ్గగానే ఈ భూమి నా సొంతం.

0: బలవంతుడు ఎదురు వచ్చినప్పుడు తల వంచిన వాడు బాగుపడతాడు, ఎదిరించిన వాడు బాగులో పడతాడు. రామన్న చౌదరి.
1: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
2: వాట్ ఆర్ డేర్, ఐ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: నేను ఏం వండలేదు ఈరోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్,

0: మదీరా అండ్ మసాలా, సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా. స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్టో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ madeeraandmasala.com.
1: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకెన్నొచ్చిన ఆఫర్ లెటర్లు.
1: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654, ఆర్ విజిట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654, ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
3: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
4: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
3: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ అట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, or
5: పొద్దున్నే ఈ శ్రీగారిని వదిలి వెళ్ళిపోతున్నాను, సైకిల్ కింద పడి చచ్చిపోతున్నానని చెప్పి.
6: సరిగ్గా అలాగే చచ్చిపోయింది సార్. నా అప్పు తీర్చుకోండి, చచ్చిపోదు.
5: అప్పు తీర్చడానికే చచ్చిపోయింది అయ్యా వెర్రి వెంకటప్పయ్య. అవును, పాడు కోడి జన్మలో ఎన్నాళ్ళని కొడుకు అప్పు తీర్చను, అందుకే పంది జన్మ ఎత్తుతాను అని చెప్పింది నీ అమ్మ.
6: పందా?
5: అవును, పందైతే ఒక్క కాన్పులో డజను పిల్లల్ని కంటాను, మొత్తం అప్పు ఒకేసారి తీరుస్తాను అని చెప్పింది నీ అమ్మ.
6: అబద్ధం, నా తల్లి పందా కాదు, కాలే కాదు.
5: నీ తల్లి కోడవగా లేనిది పందెవదా? పంది మహోనాయాల పిచ్చి పిచ్చి వేషాలేసావంటే పళ్ళు రాలగొడతాను. అరిస్తే సరిస్తా, చరిస్తే కరుస్తా, కరిస్తే నిన్ను కూడా సైకిల్ కిందేసి
7: తొచ్చారు.
8: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణీ ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంలో కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్, నట ప్రపూర్ణ, శ్రీ మోహన్ బాబు గారి పాటలతో కూడిన చిత్రం నుండి కోటి గారి సంగీత సారథ్యంలో శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి కలం నుండి జానువరగా బాలు గారు, చిత్ర గారు పాడిన ఈ పాట మనం వినబోయే తర్వాతి పాట.

గారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. రంగంపేటలో మోహన్ బాబు గారు 1992లో నిర్మించిన శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ లో అంతర్జాతీయ పాఠశాల, డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, ఫార్మసీ కళాశాల, నర్సింగ్ కళాశాలలు కూడా ఉన్నాయి. మోహన్ బాబు గారు నటించిన అల్లరి మొగుడు చిత్రం నుండి ఎంఎం కీరవాణి గారి సంగీతంలో, భువన చంద్ర గారి రచనలో బాలు గారు, చిత్ర గారు పాడిన ఈ పాట

సీతమ్మ పెళ్లి ముద్దు ఆర్ట్స్ మూవీస్ బ్యానర్ పై బాపు గారి దర్శకత్వంలో జయకృష్ణ గారు నిర్మించిన చిత్రం. మోహన్ బాబు గారు, మురళీమోహన్ గారు, ముచ్చర్ల అరుణ గారు, రేవతి గారు నటించిన ఈ చిత్రం నుండి వేటూరి గారి రచనలో బాలు గారు సంగీతాన్ని అందించి సుశీల గారితో పాడిన ఈ పాట ఇప్పుడు విద్దాం.

మోహన్ బాబు గారు దాసరి నారాయణరావు గారిని గురువుగా భావిస్తారు. రజనీకాంత్ గారిని అత్యంత సన్నిహితుడిగా భావిస్తారు. రౌడీ గారి పెళ్ళాం చిత్రం నుండి బప్పి లహరి గారి సంగీతంలో, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచనలో బాలు గారు చిత్ర గారు పాడిన ఈ పాట ఇప్పుడు మనం విందాము.

బాబు గారు తెలుగు సినిమా నటుడు, నిర్మాత, రాజకీయవేత్త. 500కు పైగా సినిమాల్లో నటించారు. 72 సినిమాలు నిర్మించారు. రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. మోహన్ బాబు గారు 2007లో పద్మశ్రీ పురస్కారంతో పాటుగా కళాప్రపూర్ణ, శ్రీ విద్యాలయ బ్రహ్మ, నట వాచస్పతి, తెలుగు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ తో పాటుగా మరెన్నో లెక్కలేనన్ని అవార్డులను అందుకున్న మోహన్ బాబు గారు మరెన్నో చిత్రాల్లో నటించి ఎన్నెన్నో అవార్డులను పొందాలని రేడియో సురభి ఆశిస్తుంది. ఇది కనెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్, నట ప్రపూర్ణ, శ్రీ మోహన్ బాబు గారిని కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమం మీ అందరికి నచ్చిందని భావిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాను. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి వాణి ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమంలో కలుసుకుందాము. అంతవరకు సెలవు మీ వ్యాఖ్యాత వాణి వర్తుల.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar
2: Gata 24 gelda nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family. Everyday India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజ్జీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రాసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఆనందంగా ఉంటుందని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడ్ గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమగ్రహమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కర్తమిస్తాం. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్నంత వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తారు.

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ ఫెస్టివల్ అండ్ మే యువర్ సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి సొగస్టివుడ్ తర్మ ఫ్రమ్ మిస్టర్ పెర్లాం. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామా, ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్. సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ, థ్యాంక్ యూ.

0: ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మస్ట్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్ట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
1: కవింతలకి, కేరింతలకి, కేరాఫ్ అడ్రస్, రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్, టెక్సాస్. అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9

0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Radio Surabhi Revisit.
1: Pallu chuppu mantuna.
0: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
2: Chala pagadbandiga plan chesarandi ivanni.
0: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru.
3: Aya, Haleem, Rumali Roti, Natukodi Curries and much more. PNR Indian Cafe.
0: Thank you for being in our journey.
4: Hi, this is R.P. Patnaik. Radio Surabhi 4th anniversary celebrate చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా ఫోర్త్ యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.
5: Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary jalpukuna sandarbhanga, my best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu audience ni urutulugistu eppudu aananda parustunna Surabhi Radio, naaku chaala chaala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియలాగాలే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: చూస్తే ఒక బాగా బలిచిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకు వస్తుంది. మీరు గాల్లో ఎగిరి లైన్ కిచ్చారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: Hey you! What's your camera?

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

నోడి ముందు, చిన్న చూపు చూసి నోడి ముందు, నువ్వెంతటి బాగి నోడి ముందు. నిలబడు, పడుతూ లేచి కలపడు, పడు లేచి నిలబడు.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

0: to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: ఫ్రమ్ కేఆస్ టు క్లారిటీ, యువర్ డే బిగిన్స్ విత్ 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. వన్ Time to go? Hareli, Hareli, bringing the taste of home closer to you.
2: Manashanti, mental peace, masala dosa.
1: శ్రీకృష్ణ విలాస్ కి రండి, 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కరీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
3: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR Insurance.

ఐఎం సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో చిరుభి 4th anniversary సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో చిరుభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ రేడియో చిరుభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో చిరుభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జన్మ.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడ్ గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కర్తమ్యస్వామి. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తెలుగు నేస్తం. థ్యాంక్ యూ.

0: டொவின் தலைக்கு கேரின் தலைக்கு கேரா ஃபெட்ரஸ் ரேடியோ சிறபி
1: ரேடியோ சிறபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ் அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM.
1: Radio Surabhi Revisit.
3: Hey, morning, morning, Manuel. Breakfast, she's a mother. I'll take a budget lotter. Let's go to the Purti Shakahara restaurant. Ariar Anand Bhavan.
4: Shiva, Iran Chayan, the Chaurasthanic, the first ever Desi drive through in America. Chaurasthan.
1: Thank you for being in our journey.
5: హాయ్ అండి, మన రేడియో సురభి 4 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భాన అందరికి కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా రాజశ్రీ గారికి ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. 2 ఇయర్స్ ముందు అనుకుంటాను, నేను చాలా మంది అమెరికాలో నా అభిమానుల్ని ఈ మీ ప్రోగ్రామ్ ద్వారా కలవడానికి మాట్లాడడానికి అవకాశం నాకు లభించారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం నేను యుఎస్ వచ్చినప్పుడు మన రేడియో సురభి ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ రాజశ్రీ గారు, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన పేరు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

ராஜேஸ்வரி. ரேடியோ சிறப்பு 4 சமத்தாலும் திங்கள பூர்த்தி చేస్తున్న సందర్భంగా మీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే మీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ప్రసాద్ ప్లే చేస్తే అందరికీ శుభమందరు.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
1: Chapman sir, what you'd like to order?
2: Baya, in the specials me lagara?
1: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B extruded special thali, this bhai cheese dosa, paneer dosa, honey chili garlic lotus jam, aamki paneer tikka, chami kava paratha.
2: Huh? Kendi ro, gandhi yeppi no, in specials matra mein adina.
1: Inga unne, Chapman dara, meera padina authentic vegetarian, Jain or vegan food crave chestu narante.
3: Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A to B, Texas.com. Perfect for dine-in, takeaway or full-service
4: catering. Radio Surabhi Revisit.
5: Windstorm-related property claims, replace residential and commercial roofs, held to nail contracting.
6: King and Cardinal, unique Desi burger joint with spicy Indian fast food.
4: Thank you for being in our journey.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.
8: ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
9: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ అస్ అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బి పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ ఫ్యామిలీ ఎవ్రీ డే. ఇండియా బజార్, హమారా బజార్, హమారా ఘర్.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భాగవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భాగవి. టాడా బాబాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి మాకు నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీంతో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ. హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
1: Sure.
0: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
1: Idi office party aa leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
2: Amma Avakai Radio Surabhi. Ivi oka emotion. Neen mi Bhargavi all the way from Hyderabad and chala chala happy on the andarki namaskaram and Radio Surabhi anniversary sandarbhanga na subhakankshalu andistunanu. Telugu vallu, Telugu bhasha premikulu, art and culture vitanniti drushtilo pettukoni mana Telugu bhashani inka pempondistu andarni oka platform mediki teeskochi rose beautiful content, adbhutamaina music and manchi interviews ni annitni broadcast చేస్తున్న రేడియో సురభి. ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాడా బాబాయ్. థ్యాంక్ యూ.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వేలవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిలి గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, విచ్ అమెరికా పరాటా.
4: ఏంది బ్రో గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: అవుతుంది
0: బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమేస్తాము. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతాభి వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తెలుగు నేస్తం. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, హియర్స్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ ఫిఫ్త్ యానివర్సరీ అండ్ మే సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి సగశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెల్లాం. ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామా ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th year anniversary చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికి కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా.
1: రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 4 PM.

0: Radio Surabhi, 107.9 FM, HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్ యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్ స్ట్రీట్స్ అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్ క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్ ఇలాంటివి ఆ కమ్యూనిటీకి తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ best of all it avoids complaints
1: నాకు ఇంకా గుర్తుంది 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానీ చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యు నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.
2: Ee weekend groceries no teeskostava?
3: Rice, dal, snacks, veggies, spices. Inka just in case items kuda na.
2: Relax. Swadeshi undi kada? Fresh veggies and spices e kaadu. Mana all-in-one stop shop for groceries, meat, perugu, pindi, cakes. Just smooth shopping. Because grocery lo kuda tension kaadu. Trust kaavali.
4: Daily needs, festival shopping, unexpected guests. Handle it Swadeshi way.
2: Swadeshi. Groceries, Irving, Castle Hills, Frisco, Flower Mound, South Lake and many more.
5: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichin atithulaku vondinattu, India Today lo, maa chefs, shraddhaga, mee ruchiki, abhiruchiki, nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi, delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. India Today, USA.com.

सिर्फ ही डिटूर ओनली ऑन 107.9 एफएम एचडी3 रेडियो सिर्फ ही अमेरिका लो तेलुगु निस्तम. हाउ इज एवरीबॉडी डूइंग एंड हैप्पी थर्सडे. ई रोजु మే 21వ తారీఖు స్టూడియోలో టైం 4:08 అండ్ మీ అందరికి ఇవాళ ఈ కార్యక్రమానికి మనసారా స్వాగతం. హౌ ఇస్ ఎవ్రీబడి, హౌ వాజ్ యువర్ వీక్, ఎలా గడిచింది అండ్ ఈ రాబోయే వీకెండ్ ఏమంటోంది, ఎలా పలకరిస్తుంది? లెట్స్ టాక్ దిస్ ఈవినింగ్. ఐ హ్యావ్ సమ్ అప్డేట్స్ ఆఫ్ కోర్స్ అండ్ సమ్ ఇన్ఫర్మేషన్ టు షేర్. దాంతో పాటు కొన్ని కబుర్లు, కొన్ని మంచి మంచి పాటలు. ఇవాళ థర్స్డే, సో రెట్రో టైం.

టు సురభి ది డోర్ విత్ మీ రాజేశ్వరి. సో నేను మీతో పాటు 7 గంటల దాకా ఉంటాను. ఇవాళ మే 21వ తారీఖు. బయట వాతావరణం ఏముంటుంది అంటే అటు ఇటుగా బానే ఉంది. యాక్చువల్ గా

ప్లెజెంట్ గా ఉంది, బాగుంది. కానీ ఎంతైనా సూర్యుడిని బాగా మిస్ అవుతున్నా నేను గత కొద్ది రోజుల నుంచి. కాసేపు అలా వచ్చి టీజ్ చేసి వెళ్ళిపోవడమో, లేకపోతే టువర్డ్స్ ద సన్సెట్ కాసేపు వచ్చి కనిపించి సాటిస్ఫై చేసేసి వెళ్ళిపోవడమో అలాంటివి జరుగుతుంది. అండ్ ఐ మీన్ మే టిపికలీ మనం ఇది నోటీస్ చేస్తూనే ఉంటాం. ఈసారి విచిత్రంగా నాకేమనిపించింది అంటే, మేము ఎవ్రీ టైమ్ జాతర అని మొదలు పెట్టగానే డేట్స్ చూస్తున్నప్పుడు మేము ఏ డేట్స్ అనుకుంటే ఆ డేట్స్ లో వర్షం పడుతూ ఉంటుంది. అట్లీస్ట్ ఫోర్కాస్ట్ లో ఉండేది. సో అవుట్డోర్ ఈవెంట్ కదా జాతర, ఆల్వేస్ హాస్ బీన్ అవుట్డోర్ ఈవెంట్. అండ్ దెన్ వీ ఆల్వేస్ హ్యాడ్ దిస్ ఇష్యూ, అరే ఎట్లాగా ఏంటి అని, ఈ వీకెండ్ కదా ఆ వీకెండ్ కదా అలా. సో ఈసారి జాతర వి పుష్డ్ ఇట్ అవుట్ ఆల్మోస్ట్ 1 month అవుట్ ఆఫ్ మే. దాంతో నేను ఆంటిసిపేట్ చేయలేదు, ఇంత వర్షాలు అయితే నేను డెఫినెట్లీ ఇమాజిన్ చేయలేదు. కానీ టు ద సర్ప్రైజ్ డెఫినెట్లీ ఎవ్రీ సింగిల్ డే హెస్ బీన్ సూపర్ సూపర్ విండీ, రెయినీ, క్లౌడీ. ఐ డోంట్ నో, నాకు అట్లాంటి వెదర్ చాలా డిప్రెసింగ్ గా అనిపిస్తుంది. ఎనర్జీ కనిపించదా బయటికి వెళ్తే? ఆ సూర్యుడు ఉంటే ఉండే ఒక ఎనర్జీ ఉంటుంది కదా, దట్ ఆటోమేటికలీ జస్ట్ యునో మేక్స్ మీ ఎనర్జెటిక్ నాచురలీ. బట్ దట్ ఈస్ మిస్సింగ్. ఎనీవే, నెవర్ మైండ్, దిస్ ఇస్ ద సీజన్ అండ్ దిస్ ఇస్ ద వెదర్, సో బీ ఇట్. మనము వెదర్ కాబట్టి మారుతుంది కాబట్టి, ఇట్ కీప్స్ చేంజింగ్ కాబట్టి వి కెన్ జస్ట్ మూవ్ ఆన్. సో హౌ ఇస్ ఎవ్రీబడి, ఎలా ఉన్నారు మీరంతా? మీ వీక్ ఎలా గడిచింది? అండ్ జాతరకి చాలా చాలా దగ్గరలో ఉన్నాము, లిటరల్ గా ఒక 15 రోజుల దూరంలో మాత్రమే ఉన్నాము కాబట్టి పనులు చాలా ఉన్నాయి, గోయింగ్ ఆన్. వీఆర్ వర్కింగ్ ఆన్ థింగ్స్ అండ్ వీఆర్ రియలీ ఎక్సైటెడ్ లైక్ ఆల్వేస్ అండ్ లాట్ ఆఫ్ చేంజెస్, లాట్ ఆఫ్ థింగ్స్, ఎవ్రీథింగ్. ఈసారి చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది ద వే వీఆర్ ఎగ్జిక్యూటింగ్, జస్ట్ బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ జాతర అవుట్డోర్ కాకుండా ఇండోర్ చేస్తుందకు, అండ్ మెనీ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో. సో విల్ టాక్, మనం మాట్లాడదాం. సో మెనీ థింగ్స్ దట్ ఐ డెఫినెట్లీ వాంట్ టు షేర్ అండ్ అప్డేట్స్. అండ్ మీ సంగతులు ఏంటి, మీరు కూడా చెప్పాలి కదా కబుర్లు. సో యూ ఆల్సో నీడ్ టు షేర్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, హౌ ఇస్ ఎవ్రీథింగ్ లుకింగ్ ఫర్ యూ. ఇవన్నీ మీరు కూడా నాకు చెప్పండి, 9726361966. ఇవాళ రెట్రో టైం కాబట్టి రెట్రో పాటలు విందాం, ప్రపంచంలో చుట్టుపక్కల ఏం జరుగుతుంది కూడా మనం మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ ఆల్ దట్, మీరు వింటున్నది సిర్బీ డిటోర్ విత్ మీ రాజేశ్వరి, ఓన్లీ ఆన్ రేడియో సిర్బీ 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. డాలస్ ఇస్ నెంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్ ఇన్ ద ఓజీ తెలుగు రేడియో ఆఫ్ అమెరికా. అండ్ మన జాతర ఎప్పుడుంది? జూన్ 7th. Don't forget, block your dates, let's talk.

A beautiful evening on a Thursday, May 28th tariku sayankalam 4:24 studio lo time maa shrotulandariki ivalti karyakramaniki swagatham. Once again, welcome back. So naku I was ఎక్కడో ఒక ఆర్టికల్ ఏదో చదువుతున్నాను అనమాట. చదువుతుంటే అది దేని గురించి అంటే జెన్జీస్ థాట్ ప్రాసెస్ అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ అండ్ ఆల్ దట్ దాని గురించి అనమాట. సో వాట్ దే మెన్షన్ ఇన్ దట్ అంటే దే ఆర్ అడాప్టింగ్ ఆర్ మోర్ గోయింగ్ లీనింగ్ టువర్డ్స్ రెట్రో స్టైల్ అని. సో రెట్రో కెన్ బి ఇన్ ఎవ్రీ విచ్ వే, వెదర్ ఇట్ ఈస్ లైఫ్ స్టైల్ పరంగా కావచ్చు, అంటే గ్యాడ్జెట్స్ యూసేజ్ వైజ్ ఆల్సో, ఆర్ ఫుడ్ వైజ్ ఆల్సో, ఆర్ ఎక్స్పీరియన్స్, ద హోల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద అంటే ఓల్డ్ స్కూల్ ఎక్స్పీరియన్స్ అనొచ్చు మేబీ మనం, దట్ కైండ్ ఆఫ్ థింగ్, ఆర్ ఫ్యాషన్ వైజ్, కమ్యూనికేషన్ వైజ్, మ్యూజిక్ వైజ్, మూవీస్ వైజ్, లైక్ యు నో దేర్ సో మెనీ ఆస్పెక్ట్స్ వాళ్ళు అందులో మెన్షన్ చేసినవి. చాలా వరకు జెన్జీస్ ఆర్ లీనింగ్ టువర్డ్స్ ద రెట్రో అని. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ది అబ్జర్వేషన్ ఆఫ్ దట్ ఆర్టికల్ అండ్ అవన్నీ మనం మాట్లాడదాం యాజ్ వి కీప్ గోయింగ్ వాళ్ళ ఇన్ ద షో. ఐ మీన్ దట్స్ నాట్ ద ఓన్లీ టాపిక్, బట్ అది కూడా ఒక టాపిక్. బట్ వాట్ ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ, మీ నుంచి ఏమైనా అనుకుంటున్నానంటే, వాట్ యూ థింక్ అబౌట్ ఒక రెట్రో ఫ్యాషన్ గురించి మనం మాట్లాడాల్సి వస్తే, ఇఫ్ యూఆర్ ఫ్రమ్ దట్ 90s era, ఆర్ ఇఫ్ యూ నో ఆఫ్ ద 90s ఫ్యాషన్ బ్యాక్ ఇన్ ద డే, what is that striking fashion make vendani gurtoche fashion sense enti, what were the things which were very you know popular back in the day? Like for example, naaku gurtunadi nenu okati cheptha, I am from Hyderabad, as most of you know. So mem akkada Sultan Bazaar Koti side akkada shopping chaala ekku chese vallam anta, okay, road me tirugutu you know anni evo untai kada pichi pichi vanni ఏమన్నా మెటల్ జ్యువెలరీ టైప్ ఆఫ్ థింగ్. అప్పట్లో ఈ బ్లాక్ మెటల్ బ్యాంగిల్స్ వర్ వెరీ పాపులర్ బ్యాక్ ఇన్ ద డే. దానికోసం అసలు అది మళ్ళీ పెద్ద ఏదో చాలా పెద్ద గ్రేట్ షాపింగ్ ఏం కాదు కానీ చాలా, ఇట్స్ అ వెరీ స్మాల్ ఐటమ్ బట్ స్మాల్ థింగ్, బట్ దెర్ వాజ్ లాట్ ఆఫ్ ప్లెజర్ దట్ వీ యూస్ టు డిరైవ్ అవుట్ ఆఫ్ దట్. దానికి ఒక 10 చోట్లకి తిరిగి నన్ను ఏదో కంపేర్ చేసేసి ఆ ఏజ్ లో ఆ టైంలో దట్ వాజ్ లైక్ యు నో అ థింగ్. సో అలా మీకేమైనా గుర్తుంటే కనుక డెఫినెట్లీ కాల్ చేయండి 9726619 66. వాట్ ఈస్ దట్ రెట్రో ఫ్యాషన్ వన్ థింగ్ దట్ కమ్స్ టు యువర్ మైండ్ స్ట్రైకింగ్ గా ఆలోచించినప్పుడు? లిస్నింగ్ టు సిర్బి డిటోర్ విత్ మీ రాజేశ్వరి ఓన్లీ ఆన్ రేడియో సిర్బి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం.

0: ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
1: హలో, డిన్నర్ ప్లాన్ ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
2: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్ డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సాస్. విజిట్ madiraandmasala.com.
4: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
5: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
4: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
6: Hara, yes.
7: Hi, I'm Enemy Arti Patnaik. America lo mottamodati 24/7 radio. Radio Srubiyani. Kotta frequency tosnaru. Ade 107.9 FM HD3 lo. Mee andaru ee frequency tune chesukuni radio ni vinochu. Good luck, Radio Srubiyani.
8: You're listening to Radio Srubiyani 107.9 FM HD3.

Welcome back to Surabhi Di Door with me, Rajeshwari. And Naku Aishwarya call chesi, she shared some of the 90s nostalgia anamata. Aa time lo unna oka fashion gurinchi adi maatladutunnappudu couple of things mention chesaru tanu. ఒకటేమో బాటా బ్యాక్ ప్యాక్ గురించి, అంటే అప్పట్లో బాటా బ్యాక్ ప్యాక్ అంటే అదొక బ్రాండెడ్ ఏదో వేసుకున్న ఒక ఫీలింగ్ ఇచ్చేవాళ్ళు. అండ్ దెన్ ఈ డక్ ప్యాక్ ది యెల్లో రెయిన్ కోట్స్ ఉండేవి కదా, చాలా థిక్ గా ఉండేది ఆ మెటీరియల్ కూడా, దాని గురించి. అండ్ దెన్ షీ ఆల్సో రిమైండెడ్ మీ ఆఫ్ ద ఖాదిమ్స్ ఫ్లిప్ ఫ్లాప్, అవి కూడా ఒకలాగా ఆ టైంలో ఒక బ్రాండ్, ఇది ఒక బ్రాండ్ అనే టైప్ లో అనమాట. అండ్ దెన్ వీ వర్ డిస్కసింగ్ అబౌట్ ది గీతాంజలి డ్రెస్సెస్, అందుకని ఆ పాట వేసాను అఫ్ కోర్స్ గుర్తొచ్చి. అండ్ దెన్ గీతాంజలి డ్రెస్సెస్, ఇప్పుడు గీతాంజలి డ్రెస్సెస్ ఏమంటున్నారు, ఎన్ని హౌ ద అనే టైప్ లో అనమాట. అండ్ దెన్ వీ వర్ డిస్కసింగ్ అబౌట్ ది గీతాంజలి డ్రెస్సెస్, అందుకని ఆ పాట వేసాను అఫ్ కోర్స్ గుర్తొచ్చి. అండ్ దెన్ గీతాంజలి డ్రెస్సెస్, ఇప్పుడు గీతాంజలి డ్రెస్సెస్ ఏమంటున్నారు, ఎన్ని హౌ ద వీ వర్ డిస్కసింగ్ అబౌట్ ది గీతాంజలి డ్రెస్సెస్, అందుకని ఆ పాట వేసాను అఫ్ కోర్స్ గుర్తొచ్చి. అండ్ దెన్ గీతాంజలి డ్రెస్సెస్, ఇప్పుడు గీతాంజలి డ్రెస్సెస్ ఏమంటున్నారు, ఎన్ని హౌ ద

ఏం చెప్పాలి, దానిలో ఒక ఇమోషన్ ఉంటుంది కదా, ప్రతి ఒక్క టైంలో ఉన్న ఫ్యాషన్ అవ్వచ్చు, లైఫ్ స్టైల్ అవ్వచ్చు, ఎనీథింగ్ దాంట్లో. బట్ దెన్ ఈ ఎవల్యూషన్ ఎలా అయితే మారుతూ వచ్చిందో, ఫ్యాషన్, ట్రెండ్స్, లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ చాయిసెస్ అన్ని ఒక ఒక చోటు నుంచి ఒక చోటు నుంచి ఒక చోటు నుంచి, ఒకప్పుడు రేడియో, రేడియో తర్వాత వాక్మెన్ తర్వాత దానికి హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసేవి, కేబుల్డ్ ఇవి ఇయర్ ప్లగ్స్ అండ్ దెన్ హెడ్ ఫోన్స్ అండ్ దెన్ వైర్లెస్ అండ్ దెన్ స్మార్ట్ ఫోన్స్ అండ్ దెన్ యువర్ AirPods and things like that. Etla mela mela mela mela everything changed and now Gen Z is opting for actually cabled earbuds anedi oka talk nadustundi. Whatever I am telling you is what I am hearing or what I am reading outside. So if you have any different opinion or you have any additional thought to it, definitely call me 9763619666 and manam maatladukundam. I do have your special request lined up, Aishwarya, tappakunda vinpista, but అది వినిపించే ముందర ఒకసారి మనం మళ్ళీ మాట్లాడుకోవాలి. కాబట్టి జాతర ఇస్ కమింగ్ అప్, మన జాతర జూన్ 7 సీజన్ 4 రేడియో సర్వీస్ సిగ్నేచర్ ఈవెంట్ ఇస్ హ్యాపెనింగ్ జూన్ 7 ఫ్రిస్కో ఫ్లయర్స్ లో. ఈసారి జాతర వీఆర్ సూపర్ ఎక్సైటెడ్ టు టెల్ యూ దట్ వలమరి ఫార్మ్స్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ అస్. వాట్ డస్ దట్ మీన్? వాట్ డస్ దట్ మీన్ అంటే వలమరి ఫార్మ్స్ విల్ హ్యావ్ అ మచ్ బిగ్గర్ ప్రెసెన్స్ దిస్ టైమ్ ఇన్ జాతర. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా వాళ్ల ప్రెసెన్స్ ఉంటుంది, మీరు యువ్ బీన్ సీయింగ్ దే ప్లాన్స్, వాళ్ళ బూత్ ఉండింది. బట్ ఈసారి ఇంకొంచెం ఒక పెద్ద రేంజ్ లో ఉంటుంది, యాజ్ ఇన్ వాళ్ళు వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తారు. దే బ్రింగింగ్ ఏ లాట్ ఆఫ్ స్టఫ్, మేబీ సమ్ సర్ప్రైజ్ ఫ్రూట్స్ కూడా నేను ఎక్కువ రివీల్ చేయలేను, నాకు ఇన్ఫర్మేషన్ ఉన్నంతవరకు మాత్రం చెప్పగలను కాబట్టి. బట్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఎక్స్పీరియన్స్, జస్ట్ లైక్ హౌ యూ ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్. జాతరలో మనకి గేమ్స్ ఉంటాయి, ఫన్ ఉంటుంది, గివ్ అవేస్ ఉంటాయి, సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఉంటాయి, అండ్ వెండర్ బూత్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెండర్ బూత్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. అండ్ ఈసారి అన్నిటికన్నా పెద్ద హైలైట్, మాటవారి సౌజన్యంతో మేము మీకు అందిస్తున్న సీతారామ కళ్యాణం. సో దానికి సంబంధించిన వివరాలు కానీ ఇంకా దేనికైనా సంబంధించిన వివరాలు కానీ మీకు కావాలి అంటే యూనో వాట్ టు డు, 9726361966 ఆర్ 5168516919.

నాస్టాల్జియాయిడ్ లో ఉన్నాము. సో సమ్ రెట్రో మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ అదే కోవలో అనురాధ గారు అడిగిన ఈ బ్యూటిఫుల్ పాట మీకోసం.

Welcome back to Surabhi Detour with me, Rajeshwari, and I'll be with you till 7 PM. Ivala Sayankalam ante Guruvaram kabatti 7 nunchi 9 daka mimmalni entertain cheyadaniki full on energy to full on masti to vachestundi Anu. So stay tuned for that show because ivala tana game continue avutundi kabatti ee sari jatra ki sambandhinchi there are some edo oka rakamga we kind of try to plan in such a way that meer kuda involve ayyelaga అనుకుంటూ ఉంటాము. అట్లాగా ఈసారి ఒక ఒక బంచ్ ఆఫ్ లిసనర్స్ ని మేము వీఆర్ గోయింగ్ టు టేక్ యూ ఆన్ స్టేజ్ అండ్ యు నో హూ యు ఆర్ ఐ సపోజ్ బై నౌ మీకు కమ్యూనికేషన్ వెళ్ళిపోయి ఉంటుంది అనుకుంటున్నాను నేను. అండ్ దాట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ మెగా పవర్ లీడర్ బోర్డ్. సో ఈసారి ఈ గేమ్ ని రేడియో నుంచి స్టేజ్ కి తీసుకెళ్తాం అనమాట. ఫైనల్స్ విల్ హ్యాపెన్ ఆన్ ద స్టేజ్. చూద్దాం హౌ దాట్ విల్ బి రిసీవ్డ్ అండ్ హౌ ఫన్ ఇట్స్ గోయింగ్ టు బి. కెన్ట్ వెయిట్ టు సీ ఆల్ దాట్. అండ్ మెగా పవర్ లీడర్ బోర్డ్ ఇస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ దోస్ థింగ్స్ దట్ వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు. అండ్ దాట్స్ brought to you by India Cash and Carry and Madeira and Masala. Irving lo unna restaurant and the grocery chain, this is a grocery store, this is India Cash and Carry. Ee madhya I think a couple of weeks ago they also brought lot of mangoes iskochar banginapalli maavarpadlo and then rasalu and rakrakal undine nenante aa rendu taste chesanu. I definitely enjoyed, but anyway aa topic lo kellakapodam better for now because it will lead somewhere else kabatti. But India Cash and Carry and Madeira and Masala restaurant, they also have a premium lounge akada. If you're somebody who likes partying after evenings or weekends with your friends and family, definitely this is one place you must check out. They have an awesome premium lounge and a bar paina in the restaurant, and ambiance is so nice and so pretty and so comfortable ga anpichindi when we went there and we checked them out. It is so cool. Definitely go check out and let us know what you think. అది విషయం. సరే మనం బ్యాక్ టు జాతర సంగతి వచ్చేస్తే, సో ఈ పర్టిక్యులర్ ఫైనల్ ఫినాలే గ్రాండ్ ఫినాలే ఆఫ్ దట్ గేమ్ విచ్ ఇస్ మెగా పవర్ లీడర్ బోర్డ్, అది సాటర్డేస్ అండ్ ట్యూస్డేస్ మీరు ఆడుతూ వస్తున్నారు. ఐఎమ్ షూర్ యూ ఆల్ నో అబౌట్ ఇట్. అండ్ ఆ గేమ్ లో నుంచి వచ్చిన ఫైనల్స్ ని మేము ఈవెంట్ రోజు స్టేజ్ మీద we'll play that grand finale final round anamata akkada. So we are very excited about it. It's a new thing, chudali etla vastundani. And danta patu a lot of other things are happening, and I want to remind you that Maitri's Indian restaurant, I'm sure if you have been in Dallas for a while then you know that this is one restaurant which has the hilltop views and the amazing location because it's very convenient. Irving lo untundi, they have very spacious patio seating and friends and family happy ga elli chillavachu. You can have awesome breakfast nunchi lunch buffet nunchi evening snacks nunchi they have awesome dinner menu and everything. Definitely check out Maitri's Indian Cuisine, now serving in Irving, South Lake and Frisco. అది సంగతి. దిస్ మోర్ విల్ టాక్ అబౌట్ ఇట్. ఇది మనం మాట్లాడే ముందర హియర్ ఇస్ అనదర్ సాంగ్ పాట వినండి. ఈ పాట ఏ సినిమాలో తెలిసినా కాల్ చేయొచ్చు. అండ్ ఐఎమ్ స్టిల్ హియర్ వెయిటింగ్ టు హియర్ ఫ్రమ్ యూ. మీకు ఆ 90s ఫ్యాషన్ గుర్తొస్తే ఆర్ 90s లైఫ్ స్టైల్ గుర్తొస్తే మీకేం గుర్తొస్తుంది? వాట్ ఇస్ దట్ వన్ థింగ్ ఇఫ్ యూ వాంట్ ఇట్ టు కమ్ బ్యాక్? ఫర్ ఎగ్జాంపుల్ నేనే మీకు క్వశ్చన్ ఇస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఎవరైనా మీకు ఆప్షన్ ఇచ్చి ఇఫ్ దే ఆస్క్ యూ టు ట్రేడ్ ఒక 1 week ఆఫ్ యువర్ టైమ్ లో మీ 1 week ని ఇన్స్టెడ్ ఆఫ్ లెట్స్ సే స్పాటిఫై పాడ్కాస్ట్ వీటన్నిటి బదులు ఇఫ్ సమ్ ఇస్ సేయింగ్ దట్ కెన్ యూ ట్రేడ్ దిస్ విత్ అ వాక్మెన్ ఆర్ యూ అప్ ఫర్ ఇట్? లెట్ మీ నో 972-636-1966.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
4: మనశ్శాంతి, మెంటల్ పీస్, మసాలా దోశ.
3: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476. Radio Surabhi Revisit.
5: Immigration anagane prashnalamayam, adoka vichitra valayam, vatiki ekeka samadhanam akulalla.
6: Roju edo okati kottaga tinalanipiste head to Desi Bites.
7: I asked you to come to our place.
8: Our place, Indian cuisine.
9: Thank you for being in our journey.
10: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
11: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ, ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family.
12: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ ఆర్డర్?
13: స్పెషల్స్ మాత్రమే అడిగిన.
12: ఇంకా ఉన్నాయి, చెప్పండారా. మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రియేట్ చేస్తున్నారంటే, అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గోటు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్ .com. పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్.

ఓకే, వెల్కమ్ బ్యాక్. అండ్ ఎస్, ఒక్కసారి నా శల్యం మొదలైతే ఎక్కడెక్కడికో తీసుకెళ్లిపోతూ ఉంటాయి ఆలోచనలు. డెఫినెట్ గా మనం చాలా దూరం ట్రావెల్ చేస్తూ ఉంటాం. శ్రీనివాస్ గారు, మీరైతే యూ యాక్చువల్లీ టుక్ మీ వే బ్యాక్ టు సమ్వేర్ సమ్వేర్, అండ్ నాకు చాలా చాలా జ్ఞాపకాలు అలాగే రిఫ్రెష్ అయిపోయినాయి అనమాట మైండ్ లోకి. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ కాల్. యా, సో ఇప్పుడు గుర్తొచ్చిన విషయాలు ఏంటి అంటే, చిరంజీవి గారి ఫ్యాషన్ సెన్స్ బ్యాక్ ఇన్ ద డే, అప్పట్లో సినిమాల్లో బ్యాగీ ప్యాంట్స్ కావచ్చు, హాఫ్ హ్యాండ్స్ కావచ్చు, ఆర్ పసివాడి ప్రాణం సినిమాలో, కాశ్మీర్ లోయలో పాటలో స్వెటర్లు కావచ్చు, ఇట్లాంటి ఫ్యాషన్ కూడా అంతా గుర్తు చేసుకున్నారు. అండ్ దాంతోపాటు అప్పట్లో చర్మాస్ వాజ్ అ థింగ్, చర్మాస్ లో ఏదో వెళ్లి కొనుక్కుంటే అసలు అబ్బా అసలు ఓ చర్మాస్ లో కొనుక్కున్నారు అనేది

దట్ వాజ్ మినీ మాల్ టైప్స్ రైట్. అసలు ఆ రోజుల్లో బ్యాక్ ఇన్ ద డే చర్మాస్ వాజ్ రియలీ రియలీ బిగ్. ఇప్పుడు అటువైపు తిరిగి చూస్తే అనిపిస్తుంది జీవితం ఎంత ఫాస్ట్ గా ఎంత దూరం లాక్కెళ్ళిపోయిందంటే తెలియదు కూడా తెలియకుండా. ఫ్రమ్ ద నేను ఇందాక అన్నట్టుగా దట్ కోటి సుల్తాన్ బజార్ ఆ ఏరియాలో వెళ్ళి అక్కడ బ్లాక్ మెటల్ జ్యువెలరీ కొనుక్కునే ఫేజ్ ద టైమ్స్ అండ్ అక్కడ ఆ బార్గెన్ అయ్యో రామ్ దట్ మెమరీ ఇస్ సంథింగ్ ఎల్స్. జస్ట్ ఒక్కసారి అది జస్ట్ టేక్స్ మీ సమ్వేర్ ఎల్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాల్. కీప్ దెమ్ కమింగ్. లెట్స్ కీప్ ద నాస్టాల్జీ అయితే కంటిన్యూ. ఇంతకీ ఎందుకు వచ్చింది నాస్టాల్జీ ఇవాళ మళ్ళా ప్రతిసారి ఇలాగా అంటే రెట్రో పాటలు వింటున్నాం అఫ్ కోర్స్ అదొక రీజన్. రెండోది ఏంటంటే వీఆర్ టాకింగ్ అబౌట్ హౌ జెన్ జీ హెస్ ఇట్ సీమ్స్ అండ్ ద మోస్ట్ పాపులర్ టాక్ బయట ఏంటి అంటే చాలా మంది అభిప్రాయపడుతున్న విషయం ఏంటంటే జెన్ జీ ఇస్ ఫాలోయింగ్ టువర్డ్స్ ఆర్ లీనింగ్ టువర్డ్స్ రెట్రో అని. They are leaning towards retro in terms of fashion, in terms of lifestyle, especially lifestyle, in terms of food, in terms of music and the experience and the movie and all that stuff. ఎట్లా అయింది అని అంటే దానికి వచ్చే థియరీ ఏంటి అంటే బేసిస్ ఆఫ్ ద థాట్ ఏంటి అంటే చాలా మంది ఇంటర్ప్రిట్ చేస్తున్నది it is because world has gone like super fast ga chaala dooram anni rakkalga jeevitham parigettunna time lo people want someone to listen to, someone to talk to, someone to be there, oka companion, oka compassion unna vaallu manalni manalaga vine vaallu ardham chesukodam anedi chaala dooram probably because ee elanti rojullo manam ratuktunnam ante manam maatlade ప్రతి మాట చాలా ఆచి తూచి వేచేసి అప్పుడు మాట్లాడవలసిన పరిస్థితి. జనరలీ ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉన్నా లేకపోతే మనగా ఇలా మైక్ ముందున్నా అప్పుడు చాలా వ్యవహారం చాలా క్లిష్టమైంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా వీల్ హ్యావ్ టు డీల్. కానీ నిజ జీవితంలో కూడా రోజువారీ జీవితంలో డైలీ లైఫ్ లో కూడా మనం ఇంటరాక్ట్ అవుతున్న ప్రతి వాళ్లతో ఫ్రెండ్స్ అవ్వచ్చు, బాగా తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే యూ కెన్ నెవర్ ఎవర్ take any moment easily. You have to be very very conscious, you have to be very very careful on how you are talking, how you are communicating, how you are saying things, because easily things will be misunderstood within no time. We'll talk more and there is more of course. Jatra gurinchi inka chala maatladali. By the way, ninnatto oka chala పెద్ద బాధ్యత మీలో చాలా మంది నెరవేర్చుకున్నారు. అదేంటి అంటే ఆర్జే అవార్డ్స్ నామినేషన్స్ మేము ఇచ్చాము మీకు అండ్ నిన్నటితో ఆ ఓటింగ్ పరంపరకి తెరదించేసాం అనమాట. సార్ నిన్న అయిపోయింది, క్లోజ్ అయిపోయినాయి ఓటింగ్. థ్యాంక్ యూ సో మచ్ వీ గాట్ సో మెనీ ఆఫ్ యూ టర్న్ అవుట్ టు స్పెండ్ యువర్ టైమ్, టేక్ అ మూమెంట్ అండ్ ఓట్ టు ఆల్ ఆర్ ఆర్జెస్. నాకు ఆ ఓట్లని చూస్తే అనిపించింది హౌ ఐ విష్ నేను కూడా ఒక నామినీని అయితే బాగుండు అని అంత. అండ్ నేను అన్నాను కూడా మా వాళ్ళతో నాకేమన్నా ఓట్లు వచ్చేవి కాదా అని, ఇఫ్ ఐ వాజ్ నామినేటెడ్ ఇన్ ఎనీ కేటగిరీ. But anyway, thank you so much for that lovely response and soon the results will be revealed. Maa vallandariki kuda chaala anxiety perigipothu untundi. Evarani naaku tappe unki evariki teliyadu result. So I'm excited and wonderful turnout and I'm so happy. Thank you so much. Srinivas garu meekosam ee paata.

అలాంటి సంగతి ఖుషి సినిమా నుంచి మీరు విన్న ఆ పాట వాజ్ స్పెషల్ రిక్వెస్ట్ శ్రీనివాస్ గారికి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ సచ్ మెమరీస్, ఆయన ఇందాక దాంతో దాని గురించి మాట్లాడుతున్నప్పుడు హీ ఆల్సో బ్రాట్ అ ఫ్యూ థింగ్స్ లైక్ యునో సినిమాలు ఎలా చూసేవాళ్ళం, లైక్ యునో వీసీఆర్ లో క్యాసెట్స్ తెచ్చుకొని అని జ్ఞాపకం చేస్తే నాకు యాక్చువల్గా యుఎస్ వచ్చిన కొత్తల్లో ఐ స్టిల్ రిమెంబర్ మేము అప్పుడు కూడా వెళ్ళి క్యాసెట్లు తెచ్చుకుని వీసీఆర్ లో చూసేవాళ్ళం బిగినింగ్ లో. మా ఇంటి దగ్గర ఒక దేశీ స్టోర్ ఉండేది, చాలా చిన్న దేశీ స్టోర్. అక్కడ ఒక అంకుల్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి సినిమాలు ఏమైనా ఇలా తెచ్చుకుని అప్పట్లో చూసాం బిగినింగ్ డేస్ లో. ఐ స్టిల్ రిమెంబర్ దోస్ డేస్. అండ్ యూనో ద రెడ్ బాక్స్, ఐఎమ్ ష్యూర్ మెనీ ఆఫ్ యూ విల్ రిమెంబర్. డ్రైవ్ లో వెళ్లేటప్పుడు పిల్లలకి మూవీ చూడాలి అని అంటే కార్లో, దట్ యూస్ టు బి అ థింగ్ ఆల్సో బ్యాక్ ఇన్ ద డే. ఓ గాడ్, లైఫ్ హెస్ కమ్ సో ఫార్ అనిపిస్తుంది వెనక్కి తిరిగి చూసుకుంటే. ఓకే, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఒకసారి క్విక్లీ మళ్ళీ మన ప్రకటనలు చూసేసుకుని కార్యక్రమాన్ని కంటిన్యూ చేసేద్దాం. అండ్ అఫ్ కోర్స్ యూఆర్ డెఫినెట్లీ వెల్కమ్ టు కాల్ మీ అండ్ షేర్ యువర్ నస్టాల్జియా, యువర్ ఫ్యాషన్. వాట్ ఫ్యాషన్ ఆర్ యూ రిమైండెడ్ ఆఫ్? ఎస్పెషల్లీ నస్టాల్జియాకి సంబంధించి, ఆ 90s టైమ్ కి సంబంధించి మనం ఫ్యాషన్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం బికాస్ సో మెనీ టాపిక్స్, డిస్ట్రాక్ట్ అయిపోతాం కాబట్టి అది సంగతి. సరే, మరి మైత్రీస్ రెస్టారెంట్ గురించి మనం ఇందాక మాట్లాడేసుకున్నాము. యాజ్ యూ ఆల్ నో, దే హ్యావ్ అ బ్యూటిఫుల్ patio seating, one of the largest patio seatings, and they have beautiful hilltop views and very convenient location in Irving. They are also now in South Lake and Frisco. Definitely visit them with your family and friends and for your fun times. Radio Surabhi Jatharalo, you all know that Kolatam is the most critical పార్ట్. కోలాటం మనం రెండో జాతర నుంచి మొదలుపెట్టినా సరే అది ప్రతి సంవత్సరం అది ఒక ఆనవాయితీ అయిపోయింది. జాతర సెలబ్రేషన్ ఎట్లాగైతే ఒక ఆనవాయితీ అయిపోయిందో అట్లాగా ఇది కూడా. సో ఈసారి ఏం చేసామంటే కోలాటం వీ మేడ్ ఇట్ ఫార్ ఫ్రీ, వీ వాంటెడ్ టు ఇన్వైట్ ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే వచ్చే సంవత్సరం 5వ సంవత్సరం అవుతుంది, 5th ఇయర్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం మనం. సో దానికి ఒక చిన్న థాట్ మైండ్ లో పెట్టుకుని దానికి ప్రెప్ గా ఈ కోలాటం వీడియో ఒకటి తయారు చేయించుకుని ఆ వీడియోని అప్పుడు వాడాలన్నది ఒక ఆశ. అందుకని మీ అందరినీ వీఆర్ ఇన్వైటింగ్ యూ ఫార్ ఫ్రీ. యూ కెన్ జస్ట్ కమ్, ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ రిజిస్టర్ సో దట్ వీ కెన్ కోఆర్డినేట్ అండ్ ప్లాన్ ఎంత మంది ఉన్నారన్న దాన్ని బట్టి. There are also some professional dancers that are choreographer, our partner, dance partner from Nach 5 Entertainment, Sudesh and Roshni. They are bringing a bunch of professional dancers.

మేము అందరం కలిసి వీఆర్ గోయింగ్ టు డూ అన్ అమేజింగ్ కొలాటం వీడియో. అది చాలా చాలా ఎక్సైట్మెంట్ తో కూడుకునే వీడియో అవ్వబోతుంది. అండ్ నేను ఒక చిన్న గ్లిమ్స్ కూడా ఇచ్చాను మీకు అందరికి అబౌట్ ద కొలాటం మ్యూజిక్. మేబీ ఇన్ సమ్ టైమ్ ఐ ట్రై టు ప్లే దట్ మళ్ళీ ఇంకొంచెం అది ఆ గ్లిమ్స్ ఆఫ్ ద మ్యూజిక్ మళ్ళీ నేను ప్లే చేస్తాను మీకు. ఇట్స్ వెరీ వెరీ వెరీ వెరీ కేమ్ అవుట్ చాలా చాలా బాగుంది. ఎంత మంచి వైబ్రేషన్ ఎంత ఫీల్ ఉందంటే ఆ మ్యూజిక్ లో చాలా చాలా బాగుంది. సో అది విషయం. మరి మీరు గనక ఇప్పటిదాకా రిజిస్టర్ చేసుకుని ఉండకపోతే ఐ థింక్ వి జస్ట్ హ్యావ్ ఫ్యూ మోర్ డేస్ టు గో బికాస్ రైట్ నౌ వీఆర్ ప్లానింగ్ కోలాటం ప్రాక్టీసెస్ ఆల్మోస్ట్ టువర్డ్స్ ది ఎండ్ వచ్చేసాయి. కొరియోగ్రఫీ అయిపోయింది, ఫుల్ వీడియో కొరియోగ్రఫీ కూడా అయిపోయింది. సో హరి అప్ అండ్ డూ రిజిస్టర్. వి జస్ట్ హ్యావ్ సమ్ మోర్ టైమ్, జస్ట్ క్విక్లీ ఫినిష్ ఇట్ ఆఫ్. దాట్ వే వీఆర్ ఓన్లీ 15 డేస్ అవే. వెరీ సూన్ ఇన్ పర్సన్ ప్రాక్టీసెస్ కూడా అయిపోతాయి. యూ ఆల్ కెన్ హ్యావ్ ఫన్ ఆఫ్ కోర్స్. అంటే ప్రాక్టీస్ చేయకపోతే మేము రాకూడదు అంటే డెఫినెట్లీ రావచ్చు. యూ కెన్ డెఫినెట్లీ బీ పార్ట్ ఆఫ్ ఇట్. కాకపోతే ముందే మీకు కొరియోగ్రఫీ తెలిస్తే చాలా బాగుంటుంది అనేది మా ఇంటెన్షన్. అది విషయం. సరే మళ్ళీ మనం మాట్లాడుకుందాం వాటి గురించి. హియర్ ఇస్ అనదర్ సాంగ్. ఇందాక నాకు గుర్తు చేశారు కాబట్టి ఈ సినిమాలో పాట వేయకుండా ఉండలేకపోతున్నా నేను. శ్రీనివాస్ గారు తప్ప ఎవరైనా సరే ఈ సినిమా ఏదో ఐడెంటిఫై చేయొచ్చు. పాట ఐ కెన్ బెట్ ఆల్మోస్ట్ ఈ మధ్య కాలంలో అయితే గ్యారంటీగా వినుండరు ఈ పాట అని నేను అనుకుంటున్నాను. అన్లెస్ అండ్ అంటిల్ రవి వేసింటే తప్ప ఛాన్స్ లేదని అనుకుంటున్నాను. లెట్స్ సీ ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే 972-636-1966. అండ్ ఆఫ్ కోర్స్ ఐఎమ్ వెయిటింగ్ టు హియర్ యువర్ నాస్టాల్జియా వేర్ ఇట్ టేక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యాషన్.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్

ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో శిల్పి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట అయినా బాగుంటుంది. ఓ పాపా లాలీ

0: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, అర్వింగ్, క్యాజినెట్, సిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. రేడియో Surabhi revisit.
1: పళ్ళు చూపమంటున్నా.
0: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
2: చాలా పగడ్బందీ అప్లై చేశారండి ఇవన్నీ.
0: స్పైస్ రేక్ ఉంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు.
3: ఆయా హలీ, రుమాలి రోటీ, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. PMR Indian Cafe.
4: Thank you for being in our journey.

వెల్కమ్ బ్యాక్ టు సిర్వి డిటోర్ విత్ మీ రాజేశ్వరి. అండ్ మనము 2 గంట కార్యక్రమం మొదలయ్యి కాసేపు అయిపోయింది కాబట్టి లెట్స్ టేక్ అ క్విక్ లుక్ అట్ ట్రాఫిక్ అండ్ ట్రాఫిక్ తర్వాత మళ్ళీ కార్యక్రమాన్ని కంటిన్యూ చేసేద్దాం మనం. అయితే నాకు ఇంతకు ముందు మనం విన్న పాట అమ్మ దొంగ సినిమాలది ఆ పాట, అండ్ చిత్ర గారు అండ్ శైలజ గారు ఇద్దరు కలిసి పాడతారు ఆ పాట, ఇద్దరు హీరోయిన్లు కదా. నాకు విన్న ప్రతిసారి ఒక థాట్ ఏమొస్తుందంటే శైలజ గారి వాయిస్ ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్, చాలా బాగుంటుంది, కానీ ఇట్ హ్యాస్ మోర్ లైక్ అ ఫోక్ నాచురల్ ఫోక్ టచ్ ఉంటుంది ఆవిడ వాయిస్ లో. దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ఎ టింజ్ అన్నమాట, అది కొంచెం ఎక్కువ ఫోక్ కి బాగుంటుందేమో అని అనిపించేలాగా అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. బట్ లెట్స్ టేక్ ఎ లుక్ అట్ ద ట్రాఫిక్. ట్రాఫిక్ ఏమంటుంది అంటే ఇట్స్ నాట్ సూపర్ బ్యాడ్. మన రెగ్యులర్ రౌట్స్ ఆర్ ఆల్వేస్ రెగ్యులర్ రౌట్స్ కాబట్టి లైక్ 75 knots ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ గోయింగ్ ప్రిటీ బిజీగా ఉంది, కానీ అంత ప్యాక్డ్ లేదు, ఇట్స్ ఆల్ మూవింగ్ ట్రాఫిక్. అండ్ 75 South అక్కడక్కడ చిన్న చిన్న పాకెట్స్ ఆఫ్ కంజెషన్ ఉంది, బట్ ఫ్లోయింగ్ ట్రాఫిక్ ఆల్ త్రూ. 35 South ఒక 183 ర్యాంప్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 530 West వరకు కూడా దేర్ ఇస్ ఒక స్ట్రెచ్ అంతా కూడా కొద్దిగా కంజెషన్ ఉంది, కానీ అక్కడ కూడా మూవింగ్ ట్రాఫిక్, ఇట్స్ నాట్ సూపర్ బ్యాడ్ అండ్ ఇట్స్ డెఫినెట్లీ డూఅబుల్. 35 South ఇస్ లుకింగ్ ఫైన్. అండ్ ఇటువైపు 121 South మూవింగ్ ట్రాఫిక్ అగైన్. 121 North ఇస్ ఆల్సో మూవింగ్ ట్రాఫిక్, ఇట్స్ ప్రిటి మచ్ గ్రీన్, చాలా వరకు గ్రీన్ గా అనిపిస్తుంది. 535 South ఒక చోట ఇల్లినాయ్ అవెన్యూ ఎగ్జిట్ 424 అటువైపు ఒక యాక్సిడెంట్ జరిగి ఒక నాట్ యాక్సిడెంట్ ఇట్స్ డిజేబుల్డ్ వెహికల్ ఉండి క్లియర్ అయింది. సో బేసికల్లీ చిన్న పాకెట్ ఆఫ్ కండిషన్ ఉండింది కొంచెంసేపు. రైట్ నౌ దాని ఇంపాక్ట్ ఇంకా కొద్దిగా ఉంది, ఐఎమ్ షూర్ వెరీ సూన్ దట్ విల్ బి క్లియర్ టు. సో అది విషయం. నేనేం చేస్తానంటే ఇప్పుడు మీకు ఒక సీన్ వినిపిస్తా. ఈ కాన్వర్సేషన్ ఈ సీన్ లో జరుగుతున్న ఈ కాన్వర్సేషన్ ఏ సినిమాలోది అని మీరు గనక ఐడెంటిఫై చేస్తే కాల్ చేసి నాకు చెప్పండి. హియర్ యు గో. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా

0: మీకు మా అమ్మాయి తెలుసా?
1: ఎవరు?
0: బుద్ధి.
1: ఆ బుద్ధి.
0: అవునులే, ఎంతో మంది చదువుకుంటున్నారు, నీకెలా తెలుస్తుంది? అవును, ఆడపిల్లల హాస్టల్ ఉంది, అదైనా తెలుసా?
1: ఏ హాస్టల్?
0: అదేంటంటే అది
2: ఇంకొంచెం విన్నారండి, టక్ మని స్ట్రైక్ అయిపోతుంది. ఓకే, ఇది కూడా వినేసి చెప్పేసేయండి.
1: ఆ హాస్టల్ నేను మర్చిపోయానండి. ఆ హాస్టల్ నాకు తెలిసిన అమ్మాయి ఉందండి. అమ్మాయి అంటే అలాంటి అమ్మాయి కాదండి, బాగా ఇగో ఉన్న పిల్ల.
0: ఏంటది
1: ఇగో
0: అంటే?
1: ఆ ఇగో ఇగో అంటే చెప్పాలి, అంతే నేనే అనుకోడు.
0: ఓ
1: ఆ తను చేసిన తప్పే అయినా, తను తప్పు చేసిన తను తెలుసు, అయినా సార్ అడగదు.
0: ఓహో
2: తెలుసు కానీ అడగదు. ఎంతకి సినిమా పేరు తెలిస్తే కాల్ చేయండి. ఐఎమ్ గెటింగ్ కాల్స్, ఐల్ టేక్ దెమ్ ఆఫ్ యువర్ హియర్. యు గో, ఎంజాయ్ ద సాంగ్.
3: అభ్రమధమ్మున విభ్రమ విలసిత శుభ్ర కౌముదీ దీపికా,

0: వెల్కమ్ బ్యాక్ టు సుర్బి డిటోర్. ఎస్, అంత అంత ఈజీ క్వశ్చన్ అడిగితే ఎవరైనా చెప్పేస్తారు. దట్ ఈస్ సో రైట్. మనం అందులో సినిమా నుంచి పాట కూడా విన్నాం కాబట్టి, ఎస్, ఖుషి సినిమా నుంచి మనం విన్న ఆ కాన్వర్సేషన్ తర్వాత హియర్ ఈస్ ద నెక్స్ట్ వన్. ఇది కూడా చాలా ఈజీది అడుగుతున్నాను నేను, చాలా చాలా ఈజీ. ఇలా వినగానే చెప్పేచ్చు. మోస్ట్ పాపులర్ నాగార్జున ఫ్యాన్స్, హియర్ యు గో.
1: క్యాప్షన్ బాగుందే
2: కానీ నీ సెలక్షన్ బాగాలేదు.
1: మీ పిన్ని గురించేనా? ఇప్పుడు అనుకుని ఏం లాభం రా?
2: నువ్వు చాలా తెలుగుగా మాట్లాడుతున్నావు.
1: నేను తెలుగులో మాట్లాడుతున్నాను.
3: ఏంటి నాన్న అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా?
2: మీ ఆయన పద్ధతి బాగాలేదు పిన్ని.
3: మళ్ళీ ఏం చేశారు?
2: ఉన్న ఆడవాళ్ళు సరిపడిని కొత్తగా ఇంకో అమ్మాయిని అపాయింట్ చేశాడు.
3: నువ్వు డిస్మిస్ చెయ్యి.
1: మరి నేనేం చేయను?
3: మీరు టిఫిన్ చేయండి.
1: మీరు నోరు మూసుకోండి. ఆ అమ్మాయి గురించి మీకు తెలీదు. ముద్ర యాడ్ ఏజెన్సీలో 35,000 జీతానికి పనిచేస్తుంటే బతిమాలి 30,000 ఒప్పించి తీసుకొచ్చాను.
2: 30,000? 3,000 ఇస్తే పని చేయడానికి కత్తులు అనుకున్నాడు. బోళ్ళు మంది అడుగుతారు.
1: కత్తుల్ని కొడవాళ్ళని పెట్టుకోవడానికి మన కమ్యూనిస్ట్ కార్యాలయం కాదు నాన్న, యాడ్ ఏజెన్సీ.
3: అయితే మాత్రం ఆ అమ్మాయికి అంత జీతం అవసరమా?
1: అలాంటి వాళ్ళు కంపెనీని పైకి తీసుకొస్తారే.
2: నేను తీసుకురాలేమా?
1: తీసుకొచ్చావు.
0: ఈ కాన్వర్సేషన్ ఇంతకన్నా వినక్కర్లేదు, ఎందుకంటే సినిమా అలా అలా టిప్స్ మీద ఉంటుంది. ఈ సినిమాలో ఎస్పెషలీ డైలాగ్స్ అన్ని అందరికీ టిప్స్ మీద ఉంటాయి. కాల్ చేసి చెప్పేసి 9726361966.

0: వెల్కమ్ బ్యాక్. శివా సినిమా నుంచి మనం విన్న ఆ పాట అండ్ ఇందాక అడిగిన ప్రశ్నకి నాకు సరైన ఆఫీసులు సరైన సమాధానం వచ్చేస్తుంది. మన్మధుడు మహేష్ గారు, మహేష్ గారు ఫోన్ చేసి మన్మధుడు సినిమా అని ఐడెంటిఫై చేశారు. అండ్ ఎస్, అనిత గారు వెరీ వెల్. అండ్ లాస్ట్ వీకెండ్ వీ హ్యాపెన్ టు బి అట్ ఇండియా బజార్, ఇండియా బజార్ ఆస్టిన్ లొకేషన్ గ్రాండ్ ఓపెనింగ్ కి అక్కడికి వెళ్ళాం. సమ్ ఆఫ్ ద టీమ్ మెంబర్స్ వి వెంట్ దేర్ అండ్ వీ హ్యాడ్ సో మచ్ ఫన్. బెస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఆస్టిన్ నుంచి వింటూ ఉన్న కొంతమంది లిజనర్స్ అక్కడికి వచ్చి కలవటం అండ్ అక్కడ కలిసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మన లిజనర్స్ అయిపోవటం, దట్ ఈస్ ద వండర్ఫుల్ థింగ్ దట్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. అండ్ ఇఫ్ యు ఆర్ సమ్వన్ హూస్ రైట్ నౌ ట్యూన్డ్ ఇన్ ఫ్రమ్ ఆస్టిన్, విడ్ లవ్ టు హియర్ ఫ్రమ్ యూ. చందన గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్లీ మీటింగ్ యూ అట్ ఆస్టిన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండ్ షేరింగ్. అయితే మీరు చెప్పిన దాంట్లో ఒకటైతే కరెక్ట్ గా నేను కూడా ఐ థాట్ ఆఫ్ ఇట్ ఆల్సో. సో అప్పట్లో ఒక వచ్చే ఫ్యాషన్ లైక్ 90s ఫ్యాషన్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి అప్పట్లో ఉన్న ఫ్యాషన్ లో యూనో బ్యాగీ ప్యాంట్స్ ఆర్ బెల్ బాటమ్స్, అంతకు ముందు బెల్ బాటమ్స్ అండ్ దెన్ మెగా స్లీవ్స్ అండ్ దాట్ వాజ్ అ ఫ్యాషన్ ఎట్ ఎ టైమ్. పఫ్ స్లీవ్స్ అండ్ ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు రొటేట్, ఆబ్వియస్లీ ఫ్యాషన్ రొటేట్స్ అండ్ దెన్ కమ్స్ బ్యాక్ కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్ అయినాయి. బట్ దెర్ ఇస్ ఆల్సో అనదర్ టేక్ టు ఇట్. ఎందుకు మాట్లాడుతున్నాం అన్నది ఇందాక నుంచి నేను అక్కడక్కడ మెన్షన్ చేస్తున్నాను, విల్ కమ్ బ్యాక్ టు ఇట్ ఇన్ అ బిట్. బట్ నేను నెక్స్ట్ మీకు వినిపించబోయే ఈ సీన్ ఏ సినిమాలోదో మీరు ఐడెంటిఫై చేయండి. జాగ్రత్తగా వినండి, యూ మేక్ ఇట్ కన్ఫ్యూజ్డ్. సో విని కరెక్ట్ గా ఆన్సర్ చేయండి. నాకు చాలా ఈజీ కరెక్ట్ గా పోల్చుకుంటే. హియర్ యు గో.
1: భయ్యా నేనేం చేసినా తెలుసా, మా ఆవిడ పూజ చేసుకోవడానికి 5 గంటలకి అలారం పెడితే నేను 2 గంటలకి మార్చేసా. అది లేచి పూజ మొదలు పెట్టి గంట కొట్టేసరికి పక్కింటోళ్ళు లేచి బండ పూజ పెట్టేశారు.
2: నమస్కారం సార్.
1: ఐరామూర్తి, టూర్ ప్లాన్ ఏం చేసావు?
2: మడిసమ్మ గారు ఫ్రాంక్ఫర్ట్ కి, కీరవణ గారు జూరిక్ కి, దేవిశ్రీ ప్రసాద్ గారు బెర్లిన్ కి డైరెక్ట్ గా వచ్చేస్తారు సార్. మన ఆర్టిస్ట్ ఆ ప్లేస్ తీసుకెళ్లి తీసుకొస్తాం సార్. ట్రైన్ టికెట్ కూడా బుక్ చేశాను సార్.
1: సరేరా, రెమ్యునరేషన్ సంగతి ఏంటి?
2: జస్ట్ పీనట్ సార్, తలా 2 లక్షలు.
1: 2 లక్ష పీనట్ సార్? ఉండవు సార్, లోపల రమ్మని ఇంటర్వ్యూ చేయాలి.
2: అంటే
1: అన్నీ రెడీ అయినా?
2: ఇదే ఈ సైడ్ పొలం వల్ల ఒకసారి వచ్చినాడు మళ్ళీ రానంటున్నారు.
1: వీళ్ళందరినీ తీసాడు మీ నాన్న తంటాలు పడ్డాను తెలుసా అండి?
2: అంటే వాళ్ళు స్టేజ్ మీద ఏం చేస్తారో మాకు తెలియక్కర్లేదా?
3: పీటర్ సెండ్ దెమ్ 1 by 1.
2: ఏమయ్యా, లోపలికి వచ్చేటప్పుడు డోర్ తీసుకుని రావాలని తెలీదా?
4: మీరు నా మీద ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో.
2: హ్యాండిల్ సైజ్ సరిపోయిందో లేదో చూస్తున్నా.
1: సరిపోయిందా?
2: బాగా.
1: వాట్స్ యువర్ టాలెంట్?
2: ఏముంది డోర్లు గుద్దుకోవటం?
4: నో, ఐఎమ్ డాన్సర్.
1: ఆ డాన్స్ ఏముంది, వ్యవహారం చేస్తున్నారు.
4: యూ నో మై స్పెషాలిటీ.
2: ఏంటో?
4: సింగిల్ లెగ్, వంటి కాలం మీద డాన్స్ చేస్తా.
2: రియలీ? వి వాంట్ టు సీ దట్ సింగిల్ లెగ్ డాన్స్.
4: ఐ విల్ గివ్ ద ఛాన్స్. కెన్ ఐ
1: టేక్ ఇట్?
4: థాంక్యూ.
5: When I switched to Allstate, I saved.

0: బ్యాక్. మనము కమర్షియల్ బ్రేక్ కి చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి కాసేపు మాట్లాడేసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్లీ వచ్చాక కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్. ఎస్, దట్ వాజ్ నమో వెంకటేష్. దట్ ఈస్ అ సూపర్ ఫనీ కామెడీ సీన్. కాకపోతే కొన్ని కొన్ని సినిమాలు నాకు ఎట్లా అనిపిస్తాయి అంటే దిస్ లాట్ ఆఫ్ బాడీ షేమింగ్ దట్ హ్యాపెన్స్ అండ్ దాన్ని ఒకలాంటి కామెడీ లా కన్వర్ట్ చేసిన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. సమ్ హౌ నేను అంత ఎంజాయ్ చేయను. దట్స్ పర్సనల్ ఒపీనియన్. ఎనీవే, సో మనం ఏం మాట్లాడుతున్నాము ఇవాళ అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ అ లిటిల్ నాస్టాల్జియా, బికాస్ ఎనీవే ఇట్ ఈస్ అ రెట్రో షో డే టుడే, రెట్రో సాంగ్స్ డే. సో థర్స్డే కాబట్టి రెట్రో పాటలు వినే అవకాశం ఉంది కాబట్టి నాస్టాల్జియా లిటిల్ టచ్. అండ్ దానికి కారణం ఏంటి అంటే హౌ జెన్ జీ ఈజ్ ఆప్టింగ్ ఆర్ లీనింగ్ టువర్డ్స్ లిటిల్ నాస్టాల్జియా ఆర్ రెట్రో స్టైల్ అవ్వచ్చు, లైఫ్ స్టైల్ అవ్వచ్చు, ఫుడ్ చాయిసెస్ అవ్వచ్చు, ద వే మ్యూజిక్ కనెక్ట్స్ దెమ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అలాంటివి చాలా టాపిక్స్ ఉన్నాయి. విల్ టాక్ అబౌట్ దట్ అండ్ సింపుల్ టాపిక్స్ అండ్ రియల్ టాపిక్స్. లెట్స్ కంటిన్యూ దిస్ కన్వర్సేషన్ రైట్ ఆఫ్టర్ దిస్ షార్ట్ కమర్షియల్ బ్రేక్. ఐల్ బి బ్యాక్. స్టే ట్యూన్డ్, డోంట్ గో ఎనీవేర్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 6 PM.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
3: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా ఖాళీ చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్ వన్ నేమ్ టు Hareli, Hareli, bringing the taste of home closer to you.
4: అదే 9 to 5 సేమ్ డెస్క్ సేమ్ రొటీన్ మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్ ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com ఇండియా బజార్ ఫ్రాంచైజీ యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
5: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all.
6: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. India Today, USA.

బ్యాక్ టు సిర్వి డిటోర్ విత్ మీ రాజేశ్వరి. ఇందాక మీరు విన్న పాట ఆవిడ మా ఆవిడే అనే సినిమా నుంచి మీరు విన్న పాట. సో మరి నేను వినిపించిన కాన్వర్సేషన్ కి సంబంధించి డి యు నో విచ్ వన్ ఆ మూవీ పేరు? నాకైతే సమాధానం వచ్చేసింది. ఐ హ్యావ్ మై ఆన్సర్స్ విత్ మీ. సో నేను అది రివీల్ చేసే లోపల లెట్ మీ గెట్ బ్యాక్ టు మన ప్రకటనల వైపు ఇంకొకసారి వెళ్ళొచ్చేద్దాము. అండ్ రేడియో సుర్భీస్ జాతర ఇస్ కమింగ్. ఇందాక చెప్పినట్టుగా ఆర్జే అవార్డ్స్ కి మీరు ఇచ్చిన అమేజింగ్ రెస్పాన్సెస్ సో సో సో ఆసమ్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ది హార్ట్. సో అవార్డ్స్ నిన్న క్లోజ్ అయిపోయినాయి కానీ ఒక నామినేషన్ స్టిల్ ఓపెన్, విచ్ ఇస్ కమ్యూనిటీకి సంబంధించి మీకు తెలిసిన వాళ్ళు, మీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు, ఎవరైనా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఇఫ్ యూ కమ్ అక్రాస్ ఎనీబడి హూ వుడ్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు ద కమ్యూనిటీ ఇన్ ద లార్జర్ వే వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్, అలా వాళ్ళ టైమ్ ని, వాళ్ళ ఎమోషన్ ని, వాళ్ళ వాల్యూస్ ని మీతో షేర్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళని నామినేట్ చేయండి. వి వాంట్ టు రికగ్నైజ్ దెమ్ ఎట్ జాతర దిస్ ఇయర్. అండ్ ప్రతిసారి జాతరలో ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ ఎవర్ నోటీస్డ్ కానీ వీ

give away something called Nemali Awards. Nemali Awards కూడా something similar. కాకపోతే we look at much detail level లో చూస్తాము ఎవరిని సెలెక్ట్ చేస్తున్నాము ఈసారి అవార్డ్స్ కానీ. ఎవ్రీ ఇయర్ ముగ్గురు చాలా ప్రముఖుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి Nemali Awards ఇస్తాం అన్నమాట. సో వాట్ వీ లుక్ ఫార్ ఇస్, బికాస్ వీ ఆర్ అ స్మాల్ బిజినెస్, వీ ఆబ్వియస్లీ లుక్ ఫర్ సమ్వన్ హూస్ యునో వెరీ సక్సెస్ఫుల్ ఇన్ దేర్ ఇన్ దేర్ ప్యాత్, ఇన్ దేర్ జర్నీ. సక్సెస్ కి మెజర్ రకరకాలుగా ఉంటుంది, కాబట్టి వీ టేక్ ఎవ్రీథింగ్ ఇన్ టు కన్సిడరేషన్. సో అన్కన్వెన్షనల్ ప్యాత్ లోకి వెళ్లి వాళ్ళ డ్రీమ్ ని, వాళ్ళ ప్యాషన్ ని పర్సూ చేస్తూ ఒక నలుగురికి ఉపాధి కల్పించగలిగి ఆర్ నలుగురిని ఇన్స్పైర్ చేయగలిగిన వాళ్ళు ఎవరున్నా ఉన్నారు అంటే వాళ్ళని ఖచ్చితంగా రికగ్నైజ్ చేస్తాం. అలాంటి ఒక ఎఫర్ట్ ఇస్ Nemali Awards. అండ్ దాంతోపాటు వీ ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ స్టార్ట్అప్ స్ట్రీట్ దిస్ ఇయర్. ఈసారి స్టార్ట్అప్ స్ట్రీట్ ఇస్ వెరీ significant for us. Enduku ante ee startup street lo mem em chestam ante we are bringing young entrepreneurs again, entrepreneurial journey ni encourage chese uddesham, and we are partnering with somebody which we will be revealing soon. Right now we can't say as yet endukante idi commitment ki sambandhinchina vishayam kabatti we are just waiting on the final words. Vachin tarvata we'll reveal whom we are partnering with, somebody really big, and really you'll be happy to know. So we'll startup street lo we will be bringing you a couple of young entrepreneurs, high school entrepreneurs avachu, 20s lo unnavallu avachu, college lo unnavallu, or right after college me start chesina mee pillalu friends meek telsina vaallu evaraina sare, if you know anybody definitely you can refer them to the startup street. Indulo mem em chestam ante vaalla business ni showcase chestamu, and they will get a lot of exposure at jatara, and vaalla business ki mileage ostundi, and vaalla idea ki sambandhinchi they will get a lot of first hand information, and that will definitely boost their confidence. Again, young entrepreneurs ni encourage cheyadaniki ee effort anamata. So that is also another big thing coming for Jatra this year. But of course, you all know about Sitaram Kalyanam. Sitaram Kalyanamlo meer ganaka participate cheyali anukunte call cheyandi. We'll talk about it. Ela cheyali enti manam maatladam. For more information, radiosurbhi.com/RSJ. Here is another request. Beautiful, beautiful paata. Ee paata cinema pertesthe call cheyandi.

0: ఐతే సినిమా నుంచి మనం విన్న ఆ పాట. అయితే ఈ పాటలో ఉన్న లిరిక్ వల్ల ఇది చాలా ఇట్ ఫీల్స్ లైక్ అ వెరీ జెన్జీ సాంగ్ రైట్ నౌ అనొచ్చు, బికాస్ వెరీ యూత్ఫుల్. యూత్ అనే ఫేజ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రతి టైంలో కనెక్ట్ అయ్యేది అది. ఎందుకంటే కళలు ఆశలు మనకి ఇలా ఉంటే ఎలా ఉంటుంది, మనం ఇప్పుడు ఇప్పుడు చదువు అయిపోయింది నా, ఇప్పుడు రైట్ నౌ మెనీ కిడ్స్ ఆర్ గ్రాడ్యుయేటింగ్ ఆల్సో, సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ దోస్ గ్రాడ్యుయేట్స్. ఆఫ్ కోర్స్ లాట్ ఆఫ్ డ్రీమ్స్, లాట్ ఆఫ్ థాట్స్, లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్, లాట్ ఆఫ్ ఎమోషన్స్ దే గో అలాంగ్ విత్ కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రపంచంలో కాలు పెడుతున్న ఆ ఫేజ్ లో. అగైన్ ఇది మళ్ళా మనం నాస్టాల్జియా 90s టైమ్ లో కనుక తీసుకెళ్తే, ఆఫ్ కోర్స్ ఐ కెనాట్ స్పీక్ ఫర్ 90s లో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళ గురించి, బట్ డెఫినెట్లీ ఐ కెన్ స్పీక్ ఫర్ లైక్ యూ నో టువర్డ్స్ ద లేట్ 90s ఆర్ 2000s టైమ్. We used to, I still remember the time when we used to go bandi meeda iddaru muguru don't ask me three ane enti ani, of course we all know, but velli okokka building chusukuni ekkadekkade ee office undan chusukuni resume lu print out teeskuni avi flyers panchinattu okokka chotike elli isthu undadam, the whole journey, that experience adantha gurtustundi naaki paatu vintu unte, because you know aa paatlo మన సిరివెన్నెల గారి అద్భుతమైన సాహిత్యం లాగా నిజంగా మనకు కూడా ఒక అందరికీ ఉంటుంది ఇట్లాంటి ఒక కోరిక అయితే డెఫినెట్లీ అందరికీ ఉంటుంది. ఏంటంటే మనకు కూడా ఒక అలీబాబా ఉంటే, మనతో పాటు ఒక అల్లావుద్దీన్ జీనీ ఉంటే ఇంకా అంతకన్నా ఏం కావాలి అని అనిపిస్తుంది. అప్పుడు ఇలాగైనా ప్రతిరోజు ఎలాగైనా ఏదో రోజు మనదే రాదా అనే ఒక ఆశ ఉంటుంది. ఫర్ ష్యూర్ డెఫినెట్లీ దిస్ ఇస్ సచ్ ఎ లవ్లీ కాంపోజిషన్ అండ్ సీతారాం శాస్త్రి గారి అద్భుతమైన రచన ఇది. ఆఫ్ కోర్స్ 20వ తారీఖు అంటే నిన్న ఆయన పుట్టినరోజు, ఆయన జన్మదినం సందర్భంగా చాలా మంది మంచి మంచి కార్యక్రమాలు చేశారు అండ్ మంచి పాటలు వేశారు. ఆనెస్ట్లీ వాళ్ళు అనిపించింది నాకు చాలా, ఐ వాస్ థింకింగ్ హౌ అబౌట్ ఐ డూ ఐ స్పెషల్ ఆన్ సీతారాం శాస్త్రి గారు అని. కాకపోతే multiple reasons, we'll come back to it another day for sure very soon, but such a lovely composition. Thank you ipatan ignapakam chesinanduku and nen malla vinagaliginanduku aithe cinema nunchi meer vina aa paata. Okay, so let me play the next comedy clip. Idi vini cinema peru mi nak cheppandi 972-636-1966.
1: నేను చూడవాడిగా, నేను కడగలేదా తిన్నానంటే నువ్వే కొడుకు.
2: ఎందుకు కడగటం?
1: సబ్బు వేస్ట్.
3: మూర్తి గారు, మూర్తి గారు
4: చూసా, ఒక్క పేరు పిలిస్తే ముగ్గురు వచ్చారు. ఇది పద్ధతి అంటే.
3: కానీ పిలిచిన మాత్రం రాలేదు.
4: అదో పద్ధతి.
3: మూర్తి గారు లేరండి?
1: మూర్తి గారు ఆయన బ్రదరు, వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో గ్రూప్ వేసుకుంటే అక్కడికి వెళ్ళారండి. మీరు
4: మగపిల్లి వారి తరపు నుంచి వచ్చా
1: అంటే

0: ఉన్నాడండి, ఈయనకి ఓ నాన్న ఉన్నాడండి. అదృష్టం కొద్ది ఈళ్ళ నాన్నకి ఓ నాన్న ఉన్నాడండి. ఈళ్ళ నాన్న నాన్న ఆళ్ళ నాన్న నాన్న అన్నదమ్ములు పెట్టలేదు. వీడి అదృష్టం కొద్ది వీడికి ఒక వెళ్ళ ఉందండి, అది నా చెల్లెలండి. నా దురదృష్టం కొద్ది నేను వీడికి బావలేండి.
1: ఇంతకి మీ పెళ్లి కొడుకు ఏమవుతారో చెప్పలేదు?
0: అయితే మీకు అర్థం కాలేదన్నమాట, పెళ్లి కొడుకు నాన్న
1: అంత అక్కర్లేదు.

ఎస్ ఇంతకు ముందు మీరు విన్న ఆ క్లిప్ అఫ్ కోర్స్ నువ్వు నాకు నచ్చావు సినిమా నుంచి ఇంత పాపులర్ సినిమా నుంచి వినిపిస్తుంటే మీరు చెప్పలేకపోతే దట్ ఈస్ ఆశ్చర్యం, చెప్తే ఆశ్చర్యం కాదు. ఓకే క్విక్లీ లెట్స్ గో బ్యాక్ ఆన్ టు ద టాపిక్. మనం కాసేపు ఒక నిమిషం మాట్లాడుకుందాం, ఆ తర్వాత మళ్ళీ పాట విందాం. యాక్చువల్లీ మనకి మాట్లాడుకుని పాట వినేది టైం లేదు కాబట్టి ఒక పని చేద్దాం, ఫస్ట్ పాట వినేసి క్విక్లీ వచ్చేసేయండి, ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం. మనం మాట్లాడుకునే కాన్వర్సేషన్ లోకి ఇంకా కొన్ని క్లిప్స్ ఉన్నాయి మీకోసం నేను రెడీ చేసినవి, అవి కూడా వినేద్దాం. స్టే ట్యూన్డ్ విత్ మీ ఆల్ ద వే టిల్ 7 PM అండ్ రైట్ నౌ యూఆర్ లిస్నింగ్ టు సర్వీ డిటూర్ విత్ మీ రాజేశ్వరి. నేను మీతో పాటు 7 దాకా ఉంటాను, 7 నుంచి 9 దాకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ధమాకేదార్ షోతో అని వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్, 9 దాకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ధమాకేదార్ షోతో అని వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్.

0: आखिरी प्रश्न रेडिया यस सर राजराज किचन इन DFW इज फेमस फॉर व्हाट ऑप्शन ए चाट ओनली ऑप्शन बी चाट एंड ताली ऑप्शन सी ताली ओनली एंड ऑप्शन डी चाट ताली एंड कैटरिंग
1: सर ई मात्रम తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్
0: యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్ ఎంత అంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్
2: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్ ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com
3: బ్రో

0: మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
3: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
4: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులేవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.
5: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
6: చందు, మరి వండనా?
5: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
6: పెట్టి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
5: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

0: వెల్కమ్ బ్యాక్ టు సురభి డి టూర్ విత్ మీ రాజేశ్వరి. నేను మీతో పాటు ఇంకొంచెం సేపు ఉంటాం, ఇంకొక 20+ మినిట్స్ ఐ విల్ బి హియర్ విత్ యూ. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద కాల్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ అవర్ డే ఈవెన్ మోర్ బ్యూటిఫుల్ విత్ యువర్ కాల్స్ అండ్ యువర్ కమ్యూనికేషన్. అండ్ ఇప్పుడే ఒక కాల్ అయింది, ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ టు బి ఆర్జే అండ్ యూ వాంట్ బి పార్ట్ ఆఫ్ రేడియో సురభి, ద బెస్ట్ థింగ్ టు డూ admin@radiosurabhi.com కి ఈమెయిల్ చేయండి. దెన్ మై టీమ్ విల్ చెక్ దట్ అండ్ సంబడి విల్ రీచ్ అవుట్ టు యూ విత్ మోర్ ఇన్ఫర్మేషన్. అన్ని వర్క్అవుట్ అయితే వీ వుడ్ లవ్ టు హ్యావ్ యూ ఆన్ ద టీమ్. అది విషయం. సో మనం మన టాపిక్ లోకి మళ్ళీ వెళ్దాం. నేను ఇందాక నాకు ఎవరు సేయింగ్ రైట్, ఇవాళ ఆర్ హోల్ షో స్టార్టెడ్ ఆఫ్ విత్ ఎందుకు జెన్జీ ఎందుకు వై ఆర్ ది గోయింగ్ రెట్రో అనే టాపిక్ మీద, రైట్. సో మీరు ఎక్కడ చూస్తున్నా కానీ, సోషల్ మీడియా స్పేస్ లో చూసినా, బయట చూసినా, ఈవెంట్స్ వైజ్ చూసినా, ఫ్యాషన్ వైజ్ చూసినా, యూనో వాళ్ళు దే లైక్ డూయింగ్ థ్రిఫ్టింగ్, దే లైక్ టు వేర్ లూజ్ అండ్ బ్యాగీ టైప్ ఆఫ్ షర్ట్స్ అండ్ ఓవర్ సైజ్డ్ క్లోదింగ్. దే ఆర్ లుకింగ్ ఫర్ దట్ వింటేజ్ ఫ్యాషన్, దే ఆర్ లుకింగ్ ఫర్ దట్ యునో ద రెట్రో kind of sounds, the nostalgic visuals, and so much to an extent that in that kind of garu kuda gurtu chesinatuga back in the day we used to have manam 90s lifestyle fashion androku velthe we definitely should be talking about photos, cameras gurinchi kuda. I have a caller right now. Hello andi, meer on air unnaru, mee maatlu shrotalu vintunnaru, meenu who's calling?
1: Hello,
0: hello andi, evaru maatladutunnaru? హరి గారు, మీ వాయిస్ చాలా లోగా వస్తుంది ఫర్ వాట్ ఎవర్ రీజన్. చెప్పండి హరి గారు.
1: రైస్ చేస్తానండి.
0: ఏంటది?
1: రైస్ అండి, చపాతి చేయము.
0: ఓకే, మీరు ఐ డోంట్ థింక్ యూ రియలైజ్డ్ బట్ యు ఆర్ నాట్ కాలింగ్ ద రైట్ ప్లేస్. మీ ఆన్సర్ రైట్ రాంగ్ నాకు తెలీదు, ప్లీజ్ చెక్ దెమ్ అవుట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అలైట్, సో బ్యాక్ ఆన్ ఆ టాపిక్, నాకు ఇందాక అనురాధ్ గారు గుర్తు చేసినట్టుగా కెమెరాస్ అనేవి మనము డిజిటల్ కెమెరాస్ లేవు కదా బ్యాక్ ఇన్ ద డే. ఫోటో తీసుకున్న తర్వాత ఆ ప్రింట్లు వచ్చేదాకా మనకు తెలియదు అది ఎలా వచ్చింది, ఎట్లా పడ్డా ఎట్లా పడ్డా అనే ఒక యాంగ్జైటీ, ఒక క్యూరియాసిటీ ఉండేది, అదేదో ఒక దీనిలాగా. అండ్ ఇదర్ ద ఎక్సైట్మెంట్ ఆర్ కంప్లీట్ డిసాటిస్ఫాక్షన్ అండ్ వీ కాంట్ డూ ఎనీథింగ్. నాకు ఆవిడ చెప్పగానే నాకేం గుర్తొచ్చిందంటే, హైదరాబాద్ లో ఒక అరుణ స్టూడియో అని ఉండేది. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ నో అబౌట్ ఇట్, బట్ దెన్ ఐ వాజ్ థింకింగ్ అబౌట్ దట్ అరుణ స్టూడియో. సో ఎనీవే, బ్యాక్ ఆన్ దిస్ రైట్, ఇప్పుడు పిల్లలు మళ్ళా ఫ్రమ్ ద స్మార్ట్ ఫోన్స్ ఎరా, ఫ్రమ్ ద డిజిటల్ పిక్చర్స్ ఎరా, దే అగైన్ వాంట్ హ్యాండ్ చేతిలో పట్టుకుని ఫోటోలు తీసుకుని, ఈవెన్ ప్రింట్స్ కాకపోయినా కానీ ఆ ఇన్స్టెంట్ పిక్చర్స్ వచ్చినా సరే, స్టిల్ దట్ ఈస్ ద ట్రెండ్ దే ఆర్ గోయింగ్ ఇన్ టు ద. అండ్ అపేరెంట్లీ పీపుల్ సే వినైల్ రికార్డ్స్ లో మ్యూజిక్ వింటాం, అండ్ దెన్ ఇప్పుడు మళ్ళా ఈ జామింగ్ సెషన్స్ జరగటం, అండ్ జామింగ్ సెషన్స్ లో కానీ ఏవైనా ఈవెంట్స్ లో కానీ మెజారిటీ నొస్టాల్జియా క్రియేట్ చేసే రెట్రో సాంగ్స్ మీరు వింటారు కూడా. చూడండి ఏ వీడియోస్ చూసినా ఎక్కడ చూసినా. సో వై ఇస్ దిస్ హ్యాపెనింగ్, అని అంటే, వాట్ పీపుల్ ఆర్ అనలిసిస్ అయ్యి ఇందాకన్నట్టుగా జనరేషన్ చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది, ఫ్యాషన్ కానీ లైఫ్ స్టైల్ కానీ అని చాలా ముందుకు వెళ్ళిపోయినాయి. సో ఎవ్రీథింగ్ బికేమ్ సో డిజిటల్, హైపర్ డిజిటల్ వరల్డ్ ఇస్ వేర్ this generation grew up and that's why they're growing up in, right? So vallaki retro anagane oka chinna slower feel, oka chinna emotional feel, oka real feel, oka less filtered feel, that is what vallani nostalgia tho gaani retro tho gaani connect cheyadaniki kaaranam adi anedi oka theory. I don't know how much you will agree, but definitely nenaithe adi notice chestunnanu and I think it's very very much relatable an anpinchindi. అది సంగతి. సో అందుకని మనం మాట్లాడుతున్నాం. సో మీకు కనుక ఆప్షన్ ఇస్తే

వన్ థింగ్ ఐ డోంట్ అండర్స్టాండ్, మీరు మాకు కాల్ చేయాలన్నప్పుడు ఎలా కాల్ చేస్తారు? మేము మీ స్పీడ్ డైల్ లో ఉంటామా? మా పేరు రేడియో సుల్బి పేరు మీద మీ నంబర్ నోట్ చేసుకుంటారా, లేదా అప్పటికప్పుడు నంబర్ డయల్ చేస్తారా? ఇది ఎందుకు అడుగుతున్నానంటే చాలా అన్యూజువల్ అనిపిస్తుంది నాకు, కొన్ని విషయాలు చాలా వింతగా అనిపిస్తాయి. ఈదర్ దే హ్యావ్ టు బి ఇంటెన్షనల్ ఆర్ ఐ మీన్ దే హ్యావ్ టు బి టూ ఫనీ. I don't know how to take it. If you know what I'm saying, then you know what I'm saying. 972-636-1966.

0: I have a caller on air. ఇందాకటి నుంచి మా కాన్వర్సేషన్ ఆఫ్ ఎయిర్ నడుస్తుంది. రాఘు గారు, ఐ హ్యాడ్ టు టేక్ యూ ఆన్ ఎయిర్ అండి, పార్ట్ అయిపోయింది. సో చెప్పండి, కంటిన్యూ ద సెకండ్ పార్ట్ ఆఫ్ యువర్ ఆన్సర్.
1: సెకండ్ పార్ట్ ఆఫ్ అంటే ఇప్పుడు మోర్ లైక్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటారు కదండి, అలా అయిపోతుంది అన్నట్టు.
0: ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్,
1: సో అందుకని కూడా ఎక్కడ సో అగైన్ ఇన్ సింపుల్ ఇన్ షార్ట్ ఏంటంటే, మనం ట్రై చేస్తూ ఉంటాము ఆ ప్రైస్ ఆఫ్ ఫ్లెన్స్ కి మనం కనెక్ట్ అవ్వాలని, అవుతూనే ఉంటాము, రన్ చేస్తూనే ఉంటాము, ఎక్కడో దగ్గర మనం ఇంకోటం, ఓకే దిస్ నాట్, దిస్ నాట్ ఐ కెన్ నాట్ బట్ ఐ హావ్ టు రన్,
0: నాకు మీరు చెప్పిన ఆన్సర్ అంతా కూడా యూఆర్ టాకింగ్ అబౌట్ ఇట్ ఫ్రమ్ ది ప్రీవియస్ జనరేషన్ పర్స్పెక్టివ్, నాట్ ఫ్రమ్ జెన్జీ పర్స్పెక్టివ్ అని నాకు అనిపిస్తుంది. బికాస్ యు ఆర్ లైక్ అంటే మీ థాట్ ప్రాసెస్, ఐ మీన్ ద పాయింట్స్ దట్ యు ఆర్ రేజింగ్ రైట్, వినే వాళ్ళ క్లారిటీ కోసం యూఆర్ సెయింగ్ దట్ మనం ఇప్పుడున్న టైమ్స్ తోటి, ఇప్పుడున్న ఫాస్ట్ పేస్ లైఫ్ తోటి క్విక్లీ మూవ్ అవ్వాలని అనుకుంటాము. వెన్ యూ not able to catch up to that, then you want to connect back to where you feel comfortable ani. So basically comfort zone lo undadaniki ishtapadtam anedi I feel like adi that can be true for the previous generations, but in terms of Gen Z's perspective I don't know if that will be the right way of thinking ani na kanpichindi, but thank you for that.
1: Okay,
0: thank you. Yeah, so that is the thought that Raghu garu was expressing. Kaakapothe like I said intaku mundu annattuga ekkadaithe generation chaala super fast times, lifestyle, music, you know, education, competition, like you know the display of life on the public space ekkuva avutunna koddi the peer pressure, vaallu idi chesesaru, vaallu social media lo idi chusam kabatti this is how they are ane oka coming to a conclusion about somebody else's life just because of whatever you're seeing on the public platform, social media platform, and then doing a comparison kavalanukunna kavaddanukunna automatically vache a comparison kavachu. It can be anything that is, you know, causing that too much of stress build chestu untundi oka generation varaku, probably you can handle because you've seen other things, other side of the world, but this Gen Z and the next generation, they're all in that fast pace, they're born and raised and experiencing only that kind of a zamana and life and lifestyle, right? So adi, it can be stressful, can be too much avochu, overwhelming avochu, too fast anipinchochu, ekkado emotion miss avutund anipinchochu, ekkado companionship pothund anipinchochu, ekkado edo reality ki dooranga unnam anipinchu. Suddenly when you see that, you know, a vintage type of things or you know the real ga ekku anipinchede edana ante, okay, maybe this is better, maybe oka silence is better, maybe a little quietness is better, or maybe a little slower version is better ane oka thought process ayindachemo ani na thought anamata adi vishayam. But anyway, I had fun, I enjoyed bringing this topic to you. Before I go, nenu vellipothanu for the day, I need to conclude my show, but ne velle mundara I want to remind you once again about jatra happening on June 7th at Frisco Flyers lo jaragabothunna jatra. Ee sari we have an amazing partner, Valemari Farms, and of course we are partnering with Mata team to bring Sitarama Kalyanam also, and we have Kolatam that is happening with our dance partner Nach 5 Entertainment, and beautiful decor is also coming. Stay tuned, we will talk about the decor and more fun stuff tomorrow in my show. So appat lopala jatra ki sambandhinchina vivaralu kavali anukunna meer ganaka Vendor Booths register cheskovali. By the way, Vendor Booths were closing really fast, so go ahead and finish registering. radiosurabhi.com/RSJ రేడియో సుభి జాతర. సో మన జాతర ఎక్సైట్మెంట్ తో సెలబ్రేట్ చేసుకోవడానికి మీ అందరితోటి మేము రెడీగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉంటే రెడీ అయిపోండి, వచ్చేసేయండి, అండ్ మీ అవుట్ ఫిట్ కూడా ముందు డిసైడ్ చేసేసుకోండి మేబీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్ విత్ మీ టుడే. యు ఆల్ హ్యావ్ అ ఫెంటాస్టిక్ రెస్ట్ ఆఫ్ ద ఈవినింగ్. స్టే హ్యాపీ, స్టే పీస్ఫుల్, స్టే ఫిట్ అండ్ స్టే పాజిటివ్. సైనింగ్ ఆఫ్ రాజేశ్వరి. 7 గంటలకి అను వచ్చేస్తుంది, అనుతో పాటు బోలెడంత ఫన్ అండ్ మస్తి అండ్ ధమాకేదార్ షో వచ్చేస్తుంది. స్టే ట్యూన్ ఆల్ ద వే టు 9 PM. ఐల్ సీ యూ టుమారో.